ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 12వ తేదీ శనివారం. శ్రోతలకు 101.7 మెగాహెడ్జ్ పై శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రంలో.

0: 18.4 overs, posting 134 runs for the loss of 6 wickets. In hockey, Indian women's team will take on South Korea in the first semi-final of Junior Asia Cup at Moki in China this morning. The match is scheduled to begin at 9:15 a.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం భక్తిరంజని. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విందాం. గానం శ్రీ అనంతశయనం అయ్యంగారు.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విన్నారు. గానం శ్రీ అనంతశయనం అయ్యంగార్ గారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వినదగు మాట. వినిపిస్తున్నవారు డాక్టర్ సి పద్మావతమ్మ గారు.
1: మమకారం అంటే ఏమిటి? ఇది నాది, నాదే, ఇది తప్ప ఇంకేది నాది కాదు అనే భావన. ఒక విషయం పట్ల, పదార్థం పట్ల, బంధం పట్ల లంపటత్వం ఉండటం, అంటే విపరీత ఆసక్తి ఉండటం. ఆశలను, మనసును దాని అందే లగింపజేసి అది తప్ప ఇతరమైనదేదీ లేదన్నట్టుగా ప్రవర్తించడం. మనుషులకు సాధారణంగా భార్య లేదా భర్త పట్ల, సంతానం పట్ల, డబ్బు పట్ల, విషయవాంఛల పట్ల విపరీతమైన మమకారం, ఆసక్తి ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఈ స్వాత్మభావన, అంటే నాది అనే భావన తప్పనిసరిగా ఉంటుంది. కానీ అదే ప్రధానమై దానిపట్లే వ్యక్తి వ్యగ్రుడై లగ్నభావంతో అదే జీవితం అన్నంతగా బ్రతకడం అనేది మనిషి నాశనానికి, పతనానికి దారితీస్తుంది. ఈ మమకారం వల్ల మనిషిలో యుక్తాయుక్త వివేచన నశించిపోతుంది, ధర్మదృష్టి శూన్యమైపోతుంది, గుణమెరుగని గ్రుడ్డి అయిపోతాడు మానవుడు. గుణమెరుగకపోవడమే కాదు, అసూయాగ్రస్తుడు కూడా అవుతాడు. చెడుదారుల్లో పడి తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాదు, చుట్టూ ఉన్నవారి జీవితాన్ని కూడా నాశనం చేస్తాడు. ఈ లక్షణాలన్నీ మూర్తీభవించిన వ్యక్తి భారతంలో ధృతరాష్ట్రుడు. పుట్టంధుడైన ఇతడు ధర్మశాస్త్ర పరిజ్ఞాని, ఆయత బలసంపన్నుడు. జాత్యంధుడైన తనకు సర్వలక్షణ సముపేతుడైన కొడుకు పుట్టడంతో సర్వాశలు అతనిపై పెట్టుకోవడమే కాక మమకారంతో కూడా గుడ్డివాడైపోయాడు ధృతరాష్ట్రుడు. తన పంచన చేరిన పాండవుల తేజోశౌర్యాలను తట్టుకొనలేని కొడుకు దుర్యోధనుడు వాళ్లను హస్తినాపురం నుంచి దూరం చేస్తే తాను దాన సమ్మానాలతో ప్రజలను వశం చేసుకుంటాను అంటే పాండవులను వారణావతానికి పంపించే ఏర్పాటు చేశాడు. వాళ్లు లక్క ఇంట్లో కాలిపోయారంటే పైకి ఆవు అరిచినట్లు ఏడుస్తూ లోన సంతోషించాడు. మాయాజుగుదం, ద్రౌపదీ పరాభవం, ఉత్తర గోగ్రహణం, రాయబార వైఫల్యం, అభిమన్యు వధ అన్నింటిలో ధృతరాష్ట్రుని పాత్ర ఉంది. ధర్మాధర్మ వివేచన లేక కొడుకు చెప్పిన దానికల్లా సై అంటూ సమర్థిస్తూ వచ్చాడు. పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేశాడు. నలుగురిలో మాత్రం పెదవికి మీరిన పళ్ళు నా పుత్రుడు, ఉద్ధతుడు, వాణ్ణి నేనేమి చెయ్యలేను అని దొంగ ఏడుపులు ఏడ్చాడు. నీ వల్లనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. దుర్యోధనుణ్ణి అణచి ధర్మరాజును పిలిపించి రాజ్యమిచ్చి పట్టం కట్టించు అన్న విదురుణ్ణి కూడా నీవు నా హితైషి కాదు, పాండవుల దగ్గరకే వెళ్ళిపో అంటూ వెళ్లగొట్టాడు. మళ్లీ అక్కడ విదురుడుండటం తనకు క్షేమం కాదు అని భావించి మళ్లీ పిలిపించాడు. తన మమకారం వల్ల మహాభారత యుద్ధ కారకుడయ్యాడు. ఏ పుత్రునైతే అంతగా ప్రేమించాడో వాడి మరణానికి తానే కారణభూతులైనాడు. చిట్ట చివరికి కూడా ఆ వివేచన కూడా లేశమంతైనా లేకపోవడంతో భీముని ఆలింగనం చేసుకునే మిషతో దగ్గరకు పిలిపించి తన ఇనుప కౌగిలిలో నలిపేయడదలచాడు. కృష్ణుడు ఉపాయంతో ఇనుప భీముని ధృతరాష్ట్రుడు కౌగిలించుకునేలా చేశాడు. ఇనుప భీమ విగ్రహం విరిగిపోవడంతో ధృతరాష్ట్రుని కాపట్యం అందరి ముందు బయటపడిపోయింది. తన ఆంతర్యం అలా బట్టబయలైనా కూడా తన్ను క్షమించి ప్రేమిస్తున్న ధర్మజుని ఔదార్యం, ప్రేమలను సహించలేక వానప్రస్థాశ్రమానికి అడవికి పోయాడు ధృతరాష్ట్రుడు. అక్కడ కూడా అతనికి సంపూర్ణ శాంతి లేదు. ధృతరాష్ట్రుని కోరికపై అక్కడికి వచ్చిన వ్యాసుడు మరణించిన దుర్యోధనాదులను దర్శింపచేస్తే అప్పటికి శాంతి కలిగింది ధృతరాష్ట్రునికి. ఆనందంగా దావాగ్నిలో ప్రాణాలు నొదిలాడు ధృతరాష్ట్రుడు. పుత్ర మమకారం మహాభారత రణకారకమై బహుజన నాశకమైంది. ఇక శరీర మమకారం కంసునిది. మృత్యుభీతితో, శరీర మమకారంతో ఎన్నో అకృత్యాలు చేశాడు కంసుడు. ఎంతో ప్రేమించే చెల్లెల్ని చంపడానికి ప్రయత్నించాడు. వసుదేవుని ప్రార్థనతో దేవకిని విడిచి ఆమె సంతానాన్ని ఒకరి తర్వాత ఒకరిగా వధిస్తాడు. కృష్ణుడెక్కడో రేపల్లెలో పెరుగుతున్నాడని తెలిసి రేపల్లెలోని పిల్లల్ని వధించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు. అసురుల్ని పంపిస్తాడు. కడకిన్ని చేసినా అతని మృత్యు అతన్ని చేరనే చేరింది. ఊరనో, అడవినో, ఉదక మధ్యమునో, ఏడనో విడిచేది ఎరుకలేదు. మరణమే నిశ్చయమ్మది మానవునకు బుద్ధిమంతుడై తన దేహమున్నయప్పుడే తన్ను తా తెలియట ధర్మతత్వమరయ అంటున్నారు పెద్దలు. శరీర మమకారంతో మృత్యు నుండి తప్పుకోవడానికి యుక్తాయుక్త వివేచన లేక పలు అధర్మ కార్యక్రమాలు చేసి మృత్యుపాలయ్యాడు కంసుడు. ఇక విషయ లంపటత్వం. విషయవాంఛ మమకారానికి భాగవతంలో ప్రతీకాత్మక పాత్ర గజేంద్రుడు. తన కరిణీయుద్ధంతో ఆనందిస్తూ, మడువులో దిగి జలకాలాడుతూ, కడకు ముసలి చేజిక్కి చాలా కాలం దానితో యుద్ధం చేసి దానిని గెలవలేక కడకు భగవంతుని ప్రార్థించి అనన్య శరణాగతి తత్వంతో

0: పాండు చేత పాశ విముక్తుడైన గజేంద్రుడు ఒక ప్రతీకాత్మక పాత్ర. గజేంద్రుడు విషయ వాంఛాబద్ధుడైన జీవి. మడువు అనేది జీవితం, మొసలి అనేది భవబంధాలు. భక్తితో భగవంతును ఆశ్రయించి విముక్తుడయ్యే జీవి జీవితం ఇక్కడ ప్రతీకాత్మక చిత్రణ. ఇక జడభరతుడు. మునిగా జీవితం గడిపే జడభరతుడు గాయపడ్డ ఒక లేడిని చూసి దాన్ని సంరక్షిస్తూ తపస్సంతా మర్చిపోయి అదే జీవితంగా, లేడి సేవే జీవితంగా దాని పట్ల మమకారంతో బతికి కడకు మరుజన్మలో లేడిగా పుట్టాడని భారతం చెబుతోంది. అంటే మమకారం మన మరుజన్మలను కూడా నిర్దేశిస్తున్నదని పెద్దల ప్రబోధం. దీన్ని అధిగమించడం కష్టమే, కానీ మన మంచి కోసం తప్పదు కదా, ప్రయత్నిద్దాం.
1: డాక్టర్ సి పద్మావతమ్మ గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సేద్యపు శుద్ధులు, రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం, కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారు వినిపించి ఈ సమాచారాన్ని విందాం.
2: రైతు సోదరులకు నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుందాం. వ్యవసాయ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాలను చూసుకున్నట్లయితే రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా రైతులకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా తోడ్పడతాయి, సహాయపడతాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు ఉపయోగపడే ఏవే ఉన్నాయి. మొదటిగా వాతావరణ సమాచారం గురించి, వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలుల వేగం వంటి వివరాలు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే సమయానుకూలంగా విత్తనాలు వేయడం, ఎరువులు వేయడం, పురుగు మందులు పిచికారీ చేసుకునే నిర్ణయాన్ని మనం నిర్ణయించుకోవచ్చు. అలాగే పంటలపై సలహాలు, పంటల సాగు పద్ధతులు, అధిక దిగుబడి రకాలు, ఆధునిక యాజమాన్య పద్ధతులపై సమాచారాన్ని అందుతుంది. నేల రకం ఆధారంగా ఏ పంట అనుకూలమో తెలుసుకోవచ్చు. తర్వాత పురుగు మరియు తెగుళ్ళ గుర్తింపు గురించి యాప్ల ద్వారా తెలుసుకోవచ్చు. మొబైల్ యాప్ ద్వారా ఫోటో తీసి పురుగు లేదా తెగుళ్ళ సమస్యను గుర్తించుకోవచ్చు. సరైన మందు మోతాదు వాడే విధానం గురించి సలహాలు పొందవచ్చు. మార్కెటింగ్ ధరల గురించి సమాచారాన్ని పొందవచ్చు. వివిధ మార్కెట్లలో పంటల ధరలు తెలుసుకొని మంచి ధర వచ్చే చోట అమ్ముకోవచ్చు. మధ్యవర్తులపై ఆధారపడడం తగ్గించుకోవచ్చు. ఈ విధంగా వ్యవసాయ పథకాల సమాచారాన్ని కూడా ప్రభుత్వ సబ్సిడీలు ఉన్నాయి, రైతు పథకాలు, బీమా పథకాలు, రుణ వివరాల గురించి తెలుసుకోవచ్చు. అలాగే నేల ఆరోగ్య నిర్వహణ గురించి సాయిల్ హెల్త్ కార్డ్స్ సమాచారం ద్వారా నేలలో పోషక లోపాలను తెలుసుకొని అవసరమైన మోతాదులో ఎరువులను వాడుకోవచ్చు. ఖర్చు తగ్గి దిగుబడిని పెంచుకోవచ్చు. తర్వాత నీటి యాజమాన్య పద్ధతుల గురించి కూడా, డ్రిప్ ఇరిగేషన్ కానీ, నీటి అవసరం, పంట నీటి షెడ్యూల్ వంటి వివరాల గురించి తెలుసుకోవచ్చు. అలాగే నీరును కూడా చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే మనం శిక్షణలు మరియు నిపుణుల యొక్క సలహాలను తీసుకోవచ్చు. వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కావచ్చు, వ్యవసాయ పరిశోధనా స్థానాలు కావచ్చు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలలో శాస్త్రవేత్తలు ఉంటారు, వాళ్ళ ద్వారా నిపుణులుండి సలహాలు పొందవచ్చు. వీడియోలు మరియు ఆడియోలు, శిక్షణా కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం చాలా వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం డిజిటల్ వ్యవసాయ సలహాలు ఏ విధంగా పొందవచ్చు అనేది గతం నుంచి మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ మనం రేడియో ద్వారా వ్యవసాయ సమాచారాన్ని పొందేవాళ్ళము. తరువాత టెలివిజన్ వచ్చింది, తర్వాత టోల్ ఫ్రీ నెంబర్లు వచ్చాయి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. అలాగే కొన్ని వ్యవసాయ స్థానాలలో ఇప్పుడు ప్రజెంట్ కృషి విజ్ఞాన కేంద్రాల్లో వ్యవసాయ సమాచార కియోస్కో ఉంటుంది, అలాగే రైతు సేవా కేంద్రాలలో కూడా కియోస్కో ఉంటుంది. అలాగే రీసెంట్గా మన ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఆంగ్రు ఫారం రేడియో డెవలప్ చేయడం జరిగింది. అలాగే పంటల లఘు చిత్రాలు చేసుకోవడం జరుగుతుంది. విశ్వవిద్యాలయాల యాప్ చూసుకున్నట్లయితే ఆంగ్రు ASR యాప్ అనే ద్వారా ఉంటుంది. అలాగే కృషి విజ్ఞాన యాప్ అనేది కూడా మనం ఆంగ్రు విశ్వవిద్యాలయం వల్ల డెవలప్ చేయడం జరిగింది. తర్వాత ప్రింట్ మీడియా ద్వారా వ్యవసాయ సూచనలు పొందవచ్చు. సాంఘిక ప్రసారాల మాధ్యమాల ద్వారా, అంటే సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ల ద్వారా కానీ, బ్లాగ్ల

0: ద్వారా గానీ, టెలిగ్రామ్ యాప్ల ద్వారా గానీ, వాట్సాప్ గ్రూపుల ద్వారా గానీ మనం సమాచారాన్ని పొందవచ్చు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వాములు ఫౌండేషన్ ద్వారా చాలా వరకు లైవ్ సెషన్స్ సలహాలు రైతులకు అందివ్వడం జరుగుతుంది. అలాగే పోర్టల్స్ ఉన్నాయి, మరియు వెబ్సైట్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే రైతు సేవా కేంద్రాల అనుసంధానంతో డిజిటల్ కియోస్కోలు ఉన్నాయి. పాడి పంటలు అనే ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వ్యవసాయ సాంకేతిక నిర్వహణ పొందవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలుగు మొబైల్ యాప్స్ చూసుకున్నట్లయితే మనకు కావలసిన పంట గురించి, వాటి చీడపీడల గురించి సమయానుకూలంగా ఎటువంటి టెక్నాలజీని మనం పొందవచ్చు, ఏ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు అనే విధానం పైన ఈ యాప్ పనిచేస్తుంది. అలాగే కిసాన్ ఈ సేవ యాప్, అగ్రికల్చర్ యాప్స్ కూడా ఉన్నది. తర్వాత వ్యవసాయం మ్యాగజైన్ అని కూడా ఉంటుంది. అలాగే నా పంట అగ్రికల్చర్ ఫామ్ గ్రీన్ అగ్రిటెక్ అనే యాప్ కూడా ఉంటుంది. దీని ద్వారా మన పంటల్లో మనకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. అలాగే రైతు నేస్తం అనేది ఒక మ్యాగజైన్ ఉండదండి, ఆ మ్యాగజైన్ ద్వారా కూడా మనం సమాచారాన్ని పొందవచ్చు. అలాగే కాటన్ తెలుగు అని జయలక్ష్మి అగ్రోటెక్ ద్వారా వాళ్ళు నిర్వహించడం జరిగింది. ఈ యాప్ ద్వారా కూడా పత్తి పంటలలో కావాల్సిన మనకి వ్యవసాయ సమాచారాన్ని పొందవచ్చు. వ్యవసాయ యంత్రాలు అంటే ఫామ్ మెకనైజేషన్స్ గురించి, మొత్తం ప్రతి ఒక్క పనిముట్ల గురించి యాప్లో పొందుపరచడం జరిగింది. అలాగే సేంద్రియ వరి, సేంద్రియ పద్ధతులు ఎలా అవలంబించాలి, ఎలా దిగుబడి పొందాలి అనే విధంగా ఉంటుంది. అలాగే అగ్రికల్చర్ స్టూడెంట్స్ టెక్ ఇండియా అనేది ఒక యాప్ ద్వారా ఉంటుంది. స్టూడెంట్స్కి ఏ విధంగా యూజ్ కావాలి, ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఉంటుంది. పాడి పరిశ్రమ, పాడి పరిశ్రమలలో పాడి గురించి ఇందులో పొందుపరచడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ రకాల యాప్లు కూడా మన దగ్గర ఉంటాయి. వెజిటబుల్ క్రాప్స్ గురించి కానీ, క్రాప్ ఇన్ఫో ఇండియా అగ్రికల్చర్ అని, రైస్ ఇన్ తెలుగు Agro.com యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. వ్యవసాయ జ్ఞానం, ఈ యాప్ ద్వారా కూడా వ్యవసాయంలో నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే అన్నదాత, మన అన్నదాత అనే ప్రోగ్రాం ద్వారా కూడా చూసుకోవచ్చు. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనే యాప్ ద్వారా ఉన్నది. ఈ యాప్ ద్వారా కూడా మనం జీరో బడ్జెట్ అగ్రికల్చర్ అంటారు, ఈ విధంగా మనం ఏ విధంగా అవలంబించుకోవాలనేది ఉంటుంది. న్యాచురల్ ప్రకృతి వ్యవసాయం గురించి కూడా ఒక యాప్ డెవలప్ ఉంది. దీన్ని కూడా మనం రైతులు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది సమాచారాన్ని పొందుపరచడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే స్మార్ట్ ఫోన్ మొబైల్ ద్వారా రైతులకు వ్యవసాయ సలహాలు అనేది భారతదేశంలో కిసాన్ సారథి అనే వెబ్సైట్ని రూపొందించడం జరిగింది. ఈ వ్యవసాయానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు మరియు సేవలను పొందేందుకు రైతులకు ఒకే వేదికపై అందించడం యాప్ యొక్క లక్షణం. ఈ యాప్ ద్వారా రైతుల పంట బీమా, సబ్సిడీలు, వాతావరణ అప్డేట్లు, మార్కెట్ ధరలు మరియు ఇతర సంబంధిత అంశాలపై సమాచారాన్ని పొందవచ్చు. ఈ వెబ్సైట్ ద్వారా రైతులకు శిక్షణ మరియు మార్గదర్శక సూత్రాలతో పాటు వ్యవసాయ సంబంధించిన సంస్థలు మరియు నిపుణులు డైరెక్టరీలను కూడా అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలోనూ కేవీకే మరియు ఏరువాక కేంద్రాలలో ఈ కిసాన్ సారథి యాప్లో రైతులను నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా మన కృషి విజ్ఞాన కేంద్రం కళ్యాణదుర్గంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే 30,400 మంది రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. వీటితో పాటు ఇంకా నమోదు కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. రైతులకు ఉచితంగా ప్రశ్నలు అడగవచ్చు, మరియు రైతుల ప్రశ్నలు కేవీకే శాస్త్రవేత్తల ద్వారా ఫోన్ కాల్స్ రూపంలో కూడా మన కిసాన్ సారథి మాధ్యమం ద్వారా చేరవేయబడుతుంది. రైతులకు జవాబులను నివృత్తి చేయడం జరుగుతుంది. రైతులకు వారి మొబైల్ ఫోన్ ద్వారా కానీ తరచూ వాయిస్ మెసేజ్ను అందజేయబడడం జరుగుతుంది. ఈ కిసాన్ సారథి యాప్ స్వయంగా మనం కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే Agro డెవలప్ చేసింది Agro ఫార్మ్ రేడియో. ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం మొట్టమొదటిసారిగా farmradio.in అనేది 2018 ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆన్లైన్లో వివిధ పంటల వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు అనుబంధ సమాచారాలను శబ్ద రూపంలో రికార్డులు చేసి రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అలాగే వివిధ పంటలలో
1: సేదపు శుద్ధుల్లో మీరు ఇంతవరకు రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. కొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈ రోజు ప్రారంభించనున్నారు. విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో అవసరమైన వసతులు కల్పించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈ రోజు ప్రారంభించనున్నారు. మొత్తం 22 ప్రాజెక్టులకు 249 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీటిని విజయవాడలోని బీఆర్ అంబేద్కర్ కళావేదికల్లో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభిస్తారన్నారు. ఈ 10 అత్యవసర చికిత్సా కేంద్రాల ద్వారా 500 పడకలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్తో పాటు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుతాయని అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, మహిళలపై నేరాల కట్టడి, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా త్రిశూల్ పేరుతో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రెండవ రోజైన నిన్న శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలన, మహిళలపై నేరాలు లేకుండా చేయటం, ప్రమాదాల నివారణ లక్ష్యంగా త్రిశూల్ కమిటీలు పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగి తప్పు చేసినా ప్రభావం ప్రభుత్వంపై పడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకునే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఎవరు తప్పు చేసినా ప్రివెంటివ్గా మనం యాక్షన్ తీసుకునే పరిస్థితి రావాలి. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు గాని, రౌడీ మూకలు గాని నిర్మోహమాటంగా అణిచివేయండి. భయపడాలి. ఈ రాష్ట్రంలో ఉండాలంటే భయపడే పరిస్థితి రావాలి. రెండోది, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకు వస్తే మాత్రం మళ్లీ మళ్లీ చెప్తున్నా అదే చివరి రోజు కావాలి. వాళ్ళకి పోలీసు కూడా విజిబుల్ గా కనపడకూడదు, పోలీసింగ్ మాత్రం ఎఫెక్టివ్ కనపడాలి. సీఎం వస్తున్నా అంటే ఒక 15 నిమిషాలు మునిపే ట్రాఫిక్ ఆఫ్ చేసే పరిస్థితి వస్తున్నారు. మా కోసం పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేయొద్దండి.
0: విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యా విధానంపై శాసనసభలో నిన్న జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక వెనుకబాటుతనానికి ఆస్తులు, అంతస్తులు కారణం కాదని, నిరక్షరాస్యతే ప్రధాన కారణమని ప్రభుత్వం నిర్వహించిన సీపెక్ సర్వేలో తేలిందని వెల్లడించారు. తెలంగాణకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా 108,000 రూపాయలను ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 28,00,000 పైచిలకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక స్టూడెంట్ కి సరాసరి 1,08,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అధ్యక్ష, ఈ రోజు విద్యార్థుల మీద పెట్టే ఖర్చులో ఏది కూడా మేము ఖర్చుగా భావించడం లేదు అధ్యక్ష. భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా భావిస్తున్నాము. 26-27 కి వచ్చేవరకల్లా 27,663 కోట్లు 8.53% నేను పెట్టిన అధ్యక్ష. నా లక్ష్యము 15% బడ్జెట్ ను పెంచాలని.
0: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 24 అత్యవసర చికిత్సా కేంద్రాలను మంజూరు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వీటి కోసం సుమారు 600 కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు. విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన అత్యవసర చికిత్సా కేంద్రాలను

0: ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్తగా మంజూరు చేసిన 24 అత్యవసర చికిత్సా కేంద్రాలను 16 ప్రభుత్వ వైద్య కళాశాలల ఆసుపత్రులు, 3 జిల్లా ఆసుపత్రులు, 5 ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేంద్రాలు పూర్తిగా అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 1,275 అదనపు అత్యవసర చికిత్సా పడకలు సమకూరుతాయని వివరించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన వసతులు కల్పించడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల పరిధిలో ఇప్పటికే చేపట్టిన 25 అంగన్వాడీ కేంద్రాల పునరుద్దరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు పాత కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల జీతం, పింఛన్తో కలిపి కరువు భత్యాన్ని చెల్లించనున్నారు. ఇందులో 1 DA 1.82%, మరో బకాయి 2.73% ఇస్తున్నట్లు ప్రకటించారు. 2.73% 2024 జూన్ నుంచి లెక్కించి వచ్చే ఏడాది ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో చెల్లిస్తారు. 1.82% జనవరి 2025 నుంచి లెక్కించి 2028 జనవరి, మార్చ్, మే, జూలై నెలల్లో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో పింఛను పొందుతున్న వారికి కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుందని తెలిపారు. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో 2022 నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలో సుమారు 11,098 కిలోమీటర్ల తీరప్రాంతమున్నట్లు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తీరప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. అలాగే సముద్ర పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకు సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ వినియోగించాలని కోరింది. సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛ సాగర్ ట్యాగ్ లైన్తో కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించింది. తపాలా కార్యాలయాల్లో అందిస్తున్న సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 23న డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తపాలా శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి ఆధ్వర్యంలో విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ తపాలా సర్కిల్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సెప్టెంబర్ 22వ తేదీ లేదా అంతకుముందు విజయవాడలోని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలోని అసిస్టెంట్ డైరెక్టర్కు పోస్టు ద్వారా పంపించాలని సూచించారు. ఫిర్యాదులు పంపే కవరుపై డాక్ అదాలత్ అని స్పష్టంగా పెద్ద అక్షరాలతో రాయాలని తెలిపారు. ఫిర్యాదుదారుల కోసం ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది మరింత బలపడి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంత

0: స్థలాల్లో వసతులు కల్పించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసారాల విశేషాలు. ఈ ఉదయం 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం పర్యావరణానికి మేలు చేసే మట్టి గణపతి డాక్టర్ బి శ్రీదేవి గారు అందించే వివరాలు. అనంతరం ఆలోచనాలోచనం రచన డాక్టర్ ఎల్లాప్రగడ మల్లికార్జునరావు గారు. అనంతరం మన ప్రపంచం వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కేశృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ రచన సుమ సునీల్. 8:35 హలో భిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు. 9:30 9:30 ఏకచిత్రగానం శ్రీ స్రవంతి మూవీస్ వారి క్లాస్మేట్స్ చిత్రం నుండి పాటలు. 10:00 వసుధైక కుటుంబం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ. 10:15 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 11:47 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 14:00 ఆంగ్లంలో వార్తలు, 14:15 హిందీలో వార్తలు, 14:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఇక ఈరోజు సాయంత్ర ప్రసారంలో 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమం. పద్మరాగాలు 18వ సంచిక చివరి భాగం. 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి గాయత్రి బాలసుబ్రహ్మణ్యన్ మరియు శ్రీమతి రంజని బాలసుబ్రహ్మణ్యన్ గారి గురించి వివరాలు. కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక గారు. అనంతరం సమాజంలో సామెతల విలువ శ్రీమతి బి నాగజ్యోతి గారు సమాచారమిస్తారు. అనంతరం మరో మలుపు కథానిక శ్రీమతి పి సెహనాజ్ బేగం. 6:30 చిత్రసీమ, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో చిరుధాన్యాలలో కోత అనంతర పరిజ్ఞానం. బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విష్ణువర్ధన్ గారి ప్రసంగం. ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 ఆకాశవాణి కళాకారులు ఆలపించిన లలిత గీతాలు. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 8:30 తెలుగులో వార్తలు, 8:40 చిత్రగీతం. 8:45 ఎస్ జానకి గారు పాడిన జానపద గేయాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ ఈరోజు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి నేటి ప్రసారంలోని విశేషాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతంలో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 1,77,000 ఇల్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియాకప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటిపైకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో కొనసాగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యకులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబి అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహిం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హోంగ్లతో సమావేశం కానున్నారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నేతల సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: గ్లోబల్ ట్రేడ్ తభీ ఆగే బడ్ సక్తా హై జబ్ సీ లేన్ సెక్యూర్ హో, సప్లై రూట్ ఓపెన్ హో ఔర్ సీ ఫేరర్ సేఫ్ హో, ఔర్ ఇస్లియే భారత్ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఔర్ సీ ఫేరర్స్ కి సేఫ్టీ కా దృఢ సమర్థక్ హై.
0: భారత్ నేడు వృద్ధికి, స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
1: ఆజ్ జబ్ దునియా మే ట్రేడ్ బారియర్స్ బడ్ రహే హై, భారత్ ఇకానామిక్ బ్రిడ్జ్ బనా రహా హై. 2014 కే బాద్ సే హమ్నే దునియా కే కరీబ్ 40 కంట్రీస్ కే సాథ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కియే హై. బ్రిక్స్ మే భీ హమారీ అప్రోచ్ యహీ హై కి బారియర్స్ కో కమ్ కర్నా ఔర్ బిజినెసెస్ కే లియే అవసర్ బఢానా.
0: బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, ఎంఎస్ఎంఈ పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలతో స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్స్తో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. 2006 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, గత 5 ప్రపంచ జీడీపీలో 40% పైగా బ్రిక్స్ దేశాల ద్వారా ఉత్పత్తి అయిందని చెప్పారు. ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్ మాట్లాడుతూ, సభ్య దేశాల మధ్య వాణిజ్యంలో జాతీయ కరెన్సీల వాడకం విస్తరించాలని సూచించారు. దక్షిణాఫ్రికా అధ్యకుడు రామఫోసా మాట్లాడుతూ, తయారీ సాంకేతికతలు గ్లోబల్ సౌత్ నాయకత్వం వహించాలని కోరుతూ ఏకపక్ష ఆంక్షలపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారత్ అధ్యక్షతన బ్రిక్స్ వాణిజ్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోందని, ఈ సహకారం రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలు, యువతకు ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్, ఐక్యరాజ్య సమితి జనరల్ ఆంటోనియో గుటెరస్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రష్యా అధ్యకుడు పుతిన్తో జరిగిన సమావేశంలో రాజకీయాలు, వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగం, అంతరిక్షం వంటి పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి ఇరువురు నేతలు సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఉధృతతల గురించి చర్చించారు. వివాదాల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గమని మరోసారి స్పష్టం చేశారు. రష్యాలో జరిగే 24వ భారత్ రష్యా వార్షిక సదస్సు కోసం రష్యాను సందర్శించాల్సిందిగా పుతిన్ చేసిన ఆహ్వానం మోదీ అంగీకరించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ పుతిన్కు తమిళ ప్రాచీన గ్రంథం తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని బహూకరించారు.

ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ కు తమిళ సాంప్రదాయ గ్రంథం తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని బహుకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇది దేశ నాగరికత వారసత్వానికి అద్దం పడుతుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. భారతీయ సనాతన జ్ఞానం భాషలు సరిహద్దులు దాటి విస్తరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తిరువళ్లువర్ అందించిన సార్వత్రిక విజ్ఞానం ఎలాంటి సరిహద్దులు సంస్కృతులకైనా అతీతంగా భారతదేశ శాశ్వత సందేశం ప్రపంచానికి చాటుతూనే ఉందని ఉపరాష్టపతి కొనియాడారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇల్లు ఆమోదించింది. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పీఎంఏవైయు 2.0 కింద సుమారు 29,000 అదనపు ఇళ్లను అస్సాం, బీహార్, గుజరాత్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఆమోదించారు. అర్హులైన లబ్దిదారులందరికీ పథక ఫలాలు అందేలా చూడాలని, పీఎంఏవైయు 2.0 అమలు పర్యవేక్షణ కోసం సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్రాలను కోరారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019లో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 ఏళ్లలో చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రత పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నలకు ఎంతగానో సహాయపడుతుంది. గ్లోబల్ సౌత్కు బలమైన గొంతుగా ప్రపంచ సహకారానికి శక్తివంతమైన వేదికగా బ్రిక్స్ కూటమిని బలోపేతం చెల్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టిని అసోచాం అభినందించింది. అసోచాం అధ్యకుడు నిర్మల్ కేమిండా మాట్లాడుతూ బ్రిక్స్ సహకారాన్ని వ్యాపార ఫలితాలుగా మార్చాలన్న మోదీ దృక్పథం కీలకమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, స్టార్టప్ భాగస్వామ్యులు చేయడం ద్వారా అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆవిష్కరణలు, డిజిటల్ పరిష్కారాలు, మౌలిక సదుపాయాలు, బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో భారతీయ సంస్థలు ప్రపంచస్థాయి ఎదిగేందుకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాల విదేశాధినేతలు, ఉన్నతాధికారులు న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఇండోనేషియా అధ్యకుడు ప్రభువో సుబియాంటో నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే స్వాగతం పలికారు. ఇక ఆఫ్రికన్ యూనియన్కు ప్రాతినిధ్యం వహించేందుకు బురుండి అధ్యకుడు ఇవారిస్టే న్యూఢిల్లీకి వచ్చారు. ఆయనకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ స్వాగతం పలికారు. ఇక అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం భారత్ చేరుకున్నారు. వారికి విదేశ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ స్వాగతం పలికారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు, ఈదురుగాలులతో, ఉరుములతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో ఈరోజు భారీ వర్షాలు, ఉరుములతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. దీంతోపాటు ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండవచ్చని ఐఎండీ తెలిపింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల 2 రోజుల పాటు ఉరువులు మెరుపుతూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. చైనాలో మోకీ వేదికగా జరుగుతున్న హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు ఈరోజు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:15 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్పై 19-0 తేడాతో విజయం సాధించి భారత్ సెమీస్లోకి దూసుకెళ్లింది. మరో సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇల్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది వి చలపతి. ఈనాటి హేమావతిలో సమాచార వేదిక అనంతరం పర్యావరణానికి మేలు చేసే మట్టి గణపతి, డాక్టర్ బి శ్రీదేవి గారి ప్రసంగం, అనంతరం ఆలోచనాలోచనం, రచన డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు గారు, అనంతరం మన ప్రపంచం, వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. కొన్ని ప్రకటనలు, పాటలుంటాయి. ముందుగా విందాం ఈ పాట.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
2: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
4: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు సమాచార వేదిక. అమరావతిలో జరిగిన 8వ కలెక్టర్ల సదస్సులో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇక్కడి గ్రామీణ క్రీడా ప్రతిభకు వెలికి తీసేందుకు యంత్రాంగం అమలు చేసిన డిస్ట్రిక్ట్ స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ మోడల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రశంసలు పొందింది. దీనిపై శుక్రవారం కలెక్టర్ ఆనంద్ ఇచ్చిన ప్రజెంటేషన్పై హర్షం వ్యక్తం చేసిన సీఎం ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతపురం క్రీడా నమూనాపై స్పందించిన ముఖ్యమంత్రి దీని ఆధారంగా 2036 ఒలింపిక్స్ను దృష్టిలో ఉంచుకుని వచ్చే 10 ఏళ్లలో రాష్ట్రంలో బలమైన క్రీడా వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. ఖేలో ఇండియా 3.0 శాప్ సిఎస్ఆర్ నిధులను అనుసంధానిస్తూ అమరావతి విశాఖ తిరుపతి వేదికలుగా హబ్ అండ్ స్పోక్ నమూనాలో శాశ్వత క్రీడా వ్యవస్థను నిర్మించాలని దిశానిర్దేశం చేశారు. బాలికల రవాణా సదుపాయానికి స్త్రీశక్తి ఉచిత బస్సులను బాలురకు ప్రత్యేక పాసులు ఉపయోగించామని ఉపాధి హామీ ద్వారా క్రీడా మైదానాలను అభివృద్ది చేయగా పాఠశాల విద్యాశాఖ ద్వారా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశామన్నారు. పీఈటీలు అలానే క్రీడాశాఖ శిక్షకులకు పూర్తిస్థాయిలో భాగస్వామ్యం చేయటం అనంతపురంలోని ఆర్డీటీ క్రీడా ప్రాంగణంలోని దానిని వినియోగించుకుంటూ ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్ల నుంచి చిన్నపాటి ఖర్చులను సర్దుబాటు చేయించటం విజేతలకు సిఎస్ఆర్ నిధులతో పథకాలు జ్ఞాపికలు అందజేసినట్లు కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వివరించారు. ఈ పంట నమోదుకు ఇకపై వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బంది కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. తమ పొలంలో వేసిన పంటను రైతులే స్వయంగా ఈ పంటలో నమోదు చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక యాప్ను రూపొందించింది. ఈ ఖరీఫ్లో వేసిన పంటలను యాప్లోనే పూర్తిస్థాయి అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకోగా రైతులు సైతం ఉత్సాహంగా ముందుకొస్తున్నారు.

0: కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో బోధన ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా విడుదల చేశారు. ఇప్పటికే అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన పూర్తయింది. తుది జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 16వ తేదీలోపు సమగ్ర శిక్షా కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని ఏపీసీ శైలజ తెలిపారు. జాతీయ స్థాయి ప్రతిభ ఉపకార వేతన పరీక్షలకు దరఖాస్తులు సమర్పించడానికి అవకాశం కల్పించినట్లు డిఈఓ ఆయుబ్ హుస్సేన్ తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 12వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 15వ తేదీన పరీక్ష జరుగుతుందన్నారు. పత్రికల ఆధారంగా సేకరించిన సమాచార వేదిక విన్నారు. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు విందాం. పర్యావరణానికి మేలు చేసే మట్టి గణపతి, డాక్టర్ బి శ్రీదేవి గారి ప్రసంగం.
1: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వినాయక చవితి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది విఘ్నాలను తొలగించే, గణపతిని పూజించే ఒక గొప్ప సంప్రదాయం. భారతీయ సంస్కృతిలో వినాయక చవితి పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఈ పండుగ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది వీధి వీధినా ఏర్పాటు చేసే గణపతి.

విగ్రహాలు, ఉత్సవాలు. 11 రోజుల పాటు ఆయన్ను పూజించి చివరకు నీటిలో నిమజ్జనం చేయడం మన సంస్కృతిలో భాగం. ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు, అంతా పరమాత్మలోనే కలుస్తుంది అనే గొప్ప తత్వాన్ని విగ్రహాల ఏర్పాటు, నిమజ్జనం మనకు నేర్పుతాయి. భక్తి అంటే కేవలం పూజలు, ఉత్సవాలు మాత్రమే కాదు, ప్రకృతిని గౌరవించడం కూడా భక్తిలో ఒక భాగమే. వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడైతే, మనం ఆయన్ను పూజించే విధానం ద్వారా పర్యావరణానికి విఘ్నం కలిగించకూడదు. పూర్వకాలం నుండి వినాయక విగ్రహాలను కేవలం నల్లమట్టితో మాత్రమే చేసేవారు. ఆ విగ్రహాలు సహజ మట్టితో, పసుపు, కుంకుమ, పండ్ల రసాలు వంటి సహజ రంగులతో అలంకరించబడేవి. వర్షాకాలం ముగిసే సమయానికి చెరువుల్లో, నదుల్లో పేరుకుపోయే ఒండ్రు మట్టిని తీసి విగ్రహాలు చేయడం వల్ల జలాశయాల నిల్వ సామర్థ్యం పెరిగేది. మట్టి విగ్రహాలను పూజించేటప్పుడు పత్రి అంటే 21 రకాల ఔషధ గుణాలున్న పత్రాలు ఉపయోగిస్తారు. నిమజ్జనం సమయంలో ఈ మట్టి, ఔషధ పత్రాలు నీటిలో కలవడం వల్ల నీటిలోని బ్యాక్టీరియా నశించి నీరు శుద్ధి అవుతుంది. అయితే గత 2-3 దశాబ్దాలుగా పండుగ వాణిజ్యీకరణ చెందడంతో మార్కెట్లో పెద్ద పెద్ద, ఆకర్షణీయమైన, తక్కువ ఖర్చుతో తయారయ్యే POP విగ్రహాలు అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇవి తయారు చేయడం సులభం, ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది మరియు మెరుపు రంగులతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. దీనివల్ల క్రమేణా సాంప్రదాయ మట్టి విగ్రహాల స్థానాన్ని ఈ రసాయనిక విగ్రహాలు ఆక్రమించాయి. కానీ ఈ మార్పు వెనక దాగి ఉన్న పర్యావరణ ముప్పును మనం గుర్తించలేకపోయాం. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల కలిగే నష్టాలు అన్నీ ఇన్ని కావు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది కాల్షియం సల్ఫేట్ అనే రసాయనంతో తయారవుతుంది. ఇది మట్టిలా నీటిలో సులభంగా, త్వరగా కరగదు. ఒక POP విగ్రహం పూర్తిగా కరిగిపోవడానికి నెలల తరబడి సమయం పడుతుంది, కొన్నిసార్లు సంవత్సరాల తరబడి కూడా. చెరువులు, కుంటలు, నదులు, సముద్ర తీరాల్లో నిమజ్జనం చేసిన తరువాత ఆ విగ్రహాల అవశేషాలు నీటి అడుగున అలాగే పేరుకుపోతాయి. దీనివల్ల నీటి వనరుల లోతు తగ్గిపోవడం, నీటి నాణ్యత దెబ్బతినడం జరుగుతుంది. నదులు, సరస్సుల అడుగు భాగాన్ని బెంతిక్ జోన్ అంటారు. ఇక్కడే నత్తలు, పీతలు, సూక్ష్మజీవులు, కొన్ని రకాల చేపల గుడ్లు ఉంటాయి. POP అవక్షేపం ఒక గట్టి కాంక్రీట్ పొరలాగా అడుగు భాగాన్ని కప్పేయడంతో ఆ జీవుల సహజ ఆవాసం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో కరిగినప్పుడు నీటిలో కాల్షియం మరియు సల్ఫేట్ శాతం అమాంతం పెరిగిపోతుంది. దీనివల్ల నీటిలో కరిగిన ఆక్సిజన్ శాతం గణనీయంగా తగ్గిపోతుంది. చేపలు మరియు ఇతర జలచరాలు జీవించడానికి ఆక్సిజన్ అవసరం కాబట్టి ఆక్సిజన్ శాతం తగ్గిపోవడం వల్ల భారీ సంఖ్యలో చేపలు మరణించే సంఘటనలు మనం చాలా నగరాల్లో చూశాం. నీటిలో తేలియాడే ఘన వ్యర్థాలు, రసాయన పౌడర్ చేపల శ్వాసవయవాలైన మొప్పలలోకి చేరి శ్వాస తీసుకోకుండా చేస్తాయి. దీన్నే ఆస్ఫిక్సియేషన్ అంటారు. నీటిలో ఆక్సిజన్ తగ్గడం, విషపూరిత రసాయనాలు కలవడం వల్ల చేపలే కాకుండా నత్తలు, కప్పలు, నీటి మొక్కలు, సూక్ష్మజీవులు వంటి అనేక జలచర జీవుల మనుగడ ప్రమాదంలో పడుతుంది. ఇది మొత్తం జల పర్యావరణ వ్యవస్థ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఒక జలవనరులో జీవ వైవిధ్యం దెబ్బతింటే దాని ప్రభావం క్రమేణా ఆ ప్రాంతం మొత్తం పర్యావరణంపై పడుతుంది. నిమజ్జనం కేవలం విగ్రహాలకే పరిమితం కాదు. విగ్రహాలతో పాటు పత్రి, పండ్లు, అరటి బోదెలు, కొబ్బరి చిప్పలు, నూనె అవశేషాలు, ప్లాస్టిక్ కవర్లు, కుంకుమ, పసుపు నీటిలోకి చేరతాయి. వీటిలో ఉండే ఫాస్ఫరస్, నత్రజని సమ్మేళనాలు నీటిలో కలిసి శైవలాలు విపరీతంగా పెరిగేలా చేస్తాయి. ఇవి నీటిపై దుప్పటిలా అలుముకొని నీటిలోపలికి గాలి వెలుతురు వెళ్లకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల నీటిలో ఆక్సిజన్ తగ్గిపోతుంది. నీటిలో కరిగి ఉండే ప్రాణవాయువును ఈ వ్యర్థాలు కుల్లింపజేసే బ్యాక్టీరియా వినియోగించుకుంటుంది. ఫలితంగా లీటర్కు 6 నుండి 8 మిల్లీగ్రాములు ఉండాల్సిన కరిగిన ఆక్సిజన్ స్థాయి ప్రమాదకరంగా 1 నుండి 2 మిల్లీగ్రాములకు పడిపోతుంది. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ స్థాయిలు ఆకాశాన్ని అంటుతాయి. నీటిలో ఆక్సిజన్ అందక వేల సంఖ్యలో చేపలు, తాబేళ్లు

కప్పలు ఊపిరాడక చనిపోయి నీటి ఉపరితలంపై తేలియాడుతూ ఉంటాయి. నిమజ్జనాల వల్ల నీటి స్వచ్ఛత పూర్తిగా దెబ్బతింటుంది. కాంతి నీటి అడుగు భాగానికి చేరకపోవడం వల్ల నీటిలోని మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకోలేక నశిస్తాయి. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ లాంటి ప్రసిద్ధ జలవనరుల్లో ప్రతి సంవత్సరం వేలాది విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల ఆ సరస్సు నీటి నాణ్యత తీవ్రంగా క్షీణించిన సందర్భాలు అధికారిక నివేదికల్లో నమోదయ్యాయి. ఇక విగ్రహాలను అందంగా ఆకర్షణీయంగా చేయడానికి ఉపయోగించే రంగులలో అత్యంత హానికరమైన భారలోహాలు ఉంటాయి. ఎరుపు రంగు కోసం పాదరసం, సీసం, నీలిరంగు కోసం రాగి, ఆకుపచ్చ రంగు కోసం క్రోమియం, పసుపు మెరుపుల కోసం ఆర్సెనిక్, క్యాడ్మియం వంటి భయంకరమైన రసాయనాలను వాడుతున్నారు. అవి మన కంటికి కనిపించవు. సేంద్రియ పదార్థం మాదిరిగా కాలగమనంలో భారలోహాలు విచ్ఛిన్నం కావు. ఒక్కసారి మట్టిలో ఇవి కలిశాయంటే దశాబ్దాల కాలం వరకు పోవు. వీటిని మట్టిలో నుంచి పంట మొక్కల వేర్లు గ్రహిస్తాయి. అవి ఆ పంటల ధాన్యాలు, పూలు, కాయల్లోకి చేరతాయి. ఆ విధంగా ఆహార చక్రం ద్వారా మనుషుల దేహాల్లోకి చేరుతున్నాయి. ఈ సమ్మేళనాలు పరిమితికి మించి దేహంలోకి చేరితే మనుష్యులు, జంతువులు, ఇతర జీవులకు ఆరోగ్యపరంగా తీరని హాని జరుగుతుంది. అయితే వీటి ప్రతికూల ప్రభావం వెంటనే తెలియదు. కొన్ని సంవత్సరాలు పడుతుంది. జింక్, రాగి వంటివి భారలోహాలైనప్పటికీ అత్యల్ప మోతాదులో సూక్ష్మ పోషకాలుగా మనకు అవసరమే. అయితే ఆర్సెనిక్, క్యాడ్మియం, పాదరసం, సీసం వంటి విషతుల్యమైన భారలోహాలు అత్యంత సూక్ష్మస్థాయిలో ఉన్న క్యాన్సర్, కిడ్నీ, ఎముకల పటుత్వం క్షీణించటంతో పాటు పిల్లల్లో జన్యు సంబంధమైనటువంటి అపసవ్యతలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రసాయనాలు నీటిలో కలిసినప్పుడు నీటిలో నివసించే జీవులకు నేరుగా విషంగా పనిచేస్తాయి. చేపలు ఈ కలుషిత నీటిని గ్రహించినప్పుడు ఆ విష పదార్థాలు వాటి శరీరంలో పేరుకుపోతాయి. ఆ తర్వాత మనుషులు ఆ చేపలను ఆహారంగా తీసుకున్నప్పుడు ఈ విష పదార్థాలు ఆహారపు గొలుసు ద్వారా మన శరీరంలోకి కూడా ప్రవేశిస్తాయి. దీర్ఘకాలంలో ఇది నాడీ వ్యవస్థ సమస్యలు, మూత్రపిండాల వ్యాధులు, చర్మ సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మండపాల అలంకరణకు, విగ్రహాల వెనుక భాగంలో విరివిగా వాడే థర్మాకోల్, ప్లాస్టిక్ వస్తువులు ఏమాత్రం జీర్ణం కాని వ్యర్థాలు. నిమజ్జనం సమయంలో వీటిని నీటిలోకి వదలడం వల్ల నీటి ఉపరితలంపై పేరుకుపోయి సూర్యరశ్మి నీటి లోపలికి చేరకుండా అడ్డుకుంటాయి. మండపాల అలంకరణ కోసం ఉపయోగించే థర్మాకోల్, మకర తోరణాలు, ప్లాస్టిక్ పూలమాలలు, షైనింగ్ రిబ్బన్లు నిర్లక్ష్యంగా నీటిలోనే విడిచిపెడతారు. థర్మాకోల్ అనేది పాలిస్టైరిన్. ఇది శతాబ్దాల పాటు నీటిలో అలాగే ఉండిపోతుంది. ప్రవాహాలను, కాలువలను ఇవి అడ్డుకోవడంతో నీరు నిల్వ ఉండి దోమలు ప్రబలి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ఎండకు, నీటి ఒరవడికి ఈ ప్లాస్టిక్ క్రమంగా చిన్న చిన్న రేణువులుగా విడిపోయి మైక్రో ప్లాస్టిక్స్గా మారి తాగునీటి శుద్ధి కేంద్రాల ఫిల్టర్లను సైతం దాటుకుని ప్రజల ఇళ్ల కుళాయిల్లోకి చేరుతున్నాయి. నిమజ్జనం తర్వాత మిగిలిపోయిన పీఓపీ విగ్రహాల అవశేషాలు తీరాలకు కొట్టుకొని వచ్చినప్పుడు అవి నేలలో కలిసిపోయి నేల సారాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాక పారిశుద్ధ్య కార్మికులు ఈ భారీ మొత్తంలో పేరుకుపోయిన పీఓపీ అవశేషాలను తొలగించడానికి చాలా శ్రమ, ఖర్చు వెచ్చించవలసి వస్తుంది. ఇది స్థానిక ప్రభుత్వాలకు ప్రతి సంవత్సరం పెద్ద ఆర్థిక భారంగా మారుతుంది. మైకులు, విగ్రహ ఊరేగింపుల్లో వాడే భారీ డీజేల వల్ల తీవ్రమైన శబ్ద కాలుష్యం ఏర్పడుతోంది. ఇది వృద్ధులు, పసిపిల్లలు, గుండె జబ్బులు ఉన్నవారి ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తోంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? పరిష్కారం చాలా సులభం. అదే మట్టి వినాయకుడు. మట్టి వినాయకుడిని పూజించడం వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలున్నాయి. సాధారణ బంకమట్టితో చేసిన విగ్రహం నీటిలో కేవలం కొన్ని గంటల్లోనే పూర్తిగా కరిగిపోతుంది. ఇది నీటి సహజ స్వభావాన్ని ఏమాత్రం దెబ్బతీయదు. ఒకవేళ రంగులు వేయాలనుకుంటే పసుపు, కుంకుమ, గంధం, బియ్యపిండి, చెట్ల ఆకులు, పువ్వులతో తయారు చేసిన సహజ రంగులను ఉపయోగించవచ్చు. ఇవి పర్యావరణానికి అమృతం వంటివి. మట్టి వినాయకుడిని మన ఇంటి ఆవరణలోనే ఒక బకెట్ లేదా
తొట్టెలోని నీటిలో సులభంగా నిమజ్జనం చేయవచ్చు. ఆ నీటిని, కరిగిన మట్టిని మన ఇంటి పెరట్లోని లేదా బాల్కనీలోని పూలకుండా

0: పెళ్ళిలో పోయవచ్చు. పవిత్రమైన విగ్రహం ఎక్కడా అపవిత్రం కాకుండా మన ఇంట్లోనే చెట్లకు ఎరువుగా మారుతుంది. ప్రస్తుత రోజుల్లో మట్టి విగ్రహం లోపల విత్తనాలను ఉంచి తయారు చేసే సరికొత్త పద్ధతి ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది. మట్టి విగ్రహం లోపల తులసి, టమోటా, బంతి వంటి విత్తనాలను ఉంచుతారు. నిమజ్జనం చేసిన కొద్ది రోజుల్లోనే ఆ కుండీలో ఒక కొత్త మొక్క మొలకెత్తుతుంది. విఘ్నేశ్వరుడు మన ఇంట్లో ఒక పచ్చని మొక్క రూపంలో శాశ్వతంగా కొలువుదీరి ఉంటాడు. అంతకంటే పుణ్యం, ఆనందం ఇంకేముంటుంది? మట్టి విగ్రహాలను మన గ్రామీణ కుమ్మరులు ఎంతో శ్రమించి చేతులతో తీర్చిదిద్దుతారు. మట్టి వినాయకులను కొనడం ద్వారా అంతరించిపోతున్న మన ప్రాచీన చేతి వృత్తులకు ప్రాణం పోసిన వారమవుతాం. స్థానిక కళాకారుల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తాం. పూజా సామాగ్రి, పువ్వులు, పత్రిని నీటిలో పారవేయకుండా విడిగా సేకరించి సేంద్రియ ఎరువుగా మార్చాలి. అలాగే నగరాలు, పట్టణాల్లో పురపాలక సంఘాలు ఏర్పాటు చేసే ప్రత్యేక కృత్రిమ కొలనుల్లో మాత్రమే సామూహిక నిమజ్జనాలు జరపాలి. సహజమైన తాగునీటి సరస్సులు, నదుల్లో నిమజ్జనాలను పూర్తిగా నిషేధించాలి. మార్పు అనేది ఎక్కడో పైనుంచి రాదు, మన ఇళ్ల నుంచే ప్రారంభం కావాలి. ఈ వినాయక చవితికి మనం మట్టి విగ్రహమే ప్రతిష్ట చేద్దాం. మన పిల్లలతో కలిసి స్వయంగా మట్టితో వినాయకుడిని తయారు చేయడం నేర్పిద్దాం. దీనివల్ల వారిలో సృజనాత్మకత పెరుగుతుంది, పర్యావరణం పట్ల బాధ్యత అలవడుతుంది. భగవంతుడు భావప్రియుడే కాని ఆడంబప్రియుడు కాదు. పరమేశ్వరుని కుమారుడైన వినాయకుడు ప్రకృతి పుత్రుడు. ఆ ఆదిదేవునికి మనమిచ్చే నిజమైన కానుక ప్రకృతిని కాపాడటమే. కల్తీ లేని భక్తితో రసాయనాలు లేని మట్టి వినాయకుడిని పూజిద్దాం. మన చెరువులను, నదులను, మూగజీవాలను కాపాడుకుందాం. భావితరాలకు స్వచ్ఛమైన గాలిని, నిర్మలమైన నీటిని వారసత్వంగా అందిద్దాం. మన పెద్దలు ఒక మాట అనేవారు, ప్రకృతిని కాపాడితేనే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అని. ఈ మాట నిజం చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఈ వినాయక చవితి పండుగను కేవలం ఒక ఉత్సవంగా కాకుండా ప్రకృతి పట్ల మన బాధ్యతను గుర్తు చేసుకునే ఒక సందర్భంగా మలుచుకుందాం.
1: పర్యావరణానికి మేలు చేసే మట్టి గణపతి, డాక్టర్ బి శ్రీదేవి గారు అందించిన వివరాలు విన్నారు.
2: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
4: ఆలోచనాలోచనం లో చూపును వెలిగించే చిరుదీపం. రచన డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు.
5: ఈ సృష్టి అంతా సర్వేశ్వరుడి ఆజ్ఞ మేరకు ఒక క్రమ పద్ధతిలో నడుస్తోంది. ఈశ్వరాజ్ఞకు భిన్నంగా ఎవరూ ప్రవర్తించకూడదు అన్నది మన ఆర్షవాణి చేసే బోధామృతం. ఎవరు ఏ పని చెయ్యాలో ఆ పనినే చెయ్యాలి తప్ప వేరొకరి బాధ్యతను అనవసరంగా తాను స్వీకరించకూడదు. స్వధర్మాన్ని ఆచరించి అందులో కృతకుచ్చులు కమ్మని గీతతో పాటు మరెన్నో గ్రంథాలు కూడా మనకు సూచిస్తున్నాయి. ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు అన్యాయం చేసిన వారిని శిక్షించేందుకు చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయి. వాటిని విస్మరించి చట్టాన్ని చేతిలోకి తీసుకుని అన్యాయాన్ని అణిచేద్దామంటూ అడ్డదోవను పరుగులు పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు. అటువంటి పని మంచిది కాదని వివరించి చెప్పే ఒక కథ మహాభారతం ఆది పర్వంలోని ప్రథమాశ్వాసం చివరిలో కనిపిస్తుంది. పూర్వం రురుడు అనే ఒక మునికుమారుడుండేవాడు. బాగా చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు. నిత్యం తాను చేయాల్సిన యజ్ఞ యాగ హోమాదులన్నీ చేస్తూ ధర్మ మార్గంలో ఆ మునికుమారుడు నడుచుకుంటూ ఉండేవాడు. ఈ రురుడు ఉంటున్న ఆశ్రమానికి మరికొంత దూరంలోనే స్థూలకేశుడు అనే మరో ముని ఉండేవాడు. ఆ ముని గంధర్వరాజు విశ్వావసు, అప్సర్స మేనకలకు జన్మించిన ప్రమద్వర అనే బాలికను తన కుమార్తెగా పెంచుకుంటున్నాడు. ఈ ప్రమద్వర సౌందర్యంలోనూ గుణగణాల్లోనూ ఎంతో గొప్పదిగా పేరు తెచ్చుకుంది. ఒకరోజున రురుడు స్థూలకేశుడు ఆశ్రమం సమీపంలో వెడుతూ ఉండగా చెలికత్తెలతో విహరిస్తున్న ప్రమద్వరను చూశాడు. ఆమె తనకు తగిన కన్యాని భావించి తన మనసులోని మాటను ఇరువైపులా ఉన్న పెద్దలకు

0: చెప్పాడు. పెద్దలంతా కూడా ఎంతో ఆనందించి ఈ రురు ప్రమద్వరుల వివాహానికి ముహూర్తం కూడా నిర్ణయించారు. ఇలా ఉండగా ఒక రోజున ప్రమద్వర తన చెలికత్తెలతో కలిసి పూలు కోసుకోవడం కోసం అడవిలోకి వెళ్ళింది. అలా వెళ్లిన ఆమె చూసుకోకుండా ఒకచోట చుట్ట చుట్టుకుని పడుకున్న ఒక విషసర్పం మీద కాలు వేసింది. ప్రమద్వర కాలు తగలగానే ఆ సర్పం లేచి కాటు వేసింది. పాపం అక్కడికక్కడే ప్రమద్వర మరణించింది. ఈ విషయం రురుడికి తెలిసి విపరీతమైన శోకంతో విలవిల్లాడాడు. తాను అర్చిస్తున్న దేవతలందరినీ తన ప్రియసఖిని బ్రతికించమని ఎన్నో రకాలుగా వేడుకున్నాడు. ఈ రురుడి దుఃఖం విని ఒక దేవదూత సహాయం చేశాడు. ప్రమద్వర బతికింది. ఆ తర్వాత రురుడికి ప్రమద్వరకు పెళ్లి కూడా అయింది. కానీ రురుడికి తన ప్రియసఖిని కాటివేసి హింసించిన సర్పాలంటే అంతులేని కోపం కలిగింది. తానంతగా ప్రేమించిన మనిషిని బాధపెట్టిన ఈ సర్పజాతిని భూమి మీద లేకుండా చేయాలి అని ఒక కఠోర నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే యమదండం లాంటి ఓ కర్రను తీసుకుని కనబడిన పామునల్లా వెంబడించి మరీ చంపసాగాడు. దాంతో కూడా తృప్తి చెందక మరి కొన్నాళ్లకు పొట్టలు గొట్టలు అన్ని వెతుకుతూ ఎక్కడెక్కడో నెక్కిన పామును కూడా బయటకు లాగి చంపుతూ పోతున్నాడు. అలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజున ఒక చోట టుండుభం అనే ఓ ముసలి పాము పాపం కదలేని స్థితిలో పడుకునుంది. దాని అసహాయస్థితిని కూడా లెక్కజేయక రురుడు తన దగ్గర ఉన్న కర్రతో దాన్ని కొట్టి చంపడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఇంతలో ఆ డుండుభం మానవ భాషలో ఎంతో మృదువుగా, తపస్సు యజ్ఞయాగాలు చేస్తూ ధార్మిక జీవనం చేసే నీవు అవన్నీ విడిచిపెట్టి ఇలా ఎందుకు సర్పాలను సంహరిస్తున్నావు అని అడిగింది. అప్పుడు రురుడు గతంలో జరిగిన విషయాలని చెప్పాడు. ఏదో ఒక పాము అలా చేసిందని ఆ జాతినంతా నాశనం చేయాలనుకోవటం సమంజసం కాదని డుండుభం చెప్పింది. అంతేకాక అన్యాయం చేసిన వారిని శిక్షించేందుకు రాజ్యం, రాచరిక వ్యవస్థ, రాజు, శాసనాలు అన్నీ ఉన్నాయని, కాబట్టి శిక్షించడం రురుడి వంతు కాదని చెప్పింది. అలా ఎవరో చేయాల్సిన పనిని మరొకరు చేయటం వల్ల ఆ పని వ్యర్థం కావటమే కాకుండా అతడికి నిర్దేశించిన పని కూడా నాశనం అవుతుందని, అలా ఎన్నో రకాల అనర్థాలు జరుగుతాయని డుండుభం విడమరిచి చెప్పింది. ఆ మాటలు అతని మనస్సును మార్చివేశాయి. ఆనాటి నుంచి తన ప్రవర్తన మార్చుకున్నాడు రురుడు. ఈ కథ, ఈనాడు చట్టాన్ని మా చేతిలోకి తీసుకుంటాం, మేమేది చేస్తే అదే అంగీకరించాలి, అప్పుడెవడో వాడెవడో అన్యాయం చేశాడు కనుక వాడికి సంబంధించిన అందరినీ మట్టు పెడుతూ పోతాం అనేలాంటి వారికి రవంత కర్తవ్య బోధన చేసేదిగా కనిపిస్తుంది. ఎవరి పని వారే చేయాలని, అందుకు భిన్నంగా ప్రవర్తించడం మంచిది కాదని కూడా ఒక సూచన చేస్తుంది.
1: లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం మీరింతవరకు విన్నారు. రచన డాక్టర్ ఎల్లాప్రగడ మల్లికార్జునరావు.
2: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
3: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
5: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ విదా సకో.
4: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
6: శ్రోతలకు ఒక ప్రకటన. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనంతపురం వారు ప్రకటన విడుదల చేశారు. 12వ తేదీ అంటే ఈ రోజున అన్ని కోర్టు సముదాయములలో 3వ జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నారు. కాబట్టి

ప్రజలు తమ ఏవేని సివిల్ కేసులు, రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, మోటార్ యాక్సిడెంట్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాలు, విడాకులు మినహా తదితర కేసులన్నీ పరిష్కరించుకోవటానికి అవకాశం ఉందని కావున ప్రజలందరూ తమ తమ న్యాయవాది ద్వారా గాని, కోర్టు సముదాయంలో గాని, అధికార న్యాయ సేవా సంస్థ కార్యాలయంలో గాని సంప్రదించి మీ కేసుల్ని పరిష్కరించుకోవచ్చు అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కోరుకుంటున్నారు. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మన ప్రపంచం సంచిక కార్యక్రమం. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కే శృతి ప్రియాంక.

0: శ్రోతలకు నమస్కారం. మన ప్రపంచం సంచిక కార్యక్రమానికి స్వాగతం.
1: సాంస్కృతిక వారసత్వం, భారతదేశ నాగరికత పునరుజ్జీవనం. సాంస్కృతిక వారసత్వం, భారతదేశ నాగరికత పునరుజ్జీవనం ఈ అంశం గురించి తెలుసుకుందాం. నవీన భారతదేశ ఎదుగుదలను తరచూ ఆర్థిక వృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణం ఆధారంగా విశ్లేషిస్తూ ఉంటారు. అయితే వీటితో పాటే దశాబ్ద కాలంగా దేశంలో మరో విప్లవాత్మక మార్పు కూడా దేశంలో చోటు చేసుకుంది. అదే మన నాగరికత వారసత్వంతో ముడిపడిన సరికొత్త అనుబంధం. అనేక పురావస్తు పరిశోధనశాలలు, విశ్వవిద్యాలయాలు, పురాతన కట్టడాలు, పుణ్యక్షేత్రాలు, ప్రాచీన తాళపత్ర గ్రంథాలు, సాంస్కృతిక ప్రాంతాలు, అంతర్జాతీయ వేదికలపై భారతదేశం సాంస్కృతిక మూలాలను పునరుద్ధరించుకోవడానికి ఒక యజ్ఞమే చేస్తుంది. ఈ ప్రక్రియనే అంతా నాగరికత పునరుజ్జీవనంగా అభివర్ణిస్తున్నారు అంటున్నారు వ్యాసకర్త, ఉపకులపతి, భారత ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ సభ్య కార్యదర్శి శ్రీ సచ్చిదానంద జోషి. చారిత్రక జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం, సాంస్కృతిక సంస్థలకు నూతన జవసత్వాలు అందించడం, సాంప్రదాయ విజ్ఞానాన్ని కాపాడుకోవడం, భారతదేశ వారసత్వాన్ని ప్రపంచ దేశాల ముందు సగర్వంగా ప్రదర్శించడం ఈ ప్రయత్నం ముఖ్య ఉద్దేశ్యం. ఈ మార్పులన్నింటికీ ప్రధానమంత్రి ఆలోచనలో నుంచి పుట్టిన వికాస్ భీ విరాసత్ భీ, అభివృద్ధితో పాటు వారసత్వం అనే నినాదమే మూలస్తంభం. ఆధునికత, సాంస్కృతిక పరిరక్షణకు మధ్య ఎలాంటి అంతరం, ఘర్షణ లేదని ఈ తత్వం స్పష్టం చేస్తోంది. అలాంటి అభిప్రాయాలను తోసిపుచ్చడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, విద్య, పర్యాటకం, సాంకేతికత, ఆర్థిక వృద్ధిని దేశ నాగరికత వారసత్వంతో ముడిపెట్టడం ఈ విధానం ప్రత్యేకత. ఇక్కడ వారసత్వం అంటే కేవలం గతానికి సంబంధించిన వస్తువులను దాచడం కాదు. అది దేశ నిర్మాణం, ఆత్మవిశ్వాసం, స్థిరమైన అభివృద్ధికి ఉపయోగపడే ఒక గొప్ప వనరు. భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించిన పంచ్ ప్రాణ్ 5 సంకల్పాలలో ఈ విధానానికి సంబంధించిన మేధోపరమైన పునాదులు ఉన్నాయి. వాటిని అనుసరిస్తూ సమకాలీన సాంస్కృతిక విధానంలో మన వారసత్వం పట్ల గర్వపడటం, వలస పాలన నాటి బానిసత్వ మనస్తత్వం నుంచి విముక్తి ప్రధానాంశాలుగా మారాయి. ఈ సరికొత్త దృక్పథం వల్ల భారతదేశ చారిత్రక అనుభవాలు, విజ్ఞాన పరంపర, సాంస్కృతిక విజయాలను స్వదేశీ కోణంలో పునఃసమీక్షించుకోవడానికి కొత్త ఉత్సాహం, ప్రోత్సాహం లభించింది. మన జాతీయ సంస్థలు ప్రజానిర్మాణాల్లో ఈ సరికొత్త చారిత్రక దృక్పథం ముద్ర

0: అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. నూతన పార్లమెంట్ భవన నిర్మాణం, అందులోని కళాకృతులు, సాంస్కృతిక చిహ్నాలు భారతదేశ ప్రాచీన నాగరికత విలువలకు ప్రతిబింబం. సంప్రదాయం, ఆధునిక ప్రజాస్వామ్య ఆకాంక్షలకు నిలువుటద్దం నూతన పార్లమెంట్ భవనం. ఈ నిర్మాణానికి 6 ముఖద్వారాలు ఏర్పాటు చేశారు. అవి గజ, అశ్వ, గరుడ, హంస, మకర, శార్దూల ద్వారాలు. ఒక్కొక్క ద్వారాన్ని భారతీయ సంస్కృతి సంప్రదాయాల మూలాల నుంచి సేకరించిన పవిత్ర జంతువుల ఇసుకరాతి శిల్పాలతో అలంకరించారు. జ్ఞానం, శక్తి, విజయం, సాఫల్యత వంటి సద్గుణాలకు అవి ప్రతీకలు. గ్రామీణ కళాకారులు రూపొందించిన శిల్పాలు, కుడ్య చిత్రాలు, హస్తకళలు దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటుతున్నాయి. అక్కడి రాజ్యాంగ ప్రదర్శనశాల వేదాలు, పురాణాలు, ప్రాచీన పాలనా వ్యవస్థలు, తాళపత్రాలు, శాసనాల్లోని విశేషాలను ఉదాహరిస్తూ ఆది నుంచి భారతదేశం ప్రజాస్వామ్యానికి ఎలా పట్టుగొమ్మగా నిలిచిందో చాటి చెబుతుంది. నూతన పార్లమెంట్ భవనంలో రాజదండను ప్రతిష్ఠించడం మరో గమనించాల్సిన విషయం. తద్వారా ప్రాచీన చోళుల కాలం నాటి సంప్రదాయం పునరుజ్జీవం లభించినట్లు అయింది. ఆ రాజదండం అధికార బదిలీ, ధర్మబద్ధమైన పాలనకు చిహ్నం. దానిని సభాపతి కుర్చీకి సమీపంలో ఉంచడం ద్వారా దేశ పరిపాలన ఎల్లప్పుడూ ధర్మం, న్యాయం, నైతిక బాధ్యతలతో సాగాలనే సందేశాన్ని ఇచ్చారు. అంతేకాక స్వపరిపాలన కోసం సాగిన భారతదేశ చారిత్రక స్వాతంత్ర ఉద్యమం, మన ప్రాచీన రాజకీయ విధానం ఆధునిక ప్రజాస్వామ్యానికి ఉన్న బంధాన్ని అక్కడ ఏర్పాటు చేసిన రాజదండం బలంగా గుర్తు చేస్తోంది. అదే తరహాలో రాజ్పథ్ పేరును కర్తవ్యపథ్గా మార్చడం వలసపాలన నాటి అధికార అహంకారం నుంచి భారతీయ నాగరికత చెప్పే కర్తవ్యం వైపు సాగిన ప్రయాణానికి ప్రతీక. ప్రధానమంత్రి కార్యాలయం, సెంట్రల్ విస్టా పరిసరాలను సేవా తీర్థంగా భావించడం వెనుక దేశానికి, ప్రజలకు సేవ చేయడమే పరమావధి అనే సాంప్రదాయ నమ్మకం దాగి ఉంది. ప్రాచీన విజ్ఞాన సారస్వ సాంప్రదాయాల్ని పరిరక్షించుకోవడం భారతదేశ నాగరికత పునరుజ్జీవంలో మరో ముఖ్యమైన పార్శ్వం. శతాబ్దాలుగా తత్వశాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్రం, వైద్యం, భాషాశాస్త్రం, పరిపాలన, వాస్తుశిల్పం, ఆధ్యాత్మిక రంగాలలో భారతదేశం అపార విజ్ఞానమందించింది. ఈ జ్ఞానమంతా గ్రంథాలయాలు, మఠాలు, దేవాలయాలు, ప్రైవేట్ సేకకర్తల వద్ద లక్షలాది తాళపత్ర గ్రంథాల రూపంలో ఉంది. ఈ విజ్ఞాన వారసత్వ ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం మేధో సంపత్తి పరిరక్షణకు జ్ఞాన్ భారతం మిషన్ ప్రారంభించింది. ఆధునిక డిజిటల్ సాంకేతికత ద్వారా ఈ పాత తాళపత్ర గ్రంథాలను డిజిటలైజ్ చేసి భద్రపరిచి పరిశోధకులకు, సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. నలంద విశ్వవిద్యాలయం పునరుద్ధరణ కూడా భారతదేశాన్ని మళ్లీ ప్రపంచ విద్యా కేంద్రంగా మార్చే ప్రయత్నంలో భాగమే. ఒకప్పుడు ప్రపంచంలో అగ్రగామి విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా నిలిచిన నలంద ఆసియా ఖండం నలుమూలల నుంచి విద్యార్థులను ఆకర్షించడమే కాదు, విజ్ఞాన బోధనకు నిలయంగా విలసిల్లింది. అలాంటి గొప్ప వ్యవస్థను పునరుద్ధరించడం అంటే కేవలం ఒక చారిత్రక సంస్థకు కొత్త రూపం ఇవ్వడం మాత్రమే కాదు, జ్ఞాన సముపార్జన, వైజ్ఞానిక చర్చలు, మేధో సృష్టి పట్ల భారతదేశ చిత్తశుద్ధిని పునరుద్ఘాటించడమే. ఈ ప్రయత్నాలకు జాతీయ విద్యా విధానం NEP 2020 మరింత ఊతం అందిస్తోంది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: స్వల్ప విరామం అనంతరం జాతీయ విశేషాలు.

0: మన ప్రపంచం సంచిక కార్యక్రమంలోని జాతీయ విశేషాలకు స్వాగతం.
1: భవిష్యత్ సంసిద్ధ భారత్ కోసం విద్య నైపుణ్యం. భవిష్యత్ సంసిద్ధత భారత్ కోసం విద్య నైపుణ్యం ఈ అంశం గురించి తెలుసుకుందాం. ప్రస్తుత 21వ శతాబ్దపు అవసరాలకు తగినట్లు విద్యా వ్యవస్థను మేం ఆధునీకరిస్తున్నాం. దేశ భవిష్యత్తు రూపాంతరీకరణలో కీలక పాత్ర పోషించేది ప్రతిభ, దృక్పథం, సాంకేతికతల త్రయమే అన్నారు శ్రీ నరేంద్ర మోదీ. ప్రగతి ప్రస్థానంలో శరవేగంగా పురోగమిస్తున్న భారత్ నేడొక కీలక మలుపును చేరింది. వికసిత్ భారత్ 2047 మహాసంకల్పంతో స్వాతంత్ర శతాబ్ది నాటికి అభివృద్ది చెందిన దేశంగా రూపొందాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. ఈ రూపాంతరీకరణ దిశగా పురోగమనానికి మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక విస్తరణ లేదా సాంకేతిక ప్రగతి మాత్రమే నిర్ణయాత్మకం కాబోవు. సంపూర్ణ ప్రగతిశీల దేశంగా భారత్ భవితను నిర్వచించేది వీటన్నింటినీ మించిన మానవ వనరులే. ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే 140 కోట్ల జనాభాగల భారత్ యువజన సంపన్న దేశం కావడమే ఇందుకు కారణం. జనాభాలో 65% పైగా 35 ఏళ్లలోపు వారు కాగా ఈ యువజన లబ్ది 2055 దాకా కొనసాగుతుందని అంచనా. అనేక అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలు పెద్ద వయస్కుల జనాభాతో, తరిగిపోతున్న శ్రామిక శక్తితో శతమతం అవుతుంటే అత్యంత అధిక మానవ వనరుల సంపన్న దేశంగా ఆవిర్భవించే సదవకాశం భారత్ ముందుంది. ఈ విధంగా మనకు ఈ వ్యాసాన్ని అందిస్తున్న వారు రచయిత సీనియర్ పాత్రికేయులు సునీల్ కుమార్ బాత్రా. వికసిత భారత్ స్వప్న సాకారానికి జనసంఖ్య లబ్ది ఒక్కటే భరోసా ఇవ్వజాలదు. దేశంలోని యువతరం విద్యావంతులు, నిపుణులు, ఆరోగ్యవంతులు, ఉపాధి ఉద్యోగార్హులు, ఉత్పాదకులుగా రూపొందితేనే అది ఆర్థిక సంపదగా పరిణామం చెందుతుంది. లేని పక్షంలో నిరుద్యోగం, అసమానత, సామాజిక అస్థిరత ఆర్థిక అవ్యవస్థకు మూల కారణంగా పరిణమించగలదు. అందుకే దీర్ఘకాలిక అభివృద్ధిపై జాతీయ వ్యూహంలో విద్యకు, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. కాబట్టి మన యువతకు విద్యాప్రధానమే కాకుండా కృత్రిమ మేధ, ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ సాంకేతికతలలో నైపుణ్యం అత్యావశ్యకం. అంతేగాక వాతావరణ మార్పులు, పరిణామశీల అంతర్జాతీయ విపణుల ప్రభావంతో వేగంగా మారే పరిస్థితులకు తగినట్లు వారిని భవిష్యత్ సంసిద్ధులను చేయడం అనివార్యం. ప్రపంచ ఆర్థిక రూపాంతరీకరణలో నేడు కీలక పాత్ర పోషిస్తున్నది జ్ఞానమే. ఆ మేరకు సంగ్రహానుకూల, వినూత్న, భవిష్యత్ సంసిద్ధ మానవ వనరులను తీర్చిదిద్దగలిగే దేశాలకే భవిష్యత్తు ఆశావహంగా ఉంటుంది. కాబట్టి మన జనసంఖ్య లబ్ధిని జ్ఞాన నైపుణ్యాధారిత ఆర్థిక వ్యవస్థగా రూపొందించే సామర్థ్యంపైనే వికసిత్ భారత్ 2047 స్వప్న సాకారం ఆధారపడి ఉంటుంది. జాతీయ పరివర్తనకు పునాదిగా విద్య. దేశ సామాజిక ఆర్థిక పురోగమనానికి సదా సారథ్యం వహించేది విద్య నైపుణ్యాభివృద్ధి మాత్రమే. జనాభా వృద్ధి, విస్తరణ కాలంలో ఈ రెండు అంశాలపై భారీ పెట్టుబడులు పెట్టిన దేశాల్లోనే పారిశ్రామికీకరణ, సాంకేతిక ప్రగతి సహా ఉత్పాదకత వృద్ధి వేగం పుంజుకున్నాయని చరిత్ర చెబుతోంది. మానవ వనరులపై పెట్టుబడే జాతీయ పరివర్తనకు అత్యంత ప్రధాన చోదక శక్తి కాగలదని దక్షిణ కొరియా, సింగపూర్, చైనా, జపాన్ వంటి దేశాల అనుభవాలు రుజువు చేస్తున్నాయి. ఈ క్రమంలో దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని కొనసాగించగల నిపుణ కార్మిక శక్తిని, వినూత్న పారిశ్రామికవేత్తలను, శాస్త్రీయ పరిశోధకులను, విజ్ఞానవంతులైన పౌరులను సృష్టించేదే పటిష్ట విద్యా సంస్థలే. దేశవ్యాప్తంగా విద్యావకాశాల విస్తరణలో గత 2 దశాబ్దాలుగా భారత్ గణనీయ ప్రగతి సాధించింది. ఈ క్రమంలో విద్యా హక్కు చట్టం 2009 అందరికీ విద్యను ప్రాథమిక హక్కుగా సుస్థిరం చేసింది. అటుపైన మన విద్యా వ్యవస్థను 21వ శతాబ్దపు అవసరాలకు తగినట్లు మార్చే లక్ష్యంతో జాతీయ

0: విధానం 2020 ఒక పరివర్తనాత్మక చట్రాన్ని నిర్దేశించింది. విద్య ఉమ్మడి జాబితాలోని అంశం కాబట్టి వికసిత భారత్ 2047 లక్ష్య సాధన దిశగా విధానాల అమలు, పరిశ్రమలతో సమన్వయంలో కేంద్ర రాష్ట్రాలు రెండూ బాధ్యతను పంచుకుంటాయి. బహుళ విషయాభ్యసనం, డిజిటల్ విద్య, వివేచనాత్మక దృక్పథం, సరళ పాఠ్య ప్రణాళిక, వృత్తిగత పునశ్చరణ, పరిశోధన ధోరణి, మాతృభాష ఆధారిత ప్రాథమిక విద్య తదితరాలపై జాతీయ విద్యా విధానం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. సంప్రదాయ అభ్యసన పద్ధతుల నుంచి అనుభవపూర్వక నైపుణ్య ఆధారిత విద్య వైపు కీలక మార్పును ఈ విధానం సూచిస్తుంది. దీని ద్వారా దేశంలో అక్షరాస్యత స్థాయి, విద్యలో ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల నమోదు శాతం క్రమంగా మెరుగుపడ్డాయి. డిజిటల్ అభ్యసన వేదికలు, ఉన్నత విద్యా సంస్థల విస్తరణ, లక్షిత సంక్షేమ పథకాల వల్ల అన్ని ప్రాంతాలు, వర్గాలకు విద్య లభ్యత విస్తృతమైంది. అయితే లభ్యత ఒక్కటే చాలదు. సంస్కరణల తదుపరి దశలో నాణ్యత, ఉపాధి, యోగ్యత, ఆవిష్కరణ, సంగ్రహ అనుకూలతపై దృష్టి సారించడం అవశ్యం. అయితే విద్యార్థులను పరీక్షల్లో కృతార్థులను చేయడంతో సరిపెట్టకుండా నిరంతర మార్పులు, సాంకేతిక పరిణామాలతో దూసుకెళ్లే ప్రస్తుత ప్రపంచంలో రాణించేలా భారత విద్యా విధానం వారిని తీర్చిదిద్దుతున్నారా లేదా అన్నదే నేటి ప్రశ్న. మరి ఈ విషయం గురించి మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: జాతీయ విశేషాలు విన్నారు కదా? ఇప్పుడు స్వల్ప విరామానంతరం మన ప్రపంచం సంచిక కార్యక్రమం కొనసాగుతుంది.

ప్రకృతితోనే నగరాల మనుగడ, వాతావరణ మార్పులకు ప్రకృతి ఆధారిత పరిష్కారాలే శరణ్యం. ప్రకృతితోనే నగరాల మనుగడ, వాతావరణ మార్పులకు ప్రకృతి ఆధారిత పరిష్కారాలే శరణ్యం. ఈ అంశం గురించి తెలుసుకుందాం. వాతావరణ మార్పులనేవి ఇక ఏమాత్రం శాస్త్ర సాంకేతిక నివేదికలకో లేదంటే ఎప్పుడో 2100 సంవత్సరంలో వాతావరణం ఇలా ఉండబోతోంది, అప్పుడు తీవ్రమైన ముప్పులు ఎదురవుతాయి వంటి భవిష్యత్తు అంచనాలకో పరిమితమైన అంశం కానే కాదు. ఇప్పటికే భారతీయ నగరాల్లో నివసించే చాలామంది వాతావరణ మార్పులను స్వయంగా అనుభవిస్తున్నారు. రోజూ వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న అవస్థలే ఇందుకు నిదర్శనం అంటున్నారు బెంగళూరు అజీం ప్రేమ్జీ యూనివర్సిటీకి చెందిన, అలాగే స్కూల్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ సస్టైనబిలిటీ డైరెక్టర్ హరిణి నాగేంద్ర మరియు సహరచయితలు అరవింద్ లక్ష్మీషా, సీమా ముండోలి. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న కష్టాలు నగర ప్రణాళికలో ఉన్న తీవ్ర లోపాలను ఎత్తిచూపుతున్నాయి. ఎప్పుడో కాని రావలసిన తీవ్రమైన ప్రకృతి విపత్తులు కూడా ఏటా వచ్చేస్తున్నాయన్న అవగాహన కూడా లేకపోతోంది. అందుకే కేరళలో ఋతుపవనాల కారణంగా భారీ వర్షాలు పడినప్పుడు వీధులన్నీ చెరువులుగా మారి జనం పడవలపై ప్రయాణించాల్సి వస్తోంది. చెన్నైలో తీవ్రమైన ఎండల దెబ్బకు నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్తు కోతలు విధిస్తున్నారు. ఒకప్పుడు చెరువులతో కళకళలాడిన బెంగళూరులోని కొన్ని ప్రాంతాలు నేడు మనుగడ కోసం అడుగంటిపోయిన బోరు బావుల నుంచి నీటిని తెచ్చే ట్యాంకర్లపైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది. ముంబై నగరంలో చల్లటి నీడనిచ్చే బహిరంగ ప్రదేశాలు కరువవ్వడంతో నిర్మాణ రంగ కార్మికులు ఫ్లైఓవర్ల కిందకు చేరుతున్నారు. ఇక ఢిల్లీలో చలికాలంలో వాయు కాలుష్యం ఊపిరాడనంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో బడిపిల్లలను తరగతి గదులకే పరిమితం చేయాల్సి వస్తోంది. వరదలు, ఉష్ణోగ్రతల పెరుగుదల, వాయు కాలుష్యం, నీటి కొరత, ప్రజారోగ్యం ఇలాంటి

0: లై. ఉద్యానవనాలు, నదులు, చెరువులు, చిత్తడి నేలలు, గడ్డి భూములు నగరాలకు అవసరమైన నీటిని అందిస్తూ, గాలిని చల్లబరుస్తూ, ప్రజల జీవనోపాధికి, ఆర్థిక వ్యవస్థకు ఆలంబనగా నిలిచాయి. కాని కొన్ని దశాబ్దాలుగా పట్టణాభివృద్ధిని ఎలా పరిగణిస్తున్నామంటే, ప్రకృతిని అభివృద్ధికి ఒక అడ్డంకిగానో లేక ప్రకృతి సిద్ధంగా ఖాళీగా ఉన్న భూములను బంజరు భూమిగానో చూడటం మొదలుపెట్టాం. స్థిరాస్తి ప్రాజెక్టుల కోసం చెరువులను, చిత్తడి నేలలను కాంక్రీట్ మయం చేసేశాం. రోడ్ల నిర్మాణాల కోసం చెరువులను ముక్కలు చేశాం. నదులను కాలుష్యపు నురగలతో నింపేశాం. రోడ్ల విస్తరణ కోసం, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం చెట్లను నరికి పడేశాం. ఫలితంగా నేడు చాలా భారతీయ నగరాల్లో ప్రకృతి అనేది చుట్టూ అఖండంగా విస్తరించి ఉన్న ఏక ప్రాంత భౌగోళిక స్వరూపం నుంచి విడిపోయి అక్కడక్కడా విసిరేసినట్లుగా కొన్ని ముక్కలుగా మాత్రమే మిగిలిపోయింది. నిజానికి నగరాల్లో ప్రకృతి అనేది ప్రజలందరికీ ఉపయోగపడే మౌలిక వసతి లాంటిది. నగర జీవనాన్ని సాధ్యం చేసే గొప్ప వనరు. చెరువు అంటే కేవలం నీటితో నిండి ఉన్న ఒక ప్రాంతం కాదు, అది వరదలను నియంత్రిస్తుంది, భూగర్భ జలాలను రీఛార్జ్ చేస్తుంది, స్థానిక ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతుంది, జీవ వైవిధ్యాన్ని కాపాడుతుంది. చెట్లు కేవలం రోడ్లకు అందాన్ని ఇవ్వడానికే పరిమితం కావు, అవి పాదాచారులకు నీడనిస్తాయి, బయట పనిచేసే కార్మికులకు ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జనసాంద్రత ఎక్కువగా ఉండే ఆవాస ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను తగ్గిస్తాయి. చిత్తడి నేలలు అనేవి అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఖాళీగా ఉన్న స్థలాలు కావు, అవి అదనపు వర్షపు నీటిని పీల్చుకుని దిగువ ప్రాంతాల మునగకుండా వరద తీవ్రతను తగ్గిస్తాయి. అయితే ఈ ప్రకృతి వనరుల ఉపయోగాలు అవి అంతరించిపోయిన తర్వాతే మనకు అర్థమవుతూ ఉంటాయి. మరి ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: స్వల్ప విరామం అనంతరం విజ్ఞాన విశేషాలు.

దేశ స్వావలంబన కోసం సహజ జ్ఞాన వినియోగం. దేశ స్వావలంబన కోసం సహజ జ్ఞాన వినియోగం ఈ అంశం గురించి తెలుసుకుందాం. ప్రయోగశాలలు, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాల అధికారిక పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలే ఆవిష్కరణలకు మూలమన్నది సర్వసాధారణ జనాభిప్రాయం. సాంకేతిక ప్రగతికి సంబంధించి ఇది వాస్తవం కావచ్చు, కాని సావధానంగా ఆలోచిస్తే ఈ భావన అసమగ్రం అనడంలో సందేహం లేదు. ఎందుకంటే అధికారిక రంగానికి ఆవల కూడా వ్యక్తులు, సమాజాల నుంచి గణనీయ నిరంతర ఆవిష్కరణలు అనూచానంగా వస్తున్నాయి. సహజ జ్ఞానం, తార్కిక బుద్ధి కుశలత, స్థానిక వనరులు తక్షణ అవసరం ప్రాతిపదికగా పుట్టుకొచ్చే ప్రాథమిక ఆవిష్కరణలుగా వీటిని పరిగణించాలి అని మనకు ఈ వ్యాసం ద్వారా తెలియజేస్తున్నవారు వ్యాసకర్త ఇండియా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ అరవింద్ సి రెనడే, అలాగే సహరచయిత, ఇండియా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ శాస్త్రవేత్త, స్కోటింగ్ డాక్యుమెంటేషన్ డేటాబేస్ మేనేజ్మెంట్ విభాగాధిపతి డాక్టర్ వివేక్ కుమార్. దేశీయ ప్రాథమిక ఆవిష్కరణలపై సమగ్ర అవగాహన దిశగా భూగోళంపై అత్యంత ప్రాచీన నాగరికతలు పరిఢవిల్లిన ప్రదేశాల్లో భారత్ ఒకటనే వాస్తవాన్ని మొదట ఆకళింపు చేసుకోవాలి. ఈ గడ్డపై 5000 ఏళ్లకు పైగా నమోదిత సాంస్కృతిక వారసత్వంతో మానవ ఆవాసాలు సుదీర్ఘంగా వర్ధిల్లుతుండటమే ఇందుకు కారణం. వ్యవసాయం, వైద్యం, హస్తకళలు, పర్యావరణ జ్ఞానం, పదార్థ విజ్ఞానం వంటి రంగాల్లో విభిన్న జ్ఞాన వ్యవస్థలు శాఖోపశాఖలుగా విస్తరించేందుకు ఈ సుదీర్ఘ కాలగమనం దోహదం చేసింది.

0: నిరంతర సామాజిక ఏకీకరణ ద్వారా వికసించిన నాగరికతలు దీర్ఘకాలిక ఆచరణ పర్యావరణ ప్రతిస్పందన ద్వారా జ్ఞానాన్ని ప్రోది చేసుకోవడం సహజం. జ్ఞాన భాండాగారంగా జనసంఖ్యాశాస్త్రం. దేశ జనాభా దాదాపు 145 కోట్లు. ప్రపంచంలోనే అత్యధికం మాత్రమేగాక స్వరూపాత్మకంగానూ ఇదెంతో వైవిధ్యభరితం. దాని ప్రాథమిక సాంప్రదాయ జ్ఞాన మూలాల వైవిధ్యంలో ఈ సమ్మిశ్రణం ప్రత్యక్షంగా ప్రతిఫలిస్తుంది. పీపుల్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తృత అధ్యయనం నిర్వహించిన ఆంథ్రోపలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆంథ్రోపలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మొత్తం 4635 విభిన్న సమాజాల వర్గీకరణతో ఒక జాబితాను రూపొందించింది. మరోవైపు పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 780 భాషలను గుర్తించింది. అంతేగాక 730కి పైగా గిరిజన సమూహాలు అధికారిక షెడ్యూళ్లు తగలుగా గుర్తింపు పొందాయి. సమున్నత హిమాలయ ప్రాంతాల నుంచి తీర ప్రాంత మడ అడవులు, ఉష్ణమండల కీకారణ్యాల లోపలిదాకా విస్తరించిన వివిధ రకాల పర్యావరణ వ్యవస్థల నడుమ ఈ తెగలు నివసిస్తున్నాయి. సహజ ఆవాసాలు, భౌతిక పరిస్థితులు, వృత్తిగత పద్ధతులకు తగినట్లు తరతరాలుగా సుస్థిర అంతర్లీన జ్ఞాన సంపదను ఈ సమాజాలలో ప్రతి ఒక్కటి వృద్ధి చేసుకుంది. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని అగరియా కమ్మరులు సహా కేరళలో పడవలు నిర్మించే వడయ్యా తచ్చన్ వంటి సమాజాల మధ్య సాంకేతికత భౌతికంగా లేదా ఆవాస ఔచిత్యం పరంగా సారూప్యమేదీ లేకపోవచ్చు. కాని తరతరాల నిర్ధారిత జ్ఞానాన్ని నిర్దిష్టంగా అనుసరిస్తూ అవి సముపార్జించుకున్న సాంకేతిక పరిజ్ఞానం నేటి అధికారిక సాంకేతిక జ్ఞాన నిధిలో చాలా వరకు మనకు కనిపించదు. ప్రాజెక్టు కౌండిన్య పేరిట కుట్టుడు పడవుల తయారీ సంబంధిత ప్రాచీన కేరళ సంప్రదాయాన్ని ఇటీవల పునరుజ్జీవింపజేశారు. ఈ పద్ధతి ప్రకారం ఒక్క ఇనుప మేకు కూడా వాడకుండా పూర్తిగా కొబ్బరితాడు, సహజ జిగురుతో భారీ నౌకను నిర్మించారు. ఇది 2026 జనవరిలో గుజరాత్లోని పోర్బందర్ రేవు నుంచి మస్కట్ వరకు విజయవంతంగా ప్రయాణించింది. హిందూ మహాసముద్రం మీదుగా 18 రోజుల పాటు సాగిన ఈ పయనం భారత ప్రాచీన నౌకాయాన మార్గాలను పునరావిష్కరించింది. విశాల భూభాగంలో విస్తరించిన ఇలాంటి విభిన్న సామాజిక సమూహాలను మొత్తంగా పరికిస్తే
1: శ్రోతలింతవరకు మన ప్రపంచం సంచిక కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కేశృతి ప్రియాంక.
0: దోహదం చేస్తుంది.
1: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: పర్యాటక కార్యక్రమాలను నిర్వహించి రాష్టంలో మంగినపూడి బీచ్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. జిల్లాలో 2027 వేసవికాలం వరకు త్రాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు చేపట్టడానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎల్నినో సమస్యను అధిగమించడానికి త్రాగునీరు వృధా చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నీటి వనరులను అవసరమైన మేరకు చెరువులు కాలువల ద్వారా ముందస్తు ప్రణాళికతో నింపుకునే విధంగా ఎప్పటికప్పుడు నీటి సరఫరా అధికారులు పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రీసర్వే కార్యక్రమాన్ని రాష్ట సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ స్వయంగా పరిశీలించారు. సర్వే నిర్వహిస్తున్నప్పుడు ఎటువంటి పొరపాట్లు జరగకుండా జిల్లా రెవెన్యూ సర్వే అధికారులు రైతుల సమక్షంలో సర్వే నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న రీసర్వేలో తప్పులు పునరావృతం కాకుండా సర్వే నిర్వహించిన తర్వాత రైతులకు భూ వివరాలను తెలియజేసేలా ఈకేవైసీ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో పారిశ్రామిక ప్రగతి మెరుగుపరచడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కృష్ణా విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు కార్యశాలను జిల్లా పారిశ్రామిక శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ హాజరై యువ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో అనుమతులు రుణాలను అందించి వివిధ రంగాల్లో నిపుణులైన యువ పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. కృష్ణా జిల్లాలో సహకార బ్యాంకులను బలోపేతం చేసే దిశగా ప్రతి గ్రామంలో కృష్ణా జిల్లా సహకార బ్యాంక్ లిమిటెడ్ శాఖల ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. పెడన మచిలీపట్నం నియోజకవర్గం నూతన శాఖలను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతులకు వారి వ్యవసాయానికి అవసరమైన రుణాలను అందిస్తూ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడం వల్ల 1800 కోట్ల రూపాయల వాణిజ్యం చేశామని తెలిపారు. బంటుమిల్లి గ్రామంలో స్వయం సహాయక సంఘాలకి 2 కోట్ల 50 లక్షల రూపాయల రుణాలను పంపిణీ చేశామని చెప్పారు. అవనిగడ్డ మచిలీపట్నం నియోజకవర్గాలలో కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదయ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని కృష్ణాష్టమి సందర్భంగా గోవులను పూజిస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణుడి బోధనలు, ధర్మం, సత్యం, న్యాయం పట్ల ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. రాష్ట ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా పాడి రైతులకు అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందిస్తూ పాడి పరిశ్రమను అభివృద్ది చేయడానికి ప్రత్యేకమైన నిధులను రాష్ట ప్రభుత్వం కేటాయిస్తోందని తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాల అమలు, పౌష్టిక ఆహార పంపిణీ తీరును పరిశీలించేందుకు జిల్లాలో రాష్ట ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు, గురుకుల పాఠశాలల్లో, రేషన్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జిల్లాలో పోషకాహార లోపం లేకుండా పిల్లలకు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తోందన్నారు. మచిలీపట్నం పార్లమెంటు కార్యాలయంలో పార్లమెంటు సభ్యులు బాలసౌరి జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజల నుండి సమస్యలను సానుకూలంగా విని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం పార్లమెంటు అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 74 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం పట్ల బందరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ ఘనంగా నిర్వహించింది. రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన నిబద్దత, ధైర్య సాహసాలు చిరస్మరణీయమైనవని కొనియాడారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో భిలాష. టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమంలో ముందుగా శ్రోత మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, మాట్లాడతాం. హలో
2: సార్. నమస్తే సార్. తాళిచర్ల సార్, పెద్దన్న సార్.
1: పెద్దన్న గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నారా సార్? మీరు సార్? మేము బాగున్నాం సార్.
1: బాగున్నాను పెద్దన్న గారు, చెప్పండి, ఏ పాట విందాం
2: సార్? అమ్మాయిల శబ్దం సార్. దాంట్లో నుంచి నీలి మేఘమా సార్?
1: ఏదండి, ఇంకోసారి చెప్తారా? అమ్మాయిల శబ్దం. ఓకే, అందులో నుంచి నీలి మేఘమా.
2: నీలి మేఘమా

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: హలో అభిలాషలు,

0: మరొక శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్తే అండి. మీ పేరండి?
1: ప్రభాకర్ సార్, శిల్పాలయ బస్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ప్రభాకర్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారు సార్?
0: బాగున్నాను ప్రభాకర్ గారు, చెప్పండి, ఏ పాట విందాం?
1: సార్ మధుర గీతం ఉంది సార్.
0: ఏమండి, ఇంకోసారి చెప్పండి.
1: మధుర గీతం సినిమా
0: ఆ ఉందండి, చెప్పండి అందులో నుంచి. తప్పకుండా వినిపిద్దాం. ఎవరు కోరుతున్నారు ఇంకా ఈ పాటని?
1: విశ్వవ్యాప్తంగా అనంత ఆకాశం కోసం సార్.
0: చాలా మంచి మాట చెప్పారు, తప్పకుండా ప్రభాకర్ గారు అందరి కోసం పాటిస్తుంది, విందాం. నమస్కారం అండి.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: హలో భిలాష, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరుతున్నా. పాటలు ప్రత్యక్ష ప్రసారం వింటూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 0855. మరొక శ్రోతను పలకరిద్దాం. హలో,
3: నమస్కారం సార్, బాగున్నారండి?
2: హాయ్ అండి, నమస్తే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: శ్రీనివాస్ అండి, హైదరాబాద్ మోదీపట్నం మాట్లాడుతున్నాను.
2: శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారండి?
3: బాగున్నాను సార్.
2: చెప్పండి శ్రీనివాస్ గారు, ఏ పాట విందాం?
3: లంబాడోలో రామదాస్.
2: లంబోడల్లో రామదాస్, ఓకే, చూస్తానండి. అందులో నుంచి ఏ పాట అన్నారు?
3: దీపాల వెన్నెలలో ఉంటా సార్.
2: తప్పకుండా చెప్పండి. ఇంకా ఎవరు కొడుతున్నారు ఈ పాటని?
3: నా కోసం వింటున్న సోదరులందరి కోసం.
2: తప్పకుండా అండి, పాటిస్తుందో వినండి. నమస్కారం అండి.
3: ధన్యవాదాలు.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: శ్రోతలు హలో బిలాష, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరుతున్న పాటల ప్రత్యక్ష ప్రసారం వింటూ ఉన్నారు. ఒక చిన్న ప్రకటన. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనంతపురం వారి ప్రకటన విడుదల చేశారండి. ఈరోజు అన్ని కోర్టు సముదాయములలో 3వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రజలు తమ ఏవేని సివిల్ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, మోటార్ యాక్సిడెంట్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాలు, విడాకులు మినహా తదితర కేసులన్నీ పరిష్కరించుకోవటానికి అవకాశం ఉంది. కావున ప్రజలందరూ తమ తమ న్యాయవాది ద్వారా గాని, కోర్టు సముదాయంలో గాని, అధికార న్యాయ సేవా సంస్థ కార్యాలయంలో గాని సంప్రదించి మీ కేసుల్ని పరిష్కరించుకోవచ్చు అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కోరుతోంది. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో.
2: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: పొదుగుట్ట పెరటాలు రవీంద్ర కాలనీ నుంచి మాట్లాడుతున్నాను.
1: మీ పేరండి?
2: ఆయుష.
1: ఆయుష్ గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నానండి.
1: చెప్పండి, ఏ పాట విందాం? బాగున్నానండి, ఏ పాట విందాం?
2: తాత మనవుల్లో.
1: అందులో నుంచి
2: అనుబంధం ఆత్మీయత.
1: అనుబంధం ఆత్మీయత తప్పకుండా అండి. ఎవరు కోరుతున్నారు ఇంకా ఆయుష్ గారి పాటని?
2: జైనుల్ అబ్దీన్, నిషా బాను, సూరజ్.
1: తప్పకుండా అండి, మీ అందరి కోసం పాటిస్తుంది, విందాం. నమస్కారం అండి.
2: నమస్కారం.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: హలో అభిలాషలు, మరొక శ్రోతను పలకరిద్దాం. హలో అండి. నమస్తే అండి. హలో అభిలాష్ కి స్వాగతం.
2: పవన్ కుమార్
1: సార్. పవన్ గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
2: ధర్మవరం శాంతి నగర్ గంగామూడి దగ్గర నుంచి.
1: చెప్పండి పవన్ గారు, ఎలా ఉన్నారు?
2: బాగున్నాను సార్. మీరు బాగున్నారు?
1: బాగున్నాను పవన్ గారు. చెప్పండి, ఏ పాట విందాం?
2: మురారి సార్.
1: ఓకే, మురారి. ప్రస్తుతం అది నాకు ఇక్కడ కనిపించలేదండి. ఇంకొకటి ఏమన్నా అడగగలరా? ఏదండి, జల్సానా? ఓకే, అందులో నుంచి ఇంకొకసారి చెప్పగలరా పాట? ఇంకొకసారి పాట చెప్తారా? ఓకే అండి, అంటే ఇది టైటిల్ సాంగ్ ఉంది జల్సా అనేది, అది వినిపిస్తానండి. ఓకే అండి, తప్పకుండా. ఎవరు కోరుతున్నారు ఇంకా ఈ పాటని? తప్పకుండా అండి, మీ అందరి కోసం పాట వస్తుంది, వినండి.
2: ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలండి, నమస్కారం.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: హలో అభిలాషలు, మరొక శ్రోతను పలకరిద్దాం. హలో.
2: హలో.
1: హాయ్ అండి, నమస్తే.
2: నమస్తే అండి సార్.
1: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: అరగల్ వేణుగోపాల్, జస్ట్ హౌస్ కాలనీ.
1: వేణుగోపాల్ గారు ఎలా ఉన్నారు
2: సార్? బాగున్నాను సార్.
1: చెప్పండి వేణు గారు, చెప్పండి. ఏ పాట
2: విన్నారు?
1: అవునా,
2: చాలా రెండు మూడు నెలలు ట్రై చేయబట్టి ఇప్పుడు ఇప్పుడు తగిలింది. సంతోషము. ఏమంటే మీకు ఒక విన్నపం.
1: చెప్పండి.
2: 10 గంటల నుంచి మీరు విజయవాడ కేంద్రం తగిలిస్తున్నారు, అది బాగలేదు సార్. చాలా అన్ని కొత్త పాటలు వేస్తూ వాళ్ళు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు సార్ మాకి. పాత పాటలు ఒక్క మీరు ఎప్పుడైనా విన్నారా? ఘంటసాల ఒక్క పాటనే వేశారు వాళ్ళు.
1: అవునవును, అన్ని లేటెస్ట్ గా ఉంటాయి.
2: మీరు గమనించారా? ఒక్క ఘంటసాల చూసిన పాడిన పాట ఒక్కటన్నా వేశారు మీరు. ఇప్పుడు ఎప్పుడైతే విజయవాడ నుంచి తగిలిస్తున్నారో అప్పటి నుంచి ఒక్క ఘంటసాల పాట వేయలేదండి వాళ్ళు. ఏమంటే ఘంటసాల అంటే వాళ్ళకి అంత మంట నా వాళ్ళకి. విజయవాడ చేసిన పనికి వాళ్ళు చేశాను సార్. తప్పించి విజయ హైదరాబాద్ ఫస్ట్ క్లాస్ వస్తుంది సార్. హైదరాబాద్ కేంద్రము
1: అది ఒకసారి
2: హైదరాబాద్ అంతా పెట్టి మీరు మంచి పాటలు వేస్తారు, పాత పాటలు వేస్తారు చాలా. దాన్ని కన్విన్స్ చేయండి సార్ కొంచెం.
1: అదే అధికారులు వింటూ ఉంటారు వేణుగారు, చూద్దాం మేము కూడా ఒకసారి.

0: చాలా సంతోషంగా ఉంది.
1: సాయినాథు జ్యోతి.
0: తప్పకుండా అండి, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి అన్నారు ఫోన్ చేయటం. ధన్యవాదాలండి మీకు.
1: ఓకే, ధన్యవాదాలు సార్.
0: నమస్కారం అండి.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: హలో,
2: నమస్తే.
1: నమస్తే అండి, మీ పేరండి?
2: రామాంజనేయ సార్.
1: రామాంజనేయులు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఉరవకొండ నుంచి. చెప్పండి రామాంజనేయులు గారు, బాగున్నారా? చెప్పండి. వేణుగోపాల్ గారు అన్నారు. చెప్పండి.
2: 10 గంటల నుంచి 5 గంటల వరకు చేస్తుంటారు. తల్లకాయని ఉప్పు మాట వేస్తారు సార్ వాళ్ళు.
1: అదే ఆయన వేణుగోపాల్ గారు అన్నట్లు పై అధికారులు వింటూ ఉంటారు ఆయన చెప్పిన మా విషయం కూడా. అదే మంచిదేలేండి, మంచి ఆలోచన.
2: చాలా ఇష్టం సార్ పాత పాట అంటే.
1: అయ్యో చాలా సంతోషం. చెప్పండి ఏ పాట విందాం?
2: మాట్లాడతా సార్.
1: ఇవ్వండి.
3: నమస్తే సార్.
1: అమ్మా నమస్కారం, బాగున్నారా?
3: బాగున్నాను సార్, మీరు బాగున్నారా?

0: అమ్మా బాగున్నాను.
1: వినాయక చవితి శుభాకాంక్షలు సార్.
0: చాలా సంతోషం మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా.
1: అందరూ బాగున్నారు సార్.
0: అవును బాగుండాలి. చెప్పండి అమ్మా, ఏ పాట విందాం?
1: సార్ చిన్న కృష్ణుల పాట సార్,
0: అందులో నుంచి
1: అది సప్తసాగరం అనే పాట ఉంది సార్. జీవితం ఒక సప్తసాగరం అని.
0: ఓ చాలా మంచి పాట అమ్మా, మీకు కృతజ్ఞతలు. మీతో పాటు మేము వింటాం ఈ పాటని. పాట వస్తుంది, విందామా? ఇంకెవరు కోరుతున్నారు ఈ పాటని? అమ్మా
1: రామాంజనేయులు,
0: చెప్పండి.
1: లీలావతి, అందరూ తేజస్విని, ఆంజనేయులు, తీర్థిక, పృథ్విక్, అందరి కోసం సార్.
0: తప్పకుండా అమ్మా, మీ అందరి కోసం పాట
1: అందరూ
0: వస్తుంది,
1: బాగున్నారు సార్.
0: విందాం. నమస్కారం అండి.
1: సరే సార్, థ్యాంక్ యూ సార్.

0: లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
3: హలో,
4: గుడ్ మార్నింగ్ సార్.
3: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
4: జబ్బార్ సార్, ఆడిట్ ఆఫీస్ అనంతపురం.
3: జబ్బార్ గారు ఎలా ఉన్నారు?
4: నమస్తే సార్.
3: నమస్తే అండి. జబ్బార్ గారు బాగున్నారా?
4: బాగున్నారు సార్. మీరంతా బాగున్నారు సార్?
3: బాగున్నాను జబ్బార్ గారు. చెప్పండి, ఏ పాట విందాం? అవునవును, అందరూ బాగున్నారు. చెప్పండి, ఏ పాట విందాం?
4: గుల్లేపకావల్లి కథ సార్.
3: అందులో నుంచి
4: నన్ను దోచుకుంటూ అనే పాట సార్.
3: సంతోషం. ఎవరు కొడుతున్నారు ఇంకా ఈ పాటని జబ్బార్ గారు?
4: నా మనవరాళ్ళు సార్, షబానా, అప్సానా, నా మనవడు తన్మీద్ బాబా, షైనా, బాను, బేబీ సార్.
3: చాలా సంతోషం అండి. మీ అందరి కోసం పాటొస్తుంది జబ్బార్ గారు, వినండి.
4: నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్.
3: నమస్తే అండి.
4: నమస్తే సార్.

0: హలో,
1: సార్ నమస్తే సార్.
0: నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అనురాధ సార్ మొదిగుబ్బా.
0: అనురాధ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్?
0: బాగున్నాను అనురాధ గారు, చెప్పండి, ఏ పాట విందాం?
1: సార్ ఇంద్రధనసు చీర కట్టి సినిమా పేరు అంత గుర్తుకులే సార్, చంద్రవదన చేత బట్టి.
0: అవును, సినిమా పేరు చెప్పండి.
1: రామారావు జయసుధా సార్ అది. ఇంద్రధనసు చీర కట్టి
0: నాకు కూడా గుర్తుకు
1: చంద్రవదన చేత
0: రాలేదు.
1: బట్టి.
0: ఏదైనా సినిమా చెప్పండి, ఇంకొకటి ఏదైనా.
1: ఫోన్లేండి సార్, నేటి సిద్ధార్థలు వేయండి సార్. నేటి సిద్ధార్థ
0: ఓకే అండి.
1: కోటి
0: నేటి
1: మనస నీకు
0: సిద్ధార్థ,
1: తెలుసాను,
0: కోటి మనస,
1: కోటి
0: కోతి
1: మనస.
0: మనస. అవును, ఒక
1: అవును సార్
0: నిమిషం
1: నేటి
0: చూస్తానండి.
1: సిద్ధార్థ.
0: ఓకే అండి,
1: అడ్వాన్స్ గా
0: ఓసి
1: హ్యాపీ వినాయక
0: మనస.
1: చవితి సార్.
0: థ్యాంక్ యూ అండి, మీకు కూడా, మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా.
1: కోరుతున్న శ్రోతలు సార్ అనురాధ, రుద్రప్ప, ప్రణతి, హర్షవర్ధన్ సార్.
0: తప్పకుండా అండి, మీ అందరి కోసం పాటిస్తుంది. విందామా?
1: థ్యాంక్ యూ సార్. ఓకే సార్.
0: నమస్కారం అండి.

శ్రోతలు ఇంతవరకు హలో అభిలాష. టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీ శ్రవంతి మూవీస్ వారి క్లాస్మేట్స్ చిత్రం నుండి పాటలు ఏకచిత్రగానంలో.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: ఏకచిత్రగానం శీర్షికన శ్రీ స్రవంతి మూవీస్ వారి క్లాస్మేట్స్ చిత్రం నుండి పాటలు వింటూ ఉన్నారు.

మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. LIC యొక్క బీమా కవచ్, మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి.

మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

ఏకచిత్రగానం శీర్షికన మీరింతవరకు శ్రీ స్రవంతి మూవీస్ వారి క్లాస్మేట్స్ చిత్రం నుండి పాటలు విన్నారు. ఇప్పుడు విందాం ఇంకొక పాట.

0: పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లో వసుధైక కుటుంబం సమర్పణ. ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. యావత్ ప్రపంచ దేశాల దృష్టి మరోసారి భారత్ వైపు మళ్లింది. అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకమైన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని న్యూఢిల్లీ సిద్దమైంది. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఈరోజు రేపు జరిగే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు ప్రపంచంలోని పలు దేశాల అగ్రనేతలు హాజరవుతున్నారు. రష్యా, చైనా, దక్షిణాఫ్రికా సహా 11 బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొనున్నారు. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి, ఇండోనేషియా అధ్యకుడు ప్రభువా సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజెష్కియాన్, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఇప్పటికే భారత్కు చేరుకున్నారు. ఇక చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ 7 ఏళ్ల విరామం తర్వాత భారత్లో పర్యటించడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. సభ్య దేశాల నాయకులతో పాటు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యకురాలు దిల్మా రౌసెఫ్లు ఈ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న యుద్దాలు, వాణిజ్య ఉద్రిక్తతలు

0: ఆర్థిక సవాళ్ల నడుమ గ్లోబల్ సౌత్ దేశాల అభివృద్ది ప్రాధాన్యతలను గలమెత్తేందుకు భారత్ ఈ వేదికను సిద్దం చేసింది. ప్రపంచ జనాభాలో సగం వాటా ఉన్న ఈ బ్రిక్స్ కూటమి ఢిల్లీ వేదికగా ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నాయన్నది చర్చనీయాంశమైంది. ఇక ఈ బ్రిక్స్ సమావేశాలను పురస్కరించుకుని భారత్కు వచ్చిన పలు దేశాల అగ్రనాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిన్న సాయంత్రం జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో బ్రిక్స్ కూటమికి ప్రాధాన్యత పెరుగుతోందని, ప్రపంచ జీడీపీలో 40% బ్రిక్స్ దేశాల నుంచే వస్తోందన్నారు. ఈ బ్రిక్స్ కూటమి ప్రపంచానికి దారి చూపిస్తోందన్నారు. ఐటీ ఏఐ రంగాల్లో భారత్ దూసుకువెళ్తోందని, బ్రిక్స్ దేశాల్లో పట్టణీకరణ వేగంగా సాగుతుండటంతో ఇది ప్రపంచ ఆర్థిక రంగానికి ఊతమిస్తోందని చెప్పారు. ఐటీఏ రంగాల్లో భారత్, టెక్నాలజీ దిగ్గజాలుగా చైనా, ఏరోస్పేస్ రంగాల్లో బ్రెజిల్ సత్తా చాటుతున్నాయని చెప్పారు. ఇలా బ్రిక్స్ కూటమి దేశాల నుంచి విజయగాథలు వెలుగులోకి వస్తున్నాయని, పాశ్చాత్య దేశాలతో ఇవి పోటీ పడుతున్నాయని చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్పై బహుముఖంగా దాడి జరుగుతోందన్న ఆయన, అంతర్జాతీయ రవాణాకు ఆటంకం కలిగించడమే కాకుండా ఆ దేశంపై అక్రమంగా ఆంక్షలు కూడా విధిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ 2006లో 4 దేశాలతో బ్రిక్స్ ప్రస్థానం మొదలైందని, ఇప్పుడు 21 దేశాలకు విస్తరించిందని పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో సగం ఈ దేశాల్లోనే ఉందని, ప్రపంచ వాణిజ్యంలో వీటి వాటా 25% పెరిగిందన్నారు. నూతన ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరాభివృద్దికి బ్రిక్స్ దేశాలు ఆలంబనగా నిలుస్తాయన్నారు.
1: ఆజ్ జబ్ దునియా మే ట్రేడ్ బెరియర్స్ బడ్ రహే హై, భారత్ ఇకానామిక్ బ్రిజిజ్ బనా రహా హై. 2014 కే బాద్ సే హమ్నే దునియా కే కరీబ్ 40 కంట్రీస్ కే సాథ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కియే హై. బ్రిక్స్ మే భీ హమారీ అప్రోచ్ యహీ హై కి బెరియర్స్ కో కమ్ కర్నా ఆర్ బిజినెసెస్ కే లియే అవసర్ బఢానా. ఇస్లియే హమారీ అధ్యక్షతా మే హమ్నే అగ్రికల్చర్, హెల్త్, స్కిల్స్ ఆర్ స్మార్ట్ గ్రిడ్స్ జైసే క్షేత్రో మే నయే కోఆపరేషన్ నెట్వర్క్ కా గఠన్ కియా హై. స్టార్టప్స్ ఆర్ ఎస్ఎంఈస్ కో మార్కెట్ ఆర్ ఫైనాన్స్ సే జోడ్నే కే లియే హమ్నే బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, బ్రిక్స్ ఎంఎస్ఎంఈ పోర్టల్ ఆర్ బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ జెసీ పెహలే కీ హై.
0: అమెరికాలో త్వరలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయం సాధిస్తే 18 ఏళ్లు దాటిన ప్రతి అమెరికన్ పౌరునికి $5,000 ఇస్తామని ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. డల్లాస్ లో జరిగిన రిపబ్లికన్ పార్టీ మిడ్ టర్మ్ కన్వెన్షన్ లో ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్ ఈ ఎన్నికల్లో తాను కూడా పోటీలో ఉన్నట్లుగా భావించి తమ పార్టీ మద్దతుదారులు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రిపబ్లికన్లు గెలిస్తే ఓటర్లు గెలిచినట్లేనని, అప్పుడు వారికి $5,000 లభిస్తాయన్నారు. దానిని ట్రంప్ డివిడెంట్ అని పిలుస్తారని కూడా ట్రంప్ చెప్పారు.
2: Only I can make this promise to you, and here is my promise. If the Republicans win the House of Representatives and the United States Senate, both of them, because of our economic, tremendous economic success, like in history we've never had anything like what's happening, but because of our tremendous strength and success economically, I will issue a dividend to every adult citizen in the United States of America for $5,000. Very much like a successful company will do a cash distribution to its shareholders.
0: అయితే అమెరికాలో ప్రతి 4 ఏళ్లకొకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్షుడి పాలనా కాలం సగం పూర్తయ్యాక అంటే 2 ఏళ్లకొకసారి మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. అమెరికా పార్లమెంట్ లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్లుంటాయి. దిగువ సభ అని పిలిచే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో 435 స్థానాలు ఉండగా సెనేట్లో మొత్తం 100 స్థానాలు ఉంటాయి. నవంబర్ 3న జరగనున్న ఈ మధ్యంతర ఎన్నికల్లో 435 దిగువ సభ సీట్లతో పాటు 3వ వంతు సెనేట్ స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్టీకి పార్లమెంట్లో బలం చేకూరుతుంది. ఒకవేళ అధికార పార్టీ ఓడిపోయినట్లయితే అధ్యక్షుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఉండదు, కానీ ఆయన ఏకపక్ష నిర్ణయాలను నిలువరించే అవకాశం ఉంటుంది. ఇక ఇదే సభలో అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ గురించి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని దక్కించుకోవడానికి అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేశారు. ఇరాన్తో జరుగుతున్న యుద్దంలో అమెరికానే గెలుస్తుందని చెప్పారు. వ్యూహాత్మకంగా కీలకమైన హార్మో జలసంధికి ట్రంప్ జలసంధిగా పేరు మార్చాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
2: అండ్ ఫుడ్ ప్రైసెస్ అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ ఐటమ్ ఆర్ రాపిడ్లీ గోయింగ్ డౌన్. బై ద వే, ఆయిల్ విల్ బి గోయింగ్ డౌన్ యాస్ సూన్ యాస్ వి విన్ ద వార్ విత్ ఇరాన్, విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ రైట్ నౌ. వి ఆర్ విన్నింగ్ ఇట్. వి కంట్రోల్ ద హార్మో స్ట్రెయిట్. ఐ థింక్ వి షుడ్ కాల్ ద హార్మో స్ట్రెయిట్, వి షుడ్ కాల్ ఇట్ ద ట్రంప్ స్ట్రెయిట్. ఐ షుడ్ గెట్ సమ్. ఇట్స్ గోయింగ్ టు బి కాల్డ్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐల్ హావ్ ఎన్ అనౌన్స్మెంట్.

0: We'll call it the Trump Strait, and I'm sure the Iranian leadership will be thrilled with that.
1: అదేవిధంగా అమెరికాలో రాజకీయ నాయకత్వ మార్పు వస్తుందనే ఆశతోనే ఇరాన్ ఇంకా యుద్ధాన్ని కొనసాగిస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.

ఇదిలా ఉండగా అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణలు ఆదివారం నుంచి మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్పై అమెరికా ఆర్థిక సైనిక ఒత్తిడి కొనసాగుతుండగా ప్రతీకార చర్యల్లో భాగంగా ఇరాన్ అమెరికా నౌకలు ఇంధన రవాణా మార్గాలపై దాడులకు పాల్పడుతోంది. మరోవైపు అమెరికా కూడా ఇరాన్ చమురు రవాణాకు సంబంధించిన ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుంది. ఈ పరిణామాలతో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఒకటైన హార్మో జలసంధి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇరాన్ తన ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించినప్పటికీ భవిష్యత్తులో తమపై మరిన్ని దాడులు జరిగితే మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు సోమవారం కూడా కొనసాగాయి. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా చమురు సహజవాయువు ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు. హార్మో జలసంధిలో నౌకల రాకపోకలకు సంబంధించి కొత్త పరిమిత ప్రాంతాన్ని ప్రకటించనున్నట్లు కూడా ఇరాన్ తెలిపింది. ఇక ఇరాన్కు చెందిన 5 ముడిచమురు రవాణా నౌకలపై అమెరికా బలగాలు దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ వెల్లడించింది. మంగళవారం చేపట్టిన ఈ దాడుల్లో 4 నౌకలు పూర్తిగా ధ్వంసమైనట్లు, మరో నౌక దెబ్బతిన్నట్లు తెలిపింది. ఇక ఇరాన్ తీర ప్రాంతాలతో పాటు సౌదీ అరేబియాలో బుధవారం పలుచోట్ల భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్లోని కేష్మి ద్వీపంతో పాటు సిరిక్ మినాబ్ కౌంటీల తీర ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికార మీడియా నివేదించింది. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. బుధవారం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు 100 డాలర్లు దాటి 101.21 డాలర్ల వద్ద ముగిసింది. హార్మో జలసంధి ద్వారా సాధారణంగా జరిగే చమురు రవాణా తీవ్రంగా తగ్గిపోయింది. దీంతో ఇంధన ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అధికం కావడం ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గురువారం హార్మో జలసంధి గుండా కేవలం 7 నౌకలు మాత్రమే ప్రయాణించాయని, సాధారణ పరిస్థితుల్లో రోజుకు సుమారు 125 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో రాకపోకలు తీవ్రంగా తగ్గిపోయాయని పలు నివేదికలు వెల్లడించాయి. ఇక మరోవైపు రష్యా యుక్రెయిన్ యుద్దానికి సంబంధించి గతవారం కూడా పలు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మంగళవారం నుంచి రష్యా తమ దేశపు క్షిపణులు డ్రోన్లతో యుక్రెయిన్పై తీవ్రమైన దాడులు చేసింది. అమెరికా శాంతి దూతలు జార్డ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్లు యుక్రెయిన్ రష్యాలో పర్యటించి శాంతి చర్చలకు మార్గం సుగమం చేయడానికి ప్రయత్నించిన కొద్ది రోజులకే కీవ్ నగరంపై రష్యా భారీ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 5 మరణించగా 35 మందికి పైగా గాయపడ్డారు. కీవ్లో నివాస భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర మౌలిక వసతులు కూడా దెబ్బతిన్నాయి. అయితే అమెరికా మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై యుక్రెయిన్ అధ్యకుడు వొలడిమిర్ జెలెన్స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ప్రతినిధులు కొన్ని మంచి ప్రతిపాదనలు తీసుకొచ్చారని, భవిష్యత్ చర్చలకు ఇవి ఉపయోగపడవచ్చని చెప్పారు. ధాన్యం రవాణా, ఇంధన మౌలిక వసతులు, యుద్ద ఖైదీల మార్పిడి వంటి అంశాలపై చర్చలు కొనసాగించే అవకాశముందని ఆయన వెల్లడించారు. ఇండోనేషియాలోని అనక్ క్రకౌటో అగ్నిపర్వతం ఆదివారం విస్ఫోటనం చెందడంతో భారీగా అగ్నిపర్వత బూడిద వెలువడింది. జకార్తాలోని ప్రధాన విమానాశ్రయంతో పాటు మొత్తం 8 విమానాశ్రయాల్లో విమాన సేవలకు దీని కారణంగా అంతరాయం ఏర్పడింది. 1500కు పైగా విమానాలు, సుమారు 170,000 మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు. ఈ అగ్నిపర్వతం విస్ఫోటనంతో బూడిద మేఘం సుమారు 50,000 అడుగుల ఎత్తు వరకు చేరింది. అయితే 2018లో జరిగినట్లుగా సునామీ ముప్పు ప్రస్తుతం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంగో తూర్పు ప్రాంతంలోని బుకావు నగరంలో ఉన్న ఓ ప్రాంతంలో మొదట ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి పక్కనే ఉన్న 2 పాఠశాలలకు మంటలు వేగంగా వ్యాపించాయి. పురాహా ఉజమా ప్రాథమిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 26 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, పదుల సంఖ్యలో గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఉత్తరాఫ్రికాలో గురువారం కీలకమైన దౌత్య పరిణామం చోటు చేసుకుంది. అల్జీరియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో దౌత్య సంబంధాలను తెంచుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జరిపిన చర్యలు ప్రేరేపితమైనవని పేర్కొంటూ అల్జీరియా ఈ నిర్ణయం తీసుకుంది. యుఏఈకి చెందిన సైనిక పౌర విమానాలకు తన గగనతలాన్ని మూసివేయనున్నట్లు ప్రకటించినప్పటికీ వాణిజ్య విమానాలకు 2020 చివరి వరకు మినహాయింపునిచ్చింది. చైనాలో గురువారం ఓ నౌకలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్ క్వింగ్డావో నగరంలోని ఓ నౌకా నిర్మాణ కేంద్రంలో విదేశీ జెండాతో ఉన్న కార్గో నౌకలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అయితే ఈ నౌక లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ఓషన్ మెలడీ అనే బల్క్ క్యారియర్ అయి ఉండొచ్చని, మరమ్మతుల కోసం చింగ్డావో బహే షిప్యార్డ్లో ఆగిందని అధికారులు వెల్లడించారు. H-1B వీసాదారులకు సంబంధించి అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీ వృత్తి నిపుణులకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రస్తుతమిస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ను రద్దు చేసేందుకు కొత్త నిబంధనను ప్రతిపాదించింది. ఎలిమినేటింగ్ ది డిస్క్రిషనరీ 60-డే గ్రేస్ పీరియడ్ అనే పేరుతో తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనను ప్రభుత్వం శుక్రవారం ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించింది. దీనిపై 60 రోజుల్లోగా అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ DHS వెల్లడించింది. ఈ నిర్ణయం అమెరికాలోని టెక్

కంపెనీలో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే వీసా గడువు ముగియకముందే ఉద్యోగం కోల్పోయిన విదేశీయులు అమెరికాలో ఉండేందుకు వేరే అనుమతి లేకుంటే వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ1, ఈ2, ఈ3, H1B, H1B1, L1, O1, TN కేటగిరీస్ కింద ఉన్న నాన్ ఇమిగ్రెంట్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఈ గ్రేస్ పీరియడ్ రద్దు వర్తిస్తుంది. అమెరికాలోనే న్యూయార్క్ నగరం వేదికగా జరుగుతున్న 2026 యుఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్స్లామ్ తుది దశకు చేరుకుంది. మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ టాప్ సీడ్ అరియానా సబలంక వరుసగా నాలుగోసారి యుఎస్ ఓపెన్ ఫైనల్కు చేరుకున్నారు. సెమీఫైనల్లో అమెరికాకు చెందిన మూడో సీడ్ జెస్సికా పెగులాను 7-5, 6-2 ఆమె ఓడించారు. మరో సెమీఫైనల్ మ్యాచ్లో రెండో సీడ్ ఎలెనా రెబిక్నా నాలుగో సీడ్ అమెరికా క్రీడాకారిణి కోకో గాఫ్పై 3-6, 6-4, 6-4 తేడాతో విజయం సాధించి తొలిసారి యుఎస్ ఓపెన్ ఫైనల్కు ప్రవేశించారు. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తల సమాహారాన్ని వినిపించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే శుభోదయం దీపు గారు అంటూ పంపిస్తున్నారు. కొనకొండల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్రావు బెంగళూరు నుంచి. 2026 కాదు 2027లో కూడా ఎక్కడ జరుగుతుందో ఆన్సర్ చెప్పేశారనమాట. ఎనివే, ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే 2026 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే గనక న్యూఢిల్లీ అనమాట. అండ్ ఈ బ్రిక్స్ నాయకుల సదస్సు 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఈరోజు హర్విల్లీలో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే,

అండ్ అగైన్ బ్రిక్స్ కి సంబంధించిన ఇంకొక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను అనమాట. 2026 ఈ బ్రిక్స్ లో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2026లో బ్రిక్స్ లో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? సో దీనికి గనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసిన నెంబర్ 0866244114. ఇప్పుడు అయితే మీకు అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉన్నాను వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి 2026 బ్రిక్స్ సమావేశంలో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అని చెప్పేసి. సో చాలా మంది ఆన్సర్లు పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం. వేటపాలెం రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పసుపులేటి వెంకటరత్నం అండ్ ఫ్యామిలీ వింజమూరు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగనందరావుకాల్ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఏదోచి సక్కుబాయి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గొల్నేపల్లి నుండి మిరియాల గోవర్ధన్ వాణి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే ఎల్ఐసి కాలనీ నెల్లూరు ఆనందపురం నుంచి ప్రసాద్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర హరిణి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కలవందలపాడు గ్రామం నుండి ఖాసిం మత్తుజావాలి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రవి వర్మ ఖమ్మం నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ అంబికా గారు భవానీపురం నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు హాయ్ గుడ్ మార్నింగ్ ఫుల్ వర్షం మేడం అంటూ పంపిస్తున్నారు. బట్

నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి అయితే మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనివే, నెక్స్ట్ ఎవరంటే కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కమత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు పంపిస్తున్నారు అనమాట. ఎస్, ఇందాక అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి కలిసి రెండింటికి ఆన్సర్ పంపించేశారనమాట. అలాగే మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు గారు, దామర్ల పెద్దమ్మ సార్ గారు పంపిస్తున్నారు. మంగళగిరిలో చాలా కూల్ గా ఉంది అంటూ పంపిస్తున్నారు అనమాట. సో బట్ నేను అడిగిన ఆన్సర్ అయితే మీరు పంపించలేదు. ఎనీవే, నెక్స్ట్ ఎవరు అంటే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే హ్యాపీ గణేష్ చతుర్థి అంటూ పంపించేస్తున్నారు, అనంత సుందరికి అంటూ అడ్వాన్స్ గా పంపించేస్తున్నారు అనమాట. ఎనివే, మరి ఎందుకు ఆన్సర్ అయితే పంపించలేదు మీరు కూడా? సో ఇందుకీ ఆన్సర్ ఏంటి అంటే, రెండు వేల 2026లో బ్రిక్స్ లో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే గనక 11 దేశాలు అనమాట. సో 11 దేశాలు ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాలా మంది కూడా రైట్ ఆన్సరే పంపించేశారు. అండ్ అలాగే జస్ట్ ఇప్పుడే మళ్ళీ కొంతమంది ఆన్సర్లు పంపిస్తున్నమాట, నేను ఆన్సర్ రివీల్ చేసేసాక. ఎవరు పంపిస్తున్నారు అంటే గనక పండిమిత్ర సుబ్రహ్మణ్యం గుడివార నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అగైన్ నేను రాంగ్ ఆన్సర్ చెప్పినా కూడా మళ్ళీ ఇంకొక ఆన్సర్తో పంపిస్తున్నారు. ఎనివే, నెక్స్ట్ ఎవరు అంటే గనక నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి పంపిస్తున్నారు, మీ పేరు మర్చిపోయారండి పంపించడం, ఊరు మాత్రమే పంపించారు. ఓకే, డానియల్ అనూష గారా, ఓకే నెక్స్ట్. మాకు వర్షం వద్దామా లేదా అన్నట్లుగా ఉంది అంటూ పంపిస్తున్నారు పెద్దపూరు నుండి బండారు త్రిమూర్తుల గుప్తా గారు. ఓకే, ఇక్కడైతే బాగా పడుతుంది వర్షం. ఎనివే, ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. అండ్ సాంగ్ కంటే ముందు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సో ఇవాల్టి ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే గనక, భారతదేశం 2035 నాటికి ఏ ముఖ్యమైన అంతరిక్ష ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. క్వశ్చన్ మళ్లీ రిపీట్ చేస్తున్నాను, భారతదేశం 2035 నాటికి ఏ ముఖ్యమైన అంతరిక్ష ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి గనక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసింది, వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866248814. ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉన్న వివిధ భారతి 101.3 FM with your RJ Deepu.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10:31. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.
3: లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ ఆర్జే దీపు. అన్న ఆల్రెడీ క్వశ్చన్ అడిగేశాను కదా, భారతదేశం 2035 నాటికి ఏ ముఖ్యమైన అంతరిక్ష ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించేశారు. సో చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించేశారు. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపిస్తున్నారు, హర్నాథపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన నుంచి జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపిస్తున్నారు, మా పెడనలో ఇన్నాళ్లకి వరుణు ఖండించాడు, వర్షం పడుతుంది అంటూ ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే హ్యాపీ గణేష్ చతుర్థి అడ్వాన్స్ గా అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే మీ పేర్లు చెప్పకుండా మొత్తం మా ఆర్జీల పేర్లు నింపేశారు, సో మీ పేరైతే లేదు. ఎనీవే మీరైతే రైట్ ఆన్సర్ పంపించేశారు, సో ప్లీజ్ మీరు మెసేజ్ పంపించేటప్పుడు మీ ఆన్సర్ తో పాటు మీ పేరు ఊరు కూడా ప్రతి మెసేజ్ లోనూ పంపించండి. ఎనీవే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక ముసాపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మి నరసింహ ఏదో వచ్చి సక్కుబాయ్ గారు సూపర్ సాంగ్స్ అంటూ పంపిస్తున్నారు, బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి అయితే మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష డేనియల్ పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే అహ్మదాబాద్ నుంచి సాయి పంపిస్తున్నారు, బట్ ఆన్సర్ అయితే ఏమీ పంపించలేదు. అండ్ అలాగే పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర హరిణి గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు, బట్ ఎవరు పేరేమి పంపించలేదు అండ్ ఆన్సర్ కూడా పంపించలేదు. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి సత్యభార్గి గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ అంబికా భవానీపురం నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక నమస్తే ఆర్జ మేడం అండి పంపించేస్తున్నారు, ఎర్రమిల్లి సీతమహాలక్ష్మి చెన్నై నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంకా బోల్డ్ అన్ని ఆన్సర్లు అయితే ఉన్నాయన్నమాట ఈ క్వశ్చన్ కి. సో అవన్నీ కూడా చదువుతాను, అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉన్నాను వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జీ దీపు. అండ్ ఇందాక అడిగాను కదా ఆల్రెడీ, భారతదేశం 2035 నాటికి ఏ ముఖ్యమైన అంతరిక్ష ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. సో చాలా ఆన్సర్లు అయితే వచ్చేసి, సో ఎవరు పంపించారు అంటే గనక ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు, చెన్నై నుంచి పంపిస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక కలమందలపాడు గ్రామం నుండి ఖాసీ మత్తుజా వాళ్ళే పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కోటగిరి శివతేజ్ జగిత్వాల గారు జగిత్యాల నుంచి పంపిస్తున్నారు, అంటే కొంచెం ఇండైరెక్ట్ గా పట్టారు బట్ రైట్ ఆన్సర్ అయితే పెట్టారనమాట. చాలా ఫన్నీగా పెట్టారు ఆన్సర్. ఎనివే నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే మేఘన పర్వీన్ కావ్య శ్రీనివాస్ గారు పంపిస్తున్నారు, ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు అంటూ పంపిస్తున్నారు. ఎంఎం నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు కానీ బట్ కరెక్ట్ ఆ వర్డింగ్ అనేది కొంచెం డిఫరెంట్ గా పంపించారు. ఎనివే నెక్స్ట్ కనకారావు గారు పెడన్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పండిత మిత్ర సుబ్రహ్మణ్యం గుడివాడ కృష్ణా జిల్లా నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక హాయ్ మేడం మీ ప్రశ్నకి జవాబు అంటూ పంపిస్తున్నారు, హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిషిక అండ్ హనీ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి పంపిస్తున్నారు, డి వర్ధన్రావు ఇంద్రాబాయ్ భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయ్ మొత్తి బాయ్ అంటూ పంపిస్తున్నారు. బట్ మీరైతే ఆన్సర్ పంపించలేదు, ఓన్లీ మీ పేర్లు మాత్రమే పంపిస్తున్నారు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే గనక వెన్నెల వెన్నెల పాట ద్వారా మాకు వర్షం పంపించారా అంటూ పంపిస్తున్నారు. ఎనివే నెక్స్ట్ ఎవరంటే హాయ్ మేడం గుడ్ మార్నింగ్ అంటూ పంపించేస్తున్నారు, గంగి శెట్టి చాందిని మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నాకు నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారంటే విజయవాడ నుంచి పంపిస్తున్నారు బట్ మీ పేరు అయితే చెప్పట్లేదు, రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు.

ఇందాక కూడా మీరే పంపించారు, పేరు లేకుండా ఓన్లీ ఆన్సర్ మాత్రమే పంపిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, రామ్ నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే హయాతి అండ్ అస్మిత విజయవాడ నుంచి మీరే చెప్పండి అంటూ పంపిస్తున్నారు. నేను ఎలాగో చెప్తాను ఆన్సర్. ఎనివి, నెక్స్ట్ ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సో నేనే చెప్తున్నాను ఆన్సర్. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక, భారతదేశం 2035 నాటికి ఏ ముఖ్యమైన అంతరిక్ష ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే గనక, భారతీయ అంతరిక్ష కేంద్రం, భారతీయ అంతరిక్ష స్టేషన్ ని పెట్టాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది అనమాట. ఎనివే, మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గనక, 2026లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 38 సంవత్సరాల తర్వాత ఏ దేశాన్ని సందర్శించిన తొలి భారత రక్షణ మంత్రిగా నిలిచారు? క్వశ్చన్ మళ్లీ రిపీట్ చేస్తున్నాను. 2026లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 38 సంవత్సరాల తర్వాత ఏ దేశాన్ని సందర్శించిన తొలి భారత రక్షణ మంత్రిగా నిలిచారు? సో ఆ దేశం పేరేంటో మీకు తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814. ఇప్పుడైతే మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ దీపు. అండ్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 38 సంవత్సరాల తర్వాత ఏ దేశాన్ని సందర్శించినా తొలి భారత రక్షణ మంత్రిగా నిలిచారు అని చెప్పేసి. సో చాలా మెసేజ్లు అయితే వచ్చేసినాయి, సో ఎవరు పంపించారో చూసేద్దాం. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నుంచి, నెల్లూరు హర్నాదాపురం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసపేట గ్రామం మహమూనగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ, ఎదోచి, సక్కుబాయి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హయాతి హస్మిత రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ రామానగర్ నుంచి బొడ్డు బాల సుబ్రహ్మణ్యం గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష డేనియల్, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి చెన్నై నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కొనుకొండ్ల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ మేడం అంటూ తెనాలి గంగానమ్మపేట నుంచి గంగిశెట్టి వెంకట చాందని గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక రైట్ ఆన్సర్ పంపించేశారు వెంకట నారాయణ అండ్ ఝాన్సీ ఖమ్మం నుంచి పంపిస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ కోటగిరి స్వరూప రాణి జగిత్యాల నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, ఎదోచి, సక్కుబాయి గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఈరోజు మీ షో చాలా బాగుంది దీపు గారు అంటూ పంపిస్తున్నారు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే గనక వినాయక చవితి పండుగ అంటే అందరికీ ఇష్టమే, నాకు మరీ ఇష్టం, ఎందుకంటే వినాయక చవితి మరణాడు ఋషి పంచమే నాడే అంటూ పంపించేస్తున్నారు. మీరు అచ్చగా ఇంక వినాయక వినాయక చవితి మూడులోనే ఉన్నట్లున్నారు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే గనక వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి దిగోవర్ధన్ రావు, ఇందిరాబాయ్, భాను ప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మత్యబాయి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. లాస్ట్ ప్రశ్న

కి ఆన్సర్ అంటూ పంపించారు. ఎనీవే రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనీవే మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే గనక 2026లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 38 సంవత్సరాల తర్వాత శ్రీలంకని సందర్శించిన తొలి భారత రక్షణ మంత్రిగా నిలిచారనమాట. సో శ్రీలంక ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇప్పుడు ఇంకొక మెసేజ్ కూడా వచ్చేసింది, ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి పంపిస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే శ్రీలంక ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మరి స్టూడియోలో టైం చూస్తే 10 గంటల దాటి 52 నిమిషాలు 15 సెకండ్లు కావస్తుంది. ఇంకా మరి ఈ రోజుకి మీ ఆర్జే దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది అనమాట. సో బోల్డ్ అన్ని విషయాలు అయితే షేర్ చేశాను అండ్ యూస్ఫుల్ విషయాలు షేర్ చేశాను అని అనుకుంటున్నాను. సో తప్పకుండా అందరూ కూడా ఫాలో అవ్వండి. సో మార్నింగ్ నుంచి నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో ఈ రోజు ఎంకరేజ్మెంట్ డే కాబట్టి ఈ రోజు అనే కాదు ఎప్పుడు కూడా. సో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరినైనా ఎంకరేజ్ చేయడానికి ముందుండండి. ఒక చిన్న మాట చాలు వాళ్ళకి బోల్డ్ అంత ఎంకరేజ్మెంట్ అనేటువంటిది వస్తుంది. అండ్ అలాగే సో మధ్యతరగతి కుటుంబంలో మనం ఎలా పొదుపు చేసుకోవచ్చు, ఖర్చులు ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయం మీద కూడా మాట్లాడుకున్నాం కదా. సో అవి కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం మీద కూడా మాట్లాడుకున్నాం. సో అవన్నీ కూడా ఫాలో అవ్వండి. సో ప్రతి ఒక్కటి కూడా అందరికీ యూస్ఫుల్ గానే ఉంటుంది. అనే మరి ఇంకొక రోజు ఇంకొక షోలో ఇంకా బోల్డ్ అని విషయాలతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ అందరికీ అడ్వాన్స్ ఒక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సైనింగ్ ఆఫ్ చెప్పేస్తుంది మీ ఆర్జే దీపు. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావం వల్ల నేడు రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. యుఎస్ ఓపెన్ 2026 ఎడిషన్ చివరి అంకానికి చేరుకుంది. కార్లోస్ అల్క్రాస్ వంటి స్టార్ ప్లేయర్ను ఓడించి సంచలన ప్రదర్శనతో సెమీస్కు దూసుకొచ్చిన బెన్ షెల్టన్ ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడనున్నాడు. అటు మహిళల సింగిల్స్ ఫైనల్లో కొత్త నంబర్ 1 రిబకినా డిఫెండింగ్ ఛాంపియన్ సబలింకాతో ఆడనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

Bharti FM 101.3. హాయ్ హలో గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ, 101.3 విబిత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 విబిత్ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నా, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం తులసి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 విబిత్ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అందిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎప్పుడైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇంతకీ ఎందుకు మిరపకాయ మూవీ నుంచి ఈ సాంగ్ ప్లే చేశాను అంటే కనుక, ఇప్పుడు ట్రెండ్ ఏంటి అంటే ఆల్రెడీ అంతకుముందు సూపర్ హిట్ అయిన మూవీస్ ని మళ్ళీ రీరిలీజ్ చేయడం కదా. మరి రవితేజ నటించిన మిరపకాయ మూవీని సెప్టెంబర్ 18 న రీరిలీజ్ అయితే చేయబోతున్నారు అనమాట. సో మళ్ళీ ఎవరైనా ఈ మూవీని థియేటర్స్ లో చూడాలి అనుకుంటే సెప్టెంబర్ 18 వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఉదయ్ కిరణ్ ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన నీ స్నేహ మూవీ అనమాట సెప్టెంబర్ 19 న థియేటర్స్ లో మళ్ళీ రీరిలీజ్ చేయబోతున్నారు అనమాట. సో నీ స్నేహ అనే మూవీని మళ్ళీ ఎవరైనా థియేటర్స్ లో చూడాలి అనుకుంటే సెప్టెంబర్ 19 వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నీ స్నేహ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మరి ఇంకా అసలు రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ ఏంటి సెప్టెంబర్ లో అనేవి ఇవాళ సినిమా కబుర్లో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నీ స్నేహ మూవీ నుంచి ఈ సాంగ్ వింటూ స్టేట్ యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 విద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఏంటి అంటే కనుక నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రలో నటించిన చిత్రం సీక్రెట్ సోల్జర్ అనమాట. మరి ఈ మూవీకి అక్కి విశ్వనాథ్ రెడ్డి అయితే దర్శకత్వం వహించారనమాట. ఓ సరికొత్త స్పై కథాంశంతో ఈ మూవీని అయితే తీర్చిదిద్దడం అయితే జరిగింది. మరి ఈ మూవీ మనందరి ముందుకి థియేటర్స్ లో ఎప్పుడు రిలీజ్ అవ్వబోతోంది అంటే కనుక September 18th ఈ సినిమా అయితే మన అందరి ముందుకి రాబోతుంది అనమాట. అలాగే డీజే టిల్లు సినిమాతో మనందరినీ నవ్వించిన దర్శకుడు విమల్ కృష్ణ, ఆయన దర్శకత్వంలో రూపొందించిన ఎంటర్టైనర్ ఏంటి అంటే గనక టైటిల్ చాలా డిఫరెంట్ గా అండ్ వెరైటీగా ఉంటుంది తెలుసా. ఏంటి అంటే గనక అనుమాన పక్షి. ఎస్, మీరు విన్నది నిజమే, నేను అన్నది కూడా నిజమే అనమాట. మరి టైటిల్ అయితే అదే. మరి ఈ మూవీ ఎప్పుడు రాబోతోంది అంటే కనుక September 18th మనందరి ముందుకి రాబోతోంది అనమాట. రాగ్ మయూర్ అలాగే మెరిన్ ఫిలిప్ అయితే హీరో ఇంకా హీరోయిన్ గా ఈ మూవీలో నటించడం జరిగింది. మరి వీళ్ళిద్దరూ జంటగా నటించిన ఈ చిత్రాన్ని మనందరం థియేటర్స్ లో చూడాలి అంటే ఇందాక చెప్పాను కదా September 18th వరకు వెయిట్ చేయాల్సింది అనమాట. మరి ఇంకా నేను అప్డేట్స్ అయితే చెప్పేస్తాను మూవీస్ కి సంబంధించింది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం టిల్లు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. స్టేట్ యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 11:47. వివిధ్ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ గురించి అప్డేట్స్ అయితే చెప్తూ ఉన్నాను కదా. పృథ్వీరాజ్ సుకుమారన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఏంటి అంటే దయారా అన్నమాట. నిజ జీవిత ఘటనలు ఆధారంగా దర్శకురాలు మేఘనా గుల్జార్ ఈ మూవీ అయితే తెరకెక్కించారనమాట. మరి ఈ మూవీ మనందరి ముందుకి ఎప్పుడు రాబోతుంది అంటే సెప్టెంబర్ 18 న రిలీజ్ అవ్వబోతుంది అనమాట, హిందీలో ఇంకా మలయాళంలో. సో ఈ మూవీని చూడాలి అనుకుంటే, అంటే కొంతమందికి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా, సో వాళ్ళ కోసమే దయారా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ మూవీని సెప్టెంబర్ 18 అయితే చూసేయచ్చు. సో అదనమాట ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే మీ అందరికి చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం బంగారు రాజు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ముందుగా అల్లూరి సీతారామరాజు ఈ చిత్రం నుంచి పి సుశీల పాడిన పాటకు సంగీతం పి ఆదినారాయణరావు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 12:15. కొన్ని క్షణాల్లో వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా జాతీయ ప్రోత్సాహ దినోత్సవం గురించి. మరి ఇంకా మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, ఒక్కోసారి మన ప్రయాణంలో నిరాశల దారుల్లో

పడవలసి వస్తుందన్నమాట. ధైర్యం అనేది కోల్పోతూ ఉంటాం. బయట గాయాలైతే అందరికీ కనిపిస్తాయి, కానీ లోపలి గాయాలు ఎవరికీ కనిపించవు కదా. మరి మనసుకు తగిలిన గాయాలు ఎప్పటికీ ఎవరికీ కనిపించవు అన్నమాట. అలాంటప్పుడే మనల్ని మనమే ఓదార్చుకోవాలన్నమాట. నడిచే దారులు ఎంత కఠినంగా ఉన్నా మన ప్రయాణం అయితే ఆగిపోకూడదు. ఇప్పుడు పిల్లలైతే అసలు ప్రతి చిన్నదానికి సూసైడ్ చేసేసుకోవడం, ఏది జరిగినా సరే ఏదో టీచర్ తిట్టారనో లేదంటే అమ్మా నాన్న తిట్టారనో ఇలాంటి చిన్న చిన్న కారణాలతో సూసైడ్ చేసేసుకోవడం చాలా చాలా విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. బట్ అలా కాదు, మనకి ఎప్పుడైనా సరే ఏది చెప్పినా సరే, అంటే మనం మంచిగా నేర్చుకుంటూ ఉండాలి, అన్నిటికంటే ఇంపార్టెంట్, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అన్నమాట. అసలు ఎంకరేజ్మెంట్ అనేది జీవితంలో ఎంత అంటే మనకి బాగా శూన్యంగా అనిపించినప్పుడు ఒక ధైర్యం, ఒక మాట ఉంటుంది కదా, సో అక్కడి నుంచి మనకి నెక్స్ట్ అసలు లైఫే మారిపోతుంది అనమాట. ఒక చిన్న మాటకి అంత పవర్ అయితే ఉంది. మరి ఇంకా మాట్లాడుకుందాం నేషనల్ డే ఆఫ్ ఎంకరేజ్మెంట్ గురించి. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి మీ అందరి కోసం, ప్రతిరోజు వచ్చినట్టే 12:30 కి. అవి వినేసేయండి, దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. ఇంకా మాట్లాడుకుందాం నేషనల్ డే ఆఫ్ ఎంకరేజ్మెంట్ గురించి. అంతవరకు స్టే ట్యూన్ 2 1.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకుంది. ఇక వార్తల వివరంగా. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటిపైకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యకులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్బంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబియా అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహీం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హుంగ్లతో సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చర్చలు జరిపినట్టుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణం వంటి కీలక రంగాల్లో సాధించిన పురోగతి ఇరువురు సమీక్షించారు. ఈ సమావేశంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇథియోపియా పాల్గొనడం పట్ల ప్రధానమంత్రి మోదీ అభినందనలు తెలిపారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్బంగా ప్రధానమంత్రి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రాహీంతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత్ నేడు వృద్దికి స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తోందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
1: ఆజ్ జబ్ దునియా మే ట్రేడ్ బారియర్స్ బడ్ రహే హై, భారత్ ఎకనామిక్ బ్రిడ్జెస్ బనా రహా. 2014 కే బాద్ సే హమ్నే దునియా కే కరీబ్ 40 కంట్రీస్ కే సాథ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కియే హై. బ్రిక్స్ మే భీ హమారీ అప్రోచ్ యహీ హై కి బారియర్స్ కో కమ్ కర్నా ఔర్ బిజినెసెస్ కే లియే అవసర్ బఢానా.
0: బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, ఎంఎస్ఎంఈ పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్లతో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. 2006 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. గురుగ్రంథ సాహిబ్ ప్రకాశ్ పురబ్ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గురుగ్రంథ సాహిబ్ మానవత్వం, ప్రేమ, సమానత్వం, సేవ, దయా, సామరస్యల గురించి గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఇస్తుందని ఓం బిర్లా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆయన బోధనలు అందరిలో సత్యమార్గంలో నడిపించేందుకు, నిరుపేదలకు సేవ చేసేందుకు, తోటి ప్రాణుల పట్ల ప్రేమ గౌరవభావాలు పెంపొందించేందుకు స్ఫూర్తినిస్తాయని అమిత్ షా తెలిపారు. గురుగ్రంథ సాహిబ్ పవిత్ర బోధనల వెలుగు ప్రతి ఒక్కరి జీవితాన్ని జ్ఞానం, విజ్ఞానం, శాంతి, సత్సంకల్పాలతో ప్రకాశింపచేయాలని, సమాజంలో సోదరభావం, ఐక్యత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ అనేది ఉన్నత విద్య పరిశోధన సంస్థల నుంచి వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు రూపొందించబడిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశం పంచుకుంటూ ఎక్స్పోజిషన్కు విచ్చేస్తున్న ప్రముఖులకు స్వాగతం పలకడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ ఆవిష్కరణ వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందిందని తెలిపారు. భారత్ ఇన్నోవేట్స్ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రభావం సృష్టించిందని జోషి తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019 ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం, భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నలకు ఎంతగానో సహాయపడుతుంది. తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద 18,77,000 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదించింది. ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఆయా రాష్టాలను కోరారు. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9 సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో వరద పరిస్థితి తీవ్రంగా మారడంతో ప్రభావిత కుటుంబాలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేస్తుంది. భారీ వర్షాలు, రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలతో సుమారు 25 జిల్లాలు నీట మునిగాయి. గురువారం దాదాపు 8,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, దీంతో మొత్తం నిర్వసతుల సంఖ్య 21,000 చేరుకుందని, సహాయ శిబిరాల్లో సుమారు 3,000 మంది ఆశ్రయం పొందుతున్నారని రాష్ట సహాయ కమిషనర్ కార్యాలయం తెలిపింది. లక్నోతో సహా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రాగల 5 రోజుల్లో తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలో సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి జరిగి 25 పూర్తయిన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన 3,000 మందికి దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. 2001 సెప్టెంబర్ 11 అల్ ఖైదా ఉగ్రవాదులు 4 విమానాలు హైజాక్ చేసి దాడులు పాల్పడ్డారు. పెంటగాన్ వద్ద జరిగిన స్మారక కార్యక్రమంలో అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ పాల్గొని నివాళులర్పించారు. మాజీ అధ్యకులు జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, జో బైడెన్ కూడా ఈ కార్యక్రమాలకు

హాజరయ్యారు. ఈ దాడుల్లో మరణించిన వారి పేర్లు చదువుతూ వారు దేశం కోసం చేసిన త్యాగాలు స్మరించుకున్నారు. విమానాన్ని కాపాడేందుకు ప్రాణాలర్పించిన ప్రయాణికుల ధైర్యం కొనియాడారు. ఈ దాడుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా భద్రతాపరంగా అనేక మార్పులు వచ్చాయి. ఈరోజు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఛత్తీస్గఢ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ తెలిపింది. రేపటి వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో మోకీలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్ చేరుకుంది. అంతకుముందు భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై 19-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్కు వెళ్లింది. రెండో సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. నిన్న జరిగిన పురుషుల జూనియర్ ఆసియా కప్ మొదటి సెమీఫైనల్లో మలేషియాను 3-1 తేడాతో ఓడించి భారత్ జట్టు ఫైనల్ చేరుకుంది. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడనుంది. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా రేపు దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ను 4-0 తేడాతో ఓడించి శ్రీలంక ఫైనల్ ప్రవేశించింది. 131 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి లక్ష్యం ఛేదించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మనమైతే ఉన్నాం, మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా జాతీయ ప్రోత్సాహ దినోత్సవం గురించి. మరి ఇందాకే చెప్పాను, ఒక్కొక్కసారి మన ప్రయాణంలో నిరాశల దారిలో నడవాల్సి వస్తుంది, అలాంటప్పుడు ధైర్యం కోల్పోతూ ఉంటాం. మరి బయట గాయాలైతే అందరికీ కనిపిస్తాయి, కానీ లోపలి గాయాలైతే ఎవరికీ కనిపించవు. అలాంటప్పుడే మనల్ని మనం ఓదార్చుకోవాలి అని ఈ మాట మళ్లీ ఎందుకు చెప్పాను అంటే, చాలా వరకు మనల్ని మనలాగే ప్రేమించగలిగేది కేవలం ఎవరు, తల్లిదండ్రులు మాత్రమే అనమాట. అలాంటప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళకి అంటే వాళ్ళు మనకి అందించే ప్రోత్సాహం మనకి బలమవుతుంది. దాని తర్వాత మంచి చెడులని అసలు మనల్ని మనలాగా యాక్సెప్ట్ చేసి అన్ని కూడా మనం డిస్కస్ చేసేది ఎవరితో, స్నేహితులతో. ఆ మాటే చాలా బాగుంటుంది కదా. సో స్నేహితుల ప్రోత్సాహం కూడా మనకి బలమవుతుంది. కన్నీరైనా కష్టాలైనా ఏదైనా సరే చివరిదాకా మన వెంటే ఉండి అన్నిట్లో తర్వాత మనల్ని సపోర్ట్ చేసేది ఎవరు, జీవిత భాగస్వామి కదా. మరి జీవిత భాగస్వామి అందించే ప్రోత్సాహం కూడా మన బలమే అవుతుంది. కానీ ఏ బంధం ఎంతవరకు ఉంటుంది అనేది నిజంగా మన ఎవరికి కూడా తెలియదు. కొన్నిసార్లు మన ప్రయాణంలో మనం పూర్తిగా ఒంటరిగానే నడవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎవరి ప్రోత్సాహం మనకి లభించకపోవచ్చు. అప్పుడే కదా మరి రియల్ గా మనల్ని మనం సరి చేసుకోవాలి, డీలా పడిపోకూడదు. ఇలా ఒంటరిగా అయిపోయాను, ఎవరు మన చుట్టూ ఉన్నట్టు అనిపించదు. అలాంటప్పుడే మన ప్రయత్నంతో ఎట్లా అంటే ఇలాంటి పరిస్థితులు మనం వెనక్కి లాగినా సరే మన ప్రయత్నంతో మనం ముందుకే నడవాలన్నమాట. దీనికి సంబంధించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, నీలో నువ్వు నడిచి చూడు, నిన్నే నువ్వు తలిచి చూడు, నీతో నువ్వే గెలిచి చూడు, నీకై నువ్వే మలిచి చూడు. నిన్నటికి నువ్వు గతమైనా నేటికి నువ్వు కొత్త కాదా, నిన్నటికి నువ్వు మారకున్నా నేటితోనే మారరాదా. ఎంత బాగున్నాయో కదా ఈ మాటలు. మరి నిన్నటికి మనం ఒకలాగా ఉన్నా మరి నిన్న మనకి ఈ రోజుకి గతమే అవుతుంది, కాబట్టి ఈ రోజు నుంచి మారిపోదాం. ఎందుకంటే మనల్ని మనం సమర్థించుకోకూడదు, ఎందుకంటే ఖచ్చితంగా లోపాలు అనేవి ఉంటాయి కాబట్టి వాటిని సరి చేసుకుంటూ అంటే విమర్శల్ని అన్నిటినీ సానుకూలంగా తీసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉండాలన్నమాట. కాబట్టి జరిగిపోయినవన్నీ హాయిగా మర్చిపోండి. ఏదైనా ఇప్పటి వరకు మీరు చేయలేకపోతే నేను చేయగలను అని మీకు మీరే అనుకోండి. ఒకళ్ళకి మనం చేయగలిగిన నిజమైన సహాయం ఏంటి అంటే అందించే ప్రోత్సాహమే అనమాట. ఏంటది, మీతో మేమున్నాం అనే ఒక్క మాట వాళ్లలో ఎంత ధైర్యాన్ని ఇస్తుంది అంటే ఆటోమేటిక్ గా ఎప్పటికీ అంటే లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటారనమాట. అదే నిజమైన మానవత్వం కూడా. మన మాటలు వాళ్ల మనసుని విరిచేసేలాగా ఉండకూడదు, వాళ్ల మనసుని చేరి ధైర్యాన్ని నింపగలగాలన్నమాట. ఓడిపోతున్నామని తెలిసినప్పుడు జనరల్ గా మన నమ్మకమే మన ఏమవుతుంది, భయంగా మారి మన మనసుని పీడిస్తూ ఉంటుంది. సాధించగలమని మనం అనుకున్నప్పుడే అదే నమ్మకం ధైర్యంగా మారి మనతో ముందడుగు వేయిస్తుంది. కాబట్టి ఎలా అనుకోవాలి అని డిసైడ్ అవ్వాల్సింది మనమే అనమాట. ఇంకా మాట్లాడుకుందాం జాతీయ ప్రోత్సాహ దినోత్సవం గురించి. ఇవాళ మీకు తెలిసారో, ఇప్పుడైతే మీ అందరి కోసం నేను మిస్ ఇండియా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్యూన్ 2 1 1.3 విద్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా జాతీయ ప్రోత్సాహ దినోత్సవం గురించి. మరి ఈ రోజు అంటే అసలు మనం ఏం చేయాలి ధైర్యాన్ని నింపుకోవడానికి అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. చివరిగా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే అనమాట, ప్రపంచం మొత్తం మీకు ఎదురుగా నిల్చొని ఉంది అంటే అసలు కంప్లీట్ గా అందరూ ఒకే వైపు ఉన్నారు, మీరు ఒక్కళ్ళు ఒకవైపు ఉన్నారు అని అనిపించినా కూడా మీ వ్యక్తిత్వాన్ని వక్రీకరించిన, నిజమైన సహాయాన్ని స్నేహాన్ని సందేహించిన, ఓర్పుని పరీక్షించిన, కాలం కూడా అనుకూలించకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కోల్పోకుండా ఉండాల్సిందేంటి, మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కూడా కోల్పోవద్దు. ఎందుకు అంటే ఆత్మవిశ్వాసం ఉన్న చోట ఆత్మగౌరవం అనేది చెక్కు చెదరకుండా ఉంటుంది. కాబట్టి మన మనుగడకి ఆయుష్ల ఆత్మగౌరవం ఊపిరిపోస్తుందన్నమాట. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు. ఈ రోజు కూడా అంటే ఈ రోజు ఎవరైతే మీ అంటే మీ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారో, మీ పలకరింపు కోసం ఎదురు చూస్తూ ఉంటారో, ఖచ్చితంగా ఒక చిన్న మాట కదా ఈ రోజు వాళ్ళతో మాట్లాడేసేయండి, క్షమించగలిగితే క్షమించేసేయండి. ఎందుకంటే అదేదో వాళ్ళంతా

ఏంటంటే వాళ్ళ తప్పుని మనం యాక్సెప్ట్ చేశామని కాదు, మనకి మనం ప్రశాంతంగా ఉంటాం అనమాట. ఒకళ్ళు మనల్ని ఎంత బాధ పెట్టినా మనం క్షమించేశాము అంటే మనకి మన మనసులో ఇంకా ఎలాంటివి ఉండవు, మనం చాలా క్లీన్ గా ఉంటాం. ఎప్పుడైతే మన మైండ్ మనసు రెండు క్లీన్ గా ఉంటుందో ఆటోమేటిక్ గా అద్భుతాలు అయితే జరుగుతాయి. రియల్ గా చెప్తున్నాను ఈ మాట అయితే. కాబట్టి ఎవరికైతే అవసరం ఉంటుందో, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా సరే, ఒక మాట చెప్పండి, ఒక మంచి కాంప్లిమెంట్ ఇవ్వండి. మరి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఓకే అప్రిషియేషన్ బానే ఉంటుంది, మరి విమర్శలు కూడా ఉంటాయి కదా, మరి విమర్శలకి కృంగిపోకుండా ఉండడం ఎలా అంటే, విమర్శలు చెప్పే వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు మనలో మనల్ని ఇంకా బెస్ట్ వర్షన్ గా మారుస్తూ ఉంటారు అనమాట. అంటే మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి వాళ్ళకు అవకాశం కల్పిస్తున్నారు అని చెప్పి అనుకొని విమర్శించే వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మనం ఇంకా బెటర్ పర్సన్ గా మారడానికి వాళ్ళు చెప్పేవన్నీ నోట్ చేసుకోవాలి. సో అంతే కదా. సో అలా చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళని మనం శత్రువులాగా చూడకుండా ఉండం, అట్ ద సేమ్ టైం మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ఒక్కరోజే కాదు, కేవలం ఒకరిని ప్రోత్సహించడానికి జాతీయ ప్రోత్సాహ దినోత్సవం మాత్రమే పరిమితం కానవసరం లేదు. మంచి పని ఎప్పుడైనా ఏ రోజైనా ప్రారంభించవచ్చు కాబట్టి, ఒక చిన్న మాటే కాబట్టి చక్కగా ఒకళ్ళని ఎంకరేజ్ చేసేయండి, ధైర్యాన్ని నింపండి, మీరు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా ఉంటారనమాట. అది మరి సంగతి. మరి ఇవాళ మీకు తెలుసా, మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఓ బేబీ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ తో మీకు తెలిసే ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్డ్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సు ఈరోజు రేపు ఢిల్లీలో జరగనుంది. సమ్మిళిత ప్రపంచ పాలన, బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం అనే ఇతివృత్తంతో తొలిరోజు సదస్సు జరగనుంది. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జిజిన్పింగ్ భారత పర్యటనకు వచ్చారు. ఈ ఉదయం బీజింగ్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. 7 ఏళ్లలో ఆయన భారత్కు రావడం ఇదే తొలిసారి. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత ఢిల్లీ వేదికగా ఇరు దేశాలు పాల్గొన్న తొలి ఉన్నత స్థాయి సమావేశం ఇదే. ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, జిజిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. నాటో విస్తరణ, ఐరోపా దేశాల జోక్యం వల్లే ఉక్రెయిన్తో యుద్దం కొనసాగుతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. రష్యా ఎప్పుడూ ఐరోపాను బెదిరించలేదని, భవిష్యత్తులోనూ బెదిరించబోదన్నారు. కానీ తమ దేశ ప్రయోజనాలకు, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కురిసిన కుండపోత వర్షానికి బెంజ్ సర్కిల్, ఎంబీ రోడ్, బందర్ రోడ్తో పాటు పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలోని చిన్న గంగవరం వద్ద తాత్కాలికంగా వేసిన కల్వర్ట్ కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట అభివృద్ది, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక చర్చలు జరిపారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం విజయవాడ పాత ఆసుపత్రి వద్ద క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. 9 సీసీ బ్లాక్లు, 12 పబ్లిక్ హెల్త్ ల్యాబ్లను వర్చువల్గా ప్రారంభించారు. 2 ఏళ్లలో ఐకానిక్ భవనాల నిర్మాణం పూర్తి చేసేలా పనులు వేగంగా చేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. అమరావతి రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఈరోజు జరిగిన సమీక్షలో జీఏడీ టవర్, హెచ్ఓడి టవర్లు, అసెంబ్లీ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. 5 టవర్లకు స్టీల్ డయాగ్రిడ్ నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. అసెంబ్లీ నిర్మాణంలో కీలకమైన ఎత్తైన శిఖరం నిర్మాణ పనులు వారం రోజుల్లో మొదలు పెడుతున్నట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. జూనియర్ ఆసియా కప్లో ఇప్పటికే పురుషుల జట్టు ఫైనల్కు చేరుకోగా తాజాగా మహిళా జట్టు అదే బాట పట్టింది.

సెమీస్లో సౌత్ కొరియాపై భారత్ విజయం సాధించింది. 5-1 తేడాతో దక్షిణకొరియాను ఓడించింది. చైనా జపాన్ జట్ల మధ్య జరిగే మరో సెమీఫైనల్ విజేతతో భారత్ టైటిల్ పోరులో తలపడనుంది. యుఎస్ ఓపెన్ 2026 ఎడిషన్ చివరి అంకానికి చేరుకుంది. కార్లోస్ అల్క్రాజ్ వంటి స్టార్ ప్లేయర్ను ఓడించి సంచలన ప్రదర్శనతో సెమీస్కు దూసుకువచ్చిన బెన్ షెల్టన్ టియాఫోపై గెలిచి ఫైనల్కు చేరాడు. ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్తో ఆయన తలపడనున్నాడు. అటు మహిళల సింగిల్స్ ఫైనల్లో కొత్త నంబర్ వన్ రెపకిన డిఫెండింగ్ ఛాంపియన్ సబలింకాతో ఆడనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 10 నిమిషాలు దాటి 40 సెకండ్లు అయితే అయిపోయింది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ తీరా ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ అన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ తీరాలో అసలు ఇటీవల కాలంలో ధీరలు సాధించిన విజయాలు ఏంటి, ఎవరు ఎలాంటి అవార్డులు దక్కించుకున్నారు, ఏం సాధించారు, అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రమ్ ద మూవీ నేనున్నాను అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనం అయితే ఉన్నాం ధీర ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా ఇటీవల కాలంలో ధీరలు సాధించిన విజయాలు ఏంటి అనే వాటి గురించి. మరి ఎవరు ఏం సాధించారు అంటే, గుంటూరుకి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ పి విజయ గారు అన్నమాట. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ అంటే WSO బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఎన్నికయ్యారనమాట. WSOలోని 95 దేశాలకు చెందిన 3,005 మంది సభ్యుల్లో 18 మంది డైరెక్టర్లను ఎన్నుకోగా అందులో విజయ కూడా ఒకరన్నమాట. ఎన్నిక ద్వారా ఈ ఘనత సాధించిన తెలుగు రాష్ట్రాల్లోని మొదటి వ్యక్తిగా విజయ అయితే నిలిచారనమాట. ఇంకా ఎవరు ఏం సాధించారు అంటే గనక, ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2026లో నీతా అంబాని అగ్రస్థానంలో నిలిచారనమాట. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న 100 మంది మహిళల్లో ఈ జాబితాని ఫార్చ్యూన్ ఇండియా రూపొందించిందనమాట. అలాగే నీతా అంబానీకి అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజన్ AAPI హ్యుమానిటేరియన్ అవార్డును కూడా ప్రదానం చేయడం జరిగిందనమాట. మరి ఎందుకు ఈ హ్యుమానిటేరియన్ అవార్డుని ప్రదానం చేశారు అంటే గనక, విద్య, ఆరోగ్యం, క్రీడలు, సంస్కృతి ఇలాంటివి అన్ని రంగాల్లో ఆమె సేవల్ని గుర్తిస్తూ హ్యుమానిటేరియన్ అవార్డుని ప్రదానం చేయడం అంటే నీతాకి ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందనకి చోటు దక్కిందనమాట. ప్రపంచవ్యాప్తంగా పోటీ పడుతున్న వారిలో అటు పురుషుల నుంచి ఇటు మహిళల నుంచి ఈ జాబితాలో స్థానం దక్కిన ఏకైక ప్లేయర్ ఎవరు అంటే స్మృతి మందన కావడం విశేషంగా అనుకోవచ్చు. అలాగే అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక అంటే 17 సెంచరీలు సాధించిన రికార్డు కూడా స్మృతికే దక్కిందనమాట. ఒకే క్యాలెండర్ ఏడాదిలో వన్డేలో 1,000కి పైగా పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్ గా స్మృతి మందన ఈ ఘనత అయితే సాధించేసింది. సో అదనమాట సంగతి. మరి ధీరలు సాధించిన విజయాల గురించి మాట్లాడుకున్నాం కదా, కొన్ని క్షణాల్లో మీకోసం తెలుగులో ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి 1 గంట 20 నిమిషాలకి. అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో మాట్లాడుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో

0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: జర్మనీలోని 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. రాష్టంలోని పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. రాష్టంలోని పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్టంలో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. భారత్ మండపంలో 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుంది. బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యుఏఈ సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. రాష్టంలోని పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించారు. రాష్ట వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 9 అత్యవసర చికిత్స కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను వర్చువల్గా వారు ప్రారంభించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
1: ఈ 22 ప్రాజెక్టులకి 249 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా అర్హులైనటువంటి అందరికీ 5 లక్షల రూపాయలు ఆరోగ్య రక్షణ, 70 సంవత్సరాలు వయసు మిలితే ఆదాయంతో పని లేకుండా 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలతో గ్రామ స్థాయిలో ఆరోగ్య సేవలందిస్తున్నారు.
0: రాష్ట్రంలో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలియజేస్తూ,
2: This journey of strengthening the health system is not only creating a health infrastructure, but actually it is the strengthening of the architecture of infrastructure of health system. PM Abhim, Pradhan Mantri Ayushman Bharat Health Infrastructure Mission was undertaken in 2021. And we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time.

0: ఎనీ గివెన్ టైమ్.
1: రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఐకానిక్ భవనాల్లో భాగమైన జీఏడీ టవర్, హెచ్ఓడీ టవర్లు, అసెంబ్లీ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. ఐదు టవర్లకు సంబంధించి స్టీల్ డయాగ్రిడ్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అసెంబ్లీ భవన నిర్మాణంలో కీలకమైన స్పైర్ నిర్మాణ పనులను వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్యకారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. సరికాని ఘన వ్యర్థాల నిర్వహణ పద్దతులను అనుసరించడం, నిబంధనలకు విరుద్దంగా వ్యర్థాలను నిర్వహించడం వంటి ఉల్లంఘనలకు కూడా పర్యావరణ నష్టపరిహారం వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా, దక్షిణ ఛత్తీస్గఢ్ విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు అల్లూరు సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరంలోని బెంజ్ సర్కిల్, ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డుతో పాటు పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవడంతో అధికారులు యంత్రాలతో నీటిని తొలగిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఆమె అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. తిరుపతి జిల్లా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, సంక్షేమం, సుపరిపాలనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. భావితరాలకు మంచి భవిష్యత్తు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొంటూ,
3: కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కొత్త వరవడి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. అన్ని కమ్యూనిటీస్ కి, అన్ని వయసు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి సుపరిపాలన అందించాలి. ముఖ్యంగా జెన్జీ ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఒక మంచి పరిపాలన ఇవ్వాలని ఆ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. జెన్జీ ఎలాగ ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆశయాలు ఏంటి, వాళ్ళు ఏ రకంగా మన ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా అలవర్చాలి, ఖచ్చితంగా అందరం కూడా భావితరాలకు మంచి నాయకత్వం ఇవ్వాలంటే ఒక సుపరిపాలన ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన.
1: మహిళలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల్లోపు పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. సమతుల ఆహారం, తల్లిపాల ప్రాధాన్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో పోషకాహార లోపాల తగ్గుదలకు కృషి చేస్తున్నట్లు కృష్ణా జిల్లా పామరుకు చెందిన అంగన్వాడీ

0: అంగన్వాడీ టీచర్ కె రమ్యశ్రీ పేర్కొంటూ,
1: కిట్లు ఇస్తారు, బియ్యం, పప్పు, పాలు, గుడ్లు ఇస్తున్నారు. మళ్ళీ కిట్ ఇస్తారు, తాత వేడ్ చేస్తారు, మళ్ళీ ఏ బ్లడ్ అన్నీ చేయించుకోమని చెప్తారు. నీ బిడ్డకి నీకు ఆరోగ్యం ఎట్లా ఉండే అన్నీ చెప్తా ఉంటారు. అన్ని టైంకి ఎట్లా తినాలి అట్లా తినాలని చెప్తారు. ఆరోగ్యం గురించి బాగా చెప్తారు మా టీచర్.
0: దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ క్రికెట్ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. నిన్న శ్రీలంక పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో శ్రీలంక జట్టు గెలిచి ఫైనల్కు చేరింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్కు వెళ్లింది. దుబాయ్ వేదికగా రేపు జరిగే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

దొంగ దొంగది మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం సుమన్ ర్యాప్ రోడ్ మ్యాప్ 2030 అనమాట. సుమన్ రోడ్ మ్యాప్ 2030, అసలు ఏంటి సుమన్ రోడ్ మ్యాప్ అంటే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అనమాట, సో మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. దేని కోసం, ఎవరి కోసం అంటే దీని లక్ష్యం ఏంటి, సో దీని వల్ల మహిళలకి ముఖ్యంగా వాళ్ల సంక్షేమానికి ఎలాంటి యూజెస్ ఉంటాయి అవన్నీ కూడా, అంటే టోటల్ గా అసలు ఈ సుమన్ రోడ్ మ్యాప్ 2030 అంటే ఏంటి అనేది ఇవాళ ధీరాలో మీ అందరితో షేర్ చేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఆనంద మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

హ్యాపీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా సుమన్ రోడ్ మ్యాప్ 2030 గురించి. మరి ఏంటి దీని గురించి అంటే కనుక, మాతా శిశు మరణాల కట్టడి, ఆరోగ్య సేవలని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అన్నమాట సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ అంటే SUMAN సుమన్ రోడ్ మ్యాప్ 2030ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నమాట. గర్భధారణ, ప్రసవం, ప్రసవాంతర దశల్లో నాణ్యమైన అంటే చాలా ఉన్నతమైన వైద్య సేవల్ని అందించడమే ఈ రోడ్ మ్యాప్ యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. ఈ పథకాన్ని 2019 నుంచి అమలు చేస్తున్న సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధనకి వీలుగా అధునాతన వ్యూహాత్మక ప్రణాళికలతో సరికొత్త రోడ్ మ్యాప్ ని కేంద్ర ఆరోగ్య శాఖ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం సుమన్ రోడ్ మ్యాప్ 2030 గురించి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఖుషి అన్నమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 విద్ భారతి FM.

మనమైతే ఉన్నాం వీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా సుమన్ రోడ్ మ్యాప్ 2030 గురించి. మరి ఇంకా ఏంటి దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు అంటే కనుక, రక్తహీనత, పోషకాహార లోపం, యుక్త వయసు బాలికల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు, హై రిస్క్ గర్భధారణలు, అత్యవసర ప్రసూతి సేవలు, నవజాత శిశువుల సంరక్షణ లాంటి సవాళ్లు గిరిజన మారుమూల వెనుకబడిన ప్రాంతాల్లో చాలా తీవ్రంగా అంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. అందుకే వాటిని అధిగమించేందుకు సంతానోత్పత్తి, మాతృత్వం, నవజాత శిశువుల అంటే బాల్యం, యుక్త వయసు నుంచి వాళ్ళకి ఆరోగ్యంలో ఉండే చూసుకోవడం, పోషకాహారం అంటే ఇలా ప్రతి అంశాన్ని ఇప్పుడు నేనైతే చెప్పానో ఎవరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, సో వాటికి సంబంధించిన అన్ని అంశాలని అనుసంధానం చేస్తూ మెరుగైన సేవలు అందించేలాగా ఈ రోడ్ మ్యాప్ ని రూపొందించడం జరిగిందన్నమాట. ఇలాంటి సేవలు అందరికీ అందించి తల్లి బిడ్డల ప్రాణాలని కాపాడటం, అలాగే 2030 నాటికి అంటే 2030 నాటికి మాతృ మరణాల నిష్పత్తిని ప్రతి లక్షకి 70 కంటే తగ్గించడం అన్నమాట, అలాగే శిశు మరణాల రేటును కూడా గణనీయంగా తగ్గించడమే ఈ సుమన్ రోడ్ మ్యాప్ 2030 ప్రధాన లక్ష్యంగా చెప్పొచ్చు అనమాట. సో కేంద్ర ప్రభుత్వం నిజంగా కేవలం మాతా శిశు సంరక్షణ అనే ఒక చిన్నదాన్ని అంటే వీళ్ళకి సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా, సో దానికి సంబంధించి మన పోషకాహారం లోపం అంటే ఏదైనా సరే ఈ మ్యాప్ ద్వారా తెలుసుకొని వాళ్ళకి మెరుగైన సేవలు అందించడమే ఈ సుమన్ రోడ్ మ్యాప్ 2030 ప్రధాన లక్ష్యం అనమాట. ఇంకా దీనికి సంబంధించి చాలా అంటే డెవలప్మెంట్ అనేది చేసుకుంటూ వెళ్లేదే కదా, ఒక రోజుతో ఒక పూటతో ఆగిపోయేది కాదు. సో ప్రభుత్వం అయితే ఇంకా చాలా చాలా చేస్తోంది. సో నెక్స్ట్ టైం మనం మాట్లాడుకుందాం ధీరాలో వచ్చినప్పుడు, ఇంకా అసలు ఎలాంటి పథకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మరి ఇవాళకైతే మరి సుమన్ రోడ్ మ్యాప్ 2030 ఏంటి అనేది అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నా. మరి ధీరా ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు మీ అందరి కోసం నేను నాగా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో ధీరా ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం సండే సండే ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సండే సండడి ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నా, మరి నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా, బట్ దానికంటే ముందు కొంతమంది ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్లు పంపించేశారు అనమాట. పెడన జోగానందరావు కాలి నుంచి అప్పల్ రాజు గారు, అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహబాను జైనుద్దీన్ గారు ఎక్కడి నుంచి అంటే గనక ఉమ్మడి నుంచి అనమాట. ఇంకా అందరికి అంటే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ వీళ్ళందరూ మెసేజెస్ పంపించేశారు. అలాగే జేరుపోతుల బుచ్చయ్య గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తరాలపల్లి గ్రామం నుంచి, ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అలాగే రాజేష్ రెడ్డి అనమాట ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా ఎం నరేష్, మెర్సి విజయ వీళ్ళందరూ కూడా అనమాట. అలాగే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు ఎవరు, విజయవాడ నుంచి కరుణ గారు అనమాట. ఇంకా మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, అలాగే ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు గారు, వీళ్ళందరూ జాన్సన్ విజయవాడ నుంచి. సో వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేయడం అయితే జరిగింది. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. సో క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా ఏమాత్రం లేట్ చేయకుండా. దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా నిలిచింది ఏ రాష్ట్రం? మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరు పేరు, దాని తర్వాత ఆన్సర్ కూడా టైప్ చేసి ఏం చేయాలి, 0866 24 888 14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే నేను బలాదూర్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను. ఈ సాంగ్ వింటూ నేను ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ 201.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా తిరుమల విజయలక్ష్మి గారు అనమాట. ఓకే, ఫ్రమ్ తిరుమల అంటున్నారు విజయలక్ష్మి గారు, తిరుమల నుంచి హాయ్ అంటున్నారు. ఆన్సర్ అంటే ఇంకా ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు, క్వశ్చన్ అయితే విన్నర్ అని అనుకుంటున్నా. ఇంకా హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న గారు అంటున్నారు అనమాట. ఓకే, మీరు కూడా వినేసేయండి అలా అయితే వానపాటలు. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి మెసేజ్ చేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు రాంగ్ ఆన్సర్, ఎం నరేష్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ నుంచి. అలాగే విజయవాడ నుంచి కరుణా గారు రాంగ్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఇంకా ఎవరు అంటే కనుక తిరుపతి నుంచి భాగ్యలక్ష్మి, దివ్య సుదర్శిని వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇట్స్ మీ రంజిత్ రెడ్డి అంటున్నారు, ఎక్కడి నుంచి, రంగాపురం నుంచి అనమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఇంకా ఎవరు అంటే కనుక శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి, శృతి అంటున్నారు. నేను ప్రసన్న అని

చాలా సార్లు చెప్పాను కదా, మార్నింగ్ నుంచి విత్ యూ రాజ్య ప్రసన్న, విత్ యూ రాజ్య ప్రసన్న అంటూనే ఉంటా. ఎనీవే, నేను వచ్చినప్పుడల్లా శృతి మ్యామ్ని తలుచుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా మాధవియ ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా పుట్టపాకి నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేసేయడం జరిగింది. సరే, మరి క్వశ్చన్ ఇంకొకసారి అని అడుగుతున్న వాళ్ళందరి కోసం, అలాగే ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఒకసారి అడిగేస్తున్నాను. దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా నిలిచింది ఏ రాష్ట్రం? సరే, ఒక క్లూ ఇద్దాం అనుకుంటున్నా. అప్పుడప్పుడు మనం వేరే రాష్ట్రాల జోలికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మరి ఈ మాటల్లో క్లూని పట్టుకొని ఎవరు మెసేజ్ చేస్తారు, ఎవరు కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు అనేది చూసేద్దాం. మరి క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మీ మెసేజ్లన్నీ పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే నేను మీ అందరికి మల్లెల వాన అయితే కురిపించబోతున్నా ఫ్రమ్ ద మూవీ రాజా అనమాట. మరి ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక క్వశ్చన్ కి ఇప్పుడు చాలా మంది అంటే క్లూ ఇచ్చేసిన తర్వాత చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు ఎక్కడి నుంచి అంటే కనుక భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుజరాతీ గంజీ శ్రీను గారు అనమాట. ఓకే, గుజరాతీ అని పంపించారు. యాక్చువల్ గా అది గుజరాత్ అనుకుంటా. అండ్ ఎక్కడి నుంచి అంటే గంజీ శ్రీను గారు నందలూరు నుంచి అనమాట. మీరు పంపించింది ఒకవేళ గుజరాత్ అయితే కనుక ఆన్సర్ అది రాంగ్ ఆన్సర్. ఇంకా కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు నంద్యాల డిస్ట్రిక్ట్ ఆత్మకూరు నుంచి అనమాట. కౌస్తుభా మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గౌతమ్ ఉషశ్రీ హైందవి వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే గనక చౌడేపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బి మధుప్రసాద్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట తిరుపతి జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు ఎక్కడి నుంచి గడ్డం అంకయ్య గారు అనమాట. ఆన్సర్ అయితే పంపించలేదు. ఓకే ఓకే ఓకే, మీరు మొత్తం అంతా అలా పిన్ కోడ్ లాగా పంపించేశారు. మీ ఆన్సర్ ఏంటి అనేది అర్థమైంది, కరెక్టే పంపించారు. గడ్డ వంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ అంటే అలా కన్ఫ్యూజ్ అయిపోయా. అండ్ దాంతో పాటు ఆన్సర్ కూడా బయటకు తెప్పించేశారు మీరు వంకయ్య గారు ఈరోజు. సో ఇంకేముంది, అయిపోయింది అనమాట. అండ్ అలాగే ఎవరు అంటే గనక రాంగ్ ఆన్సర్ పంపించేశారు మెర్సి విజయ మహబూబ్ నగర్ జిల్లా నుంచి. ఇంకేముంది చెప్పేశారు కదా. అలాగే ప్రసన్న గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అంటే వీళ్ళందరూ నేను రివీల్ చేయక ముందే పంపించేశారులే. ఎవరు అంటే కనుక నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అనమాట, ఎక్కడి నుంచి కర్నూలు నుంచి. అండ్ అలాగే కన్ఫ్యూజ్ అయ్యాను అంటున్నారు శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి. ఏం పర్లేదు ఏం పర్లేదు. ఓకే, ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి హాయ్ అంటున్నారు. మీరు క్వశ్చన్ కి అయితే రెడీగా ఉండండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అలాగే స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా భవానీపురం విజయవాడ నుంచి కోట శ్రీమన్ నారాయణ మూర్తి గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ వీళ్ళందరూ కూడా అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించలేదు బట్ ప్రోగ్రామ్స్ అన్ని బాగున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ కోల నాగలక్ష్మి నందివెల్గు నుంచి హాయ్ అంటున్నారు. మరి ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు అంటే అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆదిలాబాద్ జిల్లా జోధ్ మండలం పోచర గ్రామం నుంచి కొట్టూరి లక్ష్మణ్ ఇంకా నవనీత కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కుసుమ అమటి నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా సాయి శిరీష తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎవరు రాజశేఖర్ రాజు బీవీ నగర్ నెల్లూరు నుంచి నమస్తే అంటున్నారు. మరి క్వశ్చన్ అయితే వినలేదనుకుంటా. ఫనీ సత్యశ్రీ తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే కనుక నేను చెప్పేస్తున్నా. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా నిలిచింది ఏ రాష్ట్రం అని అడగడం జరిగింది. సో అప్పుడప్పుడు మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళకూడదు అని చెప్పి క్లూ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ఆంధ్రప్రదేశ్.

ఆంధ్రప్రదేశ్ లోనే ఉండాలి. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. చాలా మంది ఆన్సర్ అయితే కరెక్ట్ గానే పంపించారు. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ తో పాటు ఇప్పుడు నేను మీ అందరి మీద సిరిమల్లెల వాన కురిపించిపోతున్నాను అనమాట. ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే గనక వాన మూవీ నుంచి ఈ లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేట్ 1.3 విత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతోంది. రాష్టంలో పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించారు. రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. తపాలా కార్యాలయాల్లో అందిస్తున్న సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 23న డాక్ అదాలత్ను నిర్వహించనున్నట్లు తపాలా శాఖ తెలిపింది. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛసాగర్ సురక్షిత్ సాగర్ 5.0 కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు ఈ నిబంధనల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు రేపు రాష్టంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీన సోమవారం ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించినందున జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియాకప్ క్రికెట్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. దుబాయ్ వేదికగా రేపు జరిగే ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక, భారత జట్లు తలపడనున్నాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక మీరు విన్న బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అన్నయ్య నుంచి అనమాట. మరి క్వశ్చన్ అయితే మీ అందరూ అంటే క్వశ్చన్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారని నాకు తెలుసు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటుడి అవార్డు ఎవరికి దక్కింది అనేదే క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ కో అంటే కోటి అనమాట. వింటూ స్టేట్ వింటూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

డగ్ లైఫ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్ పంపించేశారు అనమాట. చూసేద్దాం ఎవరు పంపించారు ఎక్కడి నుంచి అంటే కనుక ఏం నరేష్ ఇంకా మెర్సీ విజయం మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే రేణుకా గోపరాజ్ గారు కడప నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మిర్యాలగూడ నుంచి అనమాట చిన్నమ్మాయి గారు మెసేజ్ చేశారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రణబీర్ సింగ్ అనమాట, ఇంకా నందలూరు నుంచి. ఆహా, మీరు పంపించిన ఆన్సరా? ఓకే ఓకే, మీ పేరేంటి అనేది అసలు అర్థమే కాలేదు. గంజి శ్రీను అనమాట నందలూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా నేను చాలా క్లియర్ గా చెప్తాను కదా మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి అని చెప్పి ప్రతిసారి క్వశ్చన్ అడిగినప్పుడు చెప్తూనే ఉంటాను. కానీ ఏంటో అన్ని వింటావా ఏంటి కదా కదా. సో ఇంకా ఎవరు అంటే కనుక పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు అనమాట, మీరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేటుపాలెం నుంచి రామ్ నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రమేష్ వెంకటాచలపతి అనంతపురం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. మీరు పంపించిన వాటిలో ఒకటి కరెక్ట్, ఇంకోటి ఏంటి అనేది నేను లాస్ట్ లో ఆన్సర్ రివీల్ చేసినప్పుడు చెప్పేస్తాను. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కౌస్తుభ అనమాట నంజాల డిస్ట్రిక్ట్ నుంచి, ఆత్మకూరు నుంచి ఒకటి పంపించారు, కరెక్టే పంపించారు. అలాగే రమేష్ తొంతి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఎవరు అంటే పేరు అదేం, దామోదర్ రెడ్డి గారు అనమాట. మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహ భాను జైనుద్దీన్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి అనమాట శ్రీ

చేబ్రోలు రామకృష్ణయ్య గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనుక బిజిలీ వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ అనమాట ఏకలవ్య నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మధుప్రసాద్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాడు గ్రామం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కమత వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి అనమాట గంటా సురేష్ గారు మీరు ఒకళ్ళ పేరు పంపించేశారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక సోలాపూర్ మహారాష్ట్ర నుంచి వరుణ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎవరు మధుసూదన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పాపినిపాలెం నుంచి అనమాట మీరు పంపించిన ఆన్సర్ అసలు పంపించలేదు, చాలా మంది పేర్లు పంపించారు ఆన్సర్ అయితే అది కాదు. అండ్ ఇంకా ఆదోని మండలం నుంచి రాజశేఖర్ రెడ్డి గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రాజకుమార్ నిహారిక వీళ్ళందరూ అనమాట మీరు పంపించిన ఆన్సర్లు అయితే అవన్నీ తప్పు. గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి మీరు పంపించినవన్నీ కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎం నరేష్ మెర్సి విజయ వీళ్ళందరూ అనమాట మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా క్వశ్చన్ వినలేదు అంటున్నారు ఎవరు రాజోల నుంచి జయన్న గారు, క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్పేస్తాం మీకోసం, టైం అయితే వచ్చేసింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అప్పలరాజు గారు అంటే సరిగా రావట్లేదు అంటున్నారు, మేబీ అంటే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ అయితే అయి ఉండకపోవచ్చు. ఒకవేళ యాప్లో అయితే ఫోన్ ఒకసారి రీస్టార్ట్ చేయండి, అంటే బయట క్లైమేట్ కూడా బాగోలేదు కదా, సో దానివల్ల ఏమైనా అయి ఉండొచ్చు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కర్నూలు జిల్లా గోనిగళ్ళ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మీరు పంపించింది కూడా కరెక్టే. మరి ఇంతమంది మొత్తానికి ఆన్సర్ తెలుసుకొని కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అనేది రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది 72వ. అలా రివీల్ చేస్తూ ఉన్నప్పుడు ఒక మెసేజ్ అయితే వచ్చేసింది రాజోల నుంచి జయన్న గారు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సరే మరి నేను చెప్పేస్తున్నాను, 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటుడి అవార్డు ఎవరికి దక్కింది అంటే మీరు అన్నట్టు ఇద్దరికి దక్కింది అనమాట సంయుక్తంగా. ఎవరు అంటే గనక కార్తీక్ ఆర్యన్ అనమాట. ఓకే మూవీ ఏంటి అంటే కనుక చందు ఛాంపియన్ అనే మూవీకి కార్తీక్ ఆర్యన్కి దక్కడం జరిగింది. అలాగే మమ్ముట్టి గారికి కూడా. మూవీ ఏంటి అంటే కనుక బ్రహ్మయుగం అనమాట. సో చాలా మంది మమ్ముట్టి గారి పేరు పంపించారు, అలాగే చాలా మంది లిజనర్స్ లో కార్తీక్ ఆర్యన్ మమ్ముట్టి అని ఇద్దరు పేర్లు పంపించడం జరిగింది. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే ఇది. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారో వాళ్ళందరి కోసం తీరిప్పుడు ఏడు రంగుల వానను కురిపించబోతున్నాను. అసలు ఎంత బాగుంటుంది, అది ఎలా ఉండబోతుంది ఏడు రంగుల వాన తెలియాలి అంటే 18 pages మూవీ నుంచి ఈ సాంగ్ వినాల్సిందే అనమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. అండ్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని చెప్పి మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. ఇప్పుడైతే నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, చాలా సింపుల్ అనమాట. మూవీ ఏంటి, ఆ మూవీ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్. మరి సాంగ్ అయితే వినేసేయండి, వింటూ మరి ఆన్సర్ అయితే ఆలోచిస్తూ స్టేట్ చింటూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. తెలుసు కదా ఆన్సర్ ఎలా చేయాలి అనేది, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్ కి మెసేజ్లు అయితే పంపించేసేయాలి. ఇప్పుడైతే సాంగ్ వచ్చేస్తుంది.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఈ సాంగ్ మూవీ నేమ్ ఏంటి అని చెప్పి అడగడం జరిగింది అన్నమాట. సో ఆ మూవీ నేమే ఆన్సర్ అవుతుంది. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అవన్నీ తెలియాలి అంటే మెసేజ్లు అయితే చదవాల్సిందే. రాజోలి నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా మెర్సీ విజయ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గౌస్ ఫ్రమ్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అనమాట నోటెడ్, మీరు చెప్పిందైతే అండ్ ఆన్సర్ కూడా కరెక్టే అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలియదు మాకు తెలియదు అంటున్నారు. ఏం పర్లేదు, అందరికీ అన్ని తెలియాలని ఏం లేదు, తెలియనివి తెలుసుకుంటూ ముందుకెళ్ళిపోవడమే కదా లైఫ్ అంటే. అండ్ ఆన్సర్ అయితే లాస్ట్లో చెప్పేస్తాను. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మేడం ఏంటి క్వశ్చన్ ఆన్సర్ తెలీదా, కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెసేజ్ చేశారనమాట. ఓకే ఆల్రెడీ క్వశ్చన్స్ అదే, ఈ సాంగ్ మూవీ ఏంటి, మూవీ నేమ్ ఏంటి అని చెప్పి అడిగా, అదే క్వశ్చన్ అయితే ఇప్పుడు మీరు విన్న సాంగ్. ఇంకా రత్నం గారు వైజాగ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గౌతమ్ చౌడపల్లి నుంచి, చౌడేపల్లి నుంచి అనమాట, అన్నమయ్య జిల్లా నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ గారు ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా కౌస్తుభ ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా దామోదర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అంటే కనుక హుక్కాపురం విలేజ్ నుంచి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా పాలోజు గోపాలకృష్ణమాచారి గారు నాయుడుపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక హీరో హీరోయిన్ నేను అడగలేదు కదా, మూవీ నేమ్ ఒకటే అడిగా, మీరైతే హీరో హీరోయిన్లని కరెక్ట్గా పంపించారు, బట్ మూవీ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్.

ఎం మురిహారి యశోద ఇలా అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కొట్టూరి లక్ష్మణ్ నవనీత వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కనుక బోధ్ మండలం ఆదిలాబాద్ జిల్లా నుంచి అనమాట. మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కోనసీమ జిల్లా మొరిపలం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు గంగాభవాని గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అచ్చంపేట మండలం నుంచి అనమాట ఎవరు గంటా సురేష్ గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దేవసేన అనమాట తిరుపతి నుంచి అందరూ కూడా కరెక్ట్ గానే చెప్తున్నారు హీరో హీరోయిన్ నేమ్స్, కానీ ఆ సినిమా ఏంటి అనే కదా. అండ్ ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా జీవి ప్రకాష్ కుమార్ గారు ఎక్కడి నుంచి అంటే కనుక పాపినిపాలెం నుంచి అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి ఎవరు దేవి జయన్న అనమాట వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే రేవతి రాజశేఖర్ వీళ్ళందరూ నెల్లూరు నుంచి వీళ్ళు కూడా మాకు తెలియదు అంటున్నారు. అండ్ అలాగే ఇంకా ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అయితే ఇవే అనమాట. మరి ఇంకా నేను ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను ఎవరు ఏంటి అనేవి ఆల్మోస్ట్ అందరూ పంపించేశారు. ఎవరో కొంతమంది తప్ప ఆల్మోస్ట్ అందరూ కరెక్టే పంపించేశారు అనమాట. మరి ఇంతకీ ఏంటి అసలు అంటే కనుక మీ అందరూ పంపించిందే ఆ సాంగ్ ఫ్రమ్ ద మూవీ. అందరూ కూడా ఇందులో నచ్చిన విషయం ఏంటి అంటే ఆన్సర్ పంపే సినిమా పేరు తెలియకపోయినా హీరో హీరోయిన్ ఏమైతే అందరూ కూడా కళ్యాణ్ రామ్ ఇంకా సింధు తులాని అని చెప్పి కరెక్టే పంపించేశారు. మరి మూవీ కదా నేను అడిగింది అతను ఒక్కడే అనమాట. సో అతను ఒక్కడే ఇస్ ద రైట్ ఆన్సర్. మరి మీ అందరి కోసం నేను ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో మరి వాళ్ళందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిపించబోతున్నాను ఫ్రమ్ ద మూవీ రణం అనమాట. మరి ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. హాయ్ ప్రసన్న మేడం గారు, బాగున్నారా అంటూ శ్వేత, లక్ష్మి, నిషిక వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వర్డ్స్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కనుపూర్ నుంచి అనమాట. ఎవరు ఎక్కడి నుంచి ఏంటి అంటే కనుక రామకృష్ణ గారు ఆల్రెడీ మీరు మెసేజ్ అయితే పంపించేశారు. సరే, ఇందాక అడిగిన క్వశ్చన్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు క్వశ్చన్ కోసం ఎదురు చూస్తుంటారని నాకు తెలుసు. సో మీ అందరి కోసం క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా. మరి ఇందాక మళ్ళీ అంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ పంపిస్తే మళ్ళీ నేను చదివితే ఇంకొక క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటున్న వాళ్ళ కోసం, అంటే వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో కాబట్టి ఆ క్వశ్చన్ బై అంటే ఆ క్వశ్చన్ అయిపోయింది. ఆ తర్వాత సాంగ్ కూడా వినేశారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2026లో అగ్రస్థానంలో నిలిచిన ప్రముఖ మహిళ ఎవరు? ఓకే, మీ అందరి కోసం మీరు అడగకుండానే మళ్ళీ ఇంకొకసారి కూడా అడుగుతున్నాను. ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2026లో అగ్రస్థానంలో నిలిచిన ప్రముఖ మహిళ ఎవరు? మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి? 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాను, ఫ్రమ్ ద మూవీ డాడీ అనమాట. ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టేజ్ 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే ముందు మీరు పంపించిన ఆన్సర్స్ అయితే చదివేసేయాలి. చూసేద్దాం ఎవరు పంపించారు అంటే గనక జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి అనమాట. ఇందాక అడిగిన క్వశ్చన్ కి బాయ్ బాయ్ చెప్పేయమని చెప్పేశాను కదా, మళ్ళీ అదే పంపిస్తున్నారు. అండ్ ఇంకా ఎవరు అంటే గనక దామోదర్ రెడ్డి గారు, మీరు ఎక్కడి నుంచి అంటే గనక ఓకే, మీరు ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా మెర్సీ విజయ అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే రేణుక గోపరాజు కడప నుంచి అనమాట. ఇంకా వెంకట చలపతి గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు నల్గొండ నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్.

అలాగే ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రాంగ్ ఆన్సర్. కనకరావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ చౌడేపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాలెం నుంచి అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎవరు ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి వీళ్ళందరూ కూడా అనమాట. థ్యాంక్ యూ సో మచ్, అలాగే ఆన్సర్ కూడా కరెక్టే. అండ్ ఇంకా హర్ష కుమార్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు వీళ్ళందరూ అనమాట. అండ్ ఆన్సర్ అసలు పంపించలేదు. అండ్ ఇంకా ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం నుంచి అనమాట లక్ష్మణ్ నవనీత ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా కౌస్తుభ ఆత్మకూరు నుంచి నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బి మధుప్రసాద్ అనమాట ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాడు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మలాన్ బి అనమాట కర్నూలు బాలాజీ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి. మరి మీరు ఆన్సర్ కూడా పంపించేసేయాల్సింది కదా ఈ క్వశ్చన్కి కూడా. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు అసలు అర్థం కాలేదు. కొంచెం కామాలు అలాంటివి ఏమైనా ఉంటే బాగుండేది. అండ్ ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు శేషసాయి రోహన్ వీళ్ళందరూ అనమాట నెల్లూరు నుంచి. మీరు కూడా అసలు ఆన్సర్ పంపించలేదు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ ఇంకొక 10 నిమిషాల తర్వాత చెప్పుకుందాం. 4 గంటల నుంచి గుడ్ ఈవినింగ్ అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహపాన జైనుద్దీన్ మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పంతాడు శ్రీనివాసరావు గారు గంగాభవాని గారు మొరిపొలం నుండి అనమాట మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. దస్తగిరి సంజయ్ గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కవిత వీళ్ళందరూ అనమాట నల్గొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. మధుసూదన్ రెడ్డి గారు మీరు మళ్ళీ కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక గుడ్ ఈవినింగ్ మ్యామ్ అంటున్నారు అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి అనమాట. అదే చెప్పా కదా ఇంకొక 10 మినిట్స్ తర్వాత చెప్తాను అని చెప్పి. ఎనీవే మరి ఇంతకీ అసలు ఏంటి, మీరందరూ ఆల్మోస్ట్ కొంతమంది కరెక్ట్ పంపించారు, కొంతమంది రాంగ్ పంపించారు. అలాగే ఎం మురిహరి యశోద వీళ్ళందరూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి అనమాట మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎం నరేష్ మెర్సీ విజయ మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు. సరే ఏం పర్లేదు, ఇంకా మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఆన్సర్ అయితే నేను చెప్పేస్తాను అంటున్నప్పుడు మళ్ళీ మెసేజెస్ అలా వస్తూనే ఉంటాయి. బట్ ఎనీవే ఆల్మోస్ట్ చాలా మంది కరెక్ట్ గానే పంపించారు, కొంతమంది మాత్రం పంపించలేకపోయారు. ఏంటో అందరూ సావిత్రి జిందాలని పంపించడం జరిగింది. అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు, కామన్ గా అదే పంపించారు. అదైతే కరెక్ట్ ఆన్సర్ కాదు అనే చెప్పాను కదా. అండ్ ఇంకా ఒక మెసేజ్ అయితే వచ్చేసింది నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ జయబ్రోలు రామకృష్ణ గారు వీళ్ళందరూ మెసేజ్లు అయితే పంపించేశారు. ఆన్సర్ తెలిస్తే పంపించండి. సరే ఇంతకి ఏంటి అంటే కనుక ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2026లో అగ్రస్థానంలో నిలిచిన ప్రముఖ మహిళ ఎవరు అంటే కనుక నీతా అంబానీ అనమాట. సో నీతా అంబానీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ అదనమాట సంగతి, ప్రశ్నలు ఒక్కటే కాదు, మాటలు ఒక్కటే కాదు, మంచి మంచి పాటలు కూడా ఉంటాయి మన సందడే సందడిలో. ఎందుకు అంటే మిమ్మల్ని మీ మనసుల్ని సంతోషంతో సందడి చేసేలా చేసే ప్రోగ్రామే సందడే సందడి అనమాట. కాబట్టి మాటలు పాటలు మంచి మంచి ప్రశ్నలు అన్నీ ఉంటాయి. సో ఒకటి రెండు అని కాదు. ఇప్పుడైతే అంటే టోటల్గా ఓవరాల్గా ఇవాళ సందడే సందడి మీ అందరికీ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను రచ్చ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో సందడే సందడి ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. నాకు తెలిసి ఈరోజు అన్ని రకాల వానలు కురిపించేసామన్నమాట. ఇన్ని వానలు ఉన్నాయా అని చెప్పి నాకు కూడా తెలీదు మీతో పాటు కలిసి ఈ పాటలు వినేంత వరకు. అండ్ చెప్పాను కదా ఇప్పుడు సాంగ్ అయితే వచ్చేస్తోంది ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేస్తున్నా ఓన్లీ సందడే సందడికి. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం వార్త ముఖ్యాంశాలతో ఇందిర. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సుకు బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. పశ్చిమాసియాలో యుద్దం కారణంగా ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య నెలకొన్న విభేదాలను తొలగించడానికి సభ్యదేశాల ప్రతినిధులు కృషి చేస్తున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర సహకారం, రాష్ట సంకల్పం, ప్రజల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్కు దేశంలోనే మొదటి స్థానం లభించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లను కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఆయన ప్రారంభించారు. విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రి ప్రాంగణంలో 23.75 కోట్ల రూపాయల వ్యయంతో 4 అంతస్తుల్లో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు అధికంగా కలిసి ఉంటే ప్యాకేజ్ ఫుడ్ ఉత్పత్తుల గురించి సమాచారం వాటి వినియోగదారులు అందరికీ సులువుగా అవగాహన కలిగించేలా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ వినాయక చవితి పర్వదినాన్ని భక్తి శ్రద్దలతో సాంప్రదాయబద్దంగా నిర్వహించుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ప్రజలను కోరారు. ప్రజలు పర్యావరణ హితమైన మట్టి గణపతి ప్రతిమలను మాత్రమే పూజించాలన్నారు. రసాయనాలతో కూడిన విగ్రహాల వినియోగాన్ని నివారించడం ద్వారా జలవనరులు, పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ కోసం 21న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జీకే విధి మండలం దారకొండ పంచాయతీ చిన్న గంగవరం వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కొట్టుకుపోవడంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వినియోగదారుల ఫిర్యాదులపై ఈ కామర్స్ సంస్థలకు కేంద్రం ప్రత్యేక నిబంధన అమలు చేయనుంది. దీని ప్రకారం ప్రతి ఈ కామర్స్ సంస్థ తమ చట్టబద్దమైన పేరు, ప్రధాన కార్యాలయం, శాఖల చిరునామా, వెబ్సైట్ వివరాలు, కస్టమర్ కేర్ ఇమెయిల్ చిరునామా, ల్యాండ్ లైన్, మొబైల్ నంబర్తో పాటు ఫిర్యాదు అధికారి పేరును వెబ్సైట్లో స్పష్టంగా ప్రదర్శించాలని కేంద్ర వినియోగదారులు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ఆదేశించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

మేబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4 గంటల 8 నిమిషాలు దాటి 10 సెకండ్లు అయిపోయింది అనమాట. సో మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. మరి ఇవాళ వివిధాలు స్పెషల్ ఏంటో ఈ పాటికి మీకే అర్థమైపోయి ఉంటుంది. త్రిష సాంగ్ విన్నారు కాబట్టి ఫ్రమ్ ద మూవీ అల్లరి బుల్లోడు నుంచి. మరి ఏంటి అంటే గనక ఈ రోజు వివిధాలో ఒకే థీమ్ సాటర్డే కాబట్టి ఒకే హీరోయిన్ అనమాట. త్రిష సాంగ్స్ అయితే వినిపించబోతున్నాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం భీమా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత కృష్ణ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఈ 2 సాంగ్స్ వింటూ స్టేడియం 2 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే ఓకే హీరోయిన్ అనమాట త్రిష యాక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటాన మూవీ, దాని తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం.

బుజ్జిగాడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. ఇంకా ఇవాళ వివిధాలో స్పెషల్ ఏంటి అంటే సాటర్డే కాబట్టి ఒకే హీరోయిన్ అనమాట. త్రిష యాక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం యువ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వినండి.

వీవీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4 గంటల 41 నిమిషాలు దాటి 32 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. సో మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో, అండ్ ఇవాళ వివిధలో త్రిషా సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నమో వెంకటేశ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను అనమాట. త్రిషా ఇంకా వెంకటేష్ యాక్ట్ చేస్తున్న మూవీ అనమాట. సో ఈ సాంగ్ తో వివిధ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈ రోజు కూడా 4 గంటల 50 నిమిషాలకి స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. అండ్ బయట క్లైమేట్కి తగ్గట్టు అవసరమైతేనే బయటకు వెళ్ళండి. సో ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ అన్నీ తెలుసుకుంటూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సో అది సంగతి. మరి ఈరోజు ఓవరాల్గా అన్ని ప్రోగ్రామ్స్ మొత్తం సినిమా కబుర్ల నుంచి ఇప్పటి వరకు అన్నీ మీకు నచ్చాయని నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇంకా నేను కూడా మరి సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై.

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. ఈరోజు మనము డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. వీటిలో సాధారణంగా టైప్ 1 డయాబెటీస్ ని చిన్నతనంలోనే గుర్తిస్తారు, వీరు ఇన్సులిన్ ని వాడాల్సి ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ మాత్రం అసహజ జీవన శైలి, వంశ పారంపర్యం తదితర కారణాల వల్ల వస్తుంది. ఇది వెంటనే బయటపడదు. ఏదైనా సందర్భంలో రక్త పరీక్షలు చేయించుకున్నప్పుడు లేదా ఎవరికైనా రక్తదానం చేయాల్సి వచ్చినప్పుడు చాలా మందిలో మధుమేహం బయటపడుతుంది. టైప్ 2 డయాబెటీస్ బయటపడటానికి 10 ఏళ్ల ముందే కొందరిలో దాని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాల ఆధారంగా డయాబెటీస్ ని గుర్తించవచ్చు. తరచూ దాహం వేయడం, అలసట, చూపు మసకబారటం, గాయాలు త్వరగా మానకపోవటం లాంటివి డయాబెటీస్ లక్షణాలు. టైప్ 2 డయాబెటీస్ ఇది ప్రగతిశీల వ్యాధి. దీని గురించి వెంటనే చర్యలు తీసుకోకపోతే, వెంటనే దుష్ప్రభావాలు కనిపించకపోయినా దీర్ఘకాలంగా ఇవి వేధింపులకు గురి చేస్తాయి. కాలక్రమేణా పెరిగిన గ్లూకోజ్ స్థాయిలు మీ నాడీ వ్యవస్థ, రక్తనాళాలు, కళ్ళు, గుండెతో పాటు మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. అందుకే టైప్ 2 డయాబెటీస్ ఉందని తెలిసిన వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే రక్తంలో మీ గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే అది మీ మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. శరీరంలో శక్తి కూడా క్రమంగా తగ్గిపోతుంది, బరువు కూడా తగ్గిపోయే అవకాశాలున్నాయి. ఈ సమస్యలను నివారించాలంటే మీరు మీ జీవన శైలిని మార్చుకోవడం తప్పనిసరి. మీరు తీసుకునే ఆహారం కూడా మీ రక్తంలో గ్లూకోజ్ పై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ భోజన సమయాన్ని ఆప్టిమైజ్ చేసుకోండి. ప్రతిరోజు తప్పనిసరిగా ఎక్సర్సైజ్ చేయడం మర్చిపోకండి. మధుమేహం విషయంలో మీరు గడుపుతున్న జీవితం, మీరు తినే ఆహారం రెండు ముఖ్యమైన అంశాలే. ప్రాసెస్ చేయని ఆహారాలు అంటే రా ఫుడ్స్ ఉండేలా చూసుకోండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. అయితే మధుమేహం నుంచి బయటపడాలంటే కొన్ని ఆహారాలు డైనింగ్ టేబుల్ కి దూరంగా ఉండాలని గుర్తుంచుకోవాలి మీరు. చక్కెరలు, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి. మీకు రక్తంలో చక్కెర తక్కువగా ఉంటే దీన్ని హైపోగ్లైసీమియా అని కూడా పిలుస్తారు. ఈ లక్షణాలు ఉన్నవారు సోడాస్ తాగడం బంద్ చేయాలి, అంటే ఏరియేటెడ్ డ్రింక్స్. ప్యాక్ చేసిన పండ్ల రసాలకు దూరంగా ఉండాలి. మీ ఆహారంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. అన్ని శుద్ధి చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు ప్రత్యేకించి ప్యాక్ చేయబడిన ఆహారాలకు దూరంగా ఉండాలి. మీ ఫుడ్ లో ఎక్కువగా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉండేలా చూసుకోండి. అంటే 1/3 పార్ట్ కార్బోహైడ్రేట్ తో పాటు ఇతర 1/3 పార్ట్ ప్రోటీన్ ఉంటే మంచిది. చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి, స్వీట్స్ తినాలనే కోరికలను అరికట్టడానికి మీ భోజనంలో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730. నంబర్ మరోసారి 0951522730. మా ఇమెయిల్ అడ్రస్ feedback@gmail.com. ఐ రిపీట్, feedback@gmail.com.
0: మీ ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక కోసం శారీరక శ్రమ సరైన భాగస్వామి అని గుర్తించండి. ఆహారం మీకు శక్తినిస్తుంది, అయితే కార్యాచరణ శరీరంలో ఫ్యాట్ ని బర్న్ చేయడానికి సహాయపడుతుంది. వారానికి 2 లేదా 3 సార్లు లిఫ్టింగ్, పుషప్స్, పులింగ్ లాంటివి కొంచెం స్ట్రెన్యుయస్ ఎక్సర్సైజెస్ మరీ కాకుండా కూడా లైట్ వెయిట్ టు మోడరేట్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. పనులతో పాటు క్రమం తప్పకుండా వాకింగ్ వంటివి 30 నిమిషాల పాటు ఏరోబిక్స్, కార్డియోస్ కూడా చేయడం చాలా మంచిది. మీ శారీరక శ్రమ ముఖ్యంగా 3 రకాల కార్యాచరణలను కలిగి ఉండాలి. గుండె మరియు ఊపిరితిత్తులకు, అంటే నడక, బైకింగ్, స్విమ్మింగ్, డాన్స్, మెట్లెక్కడం, ఇవి ప్రయోజనం కలిగించే ఏరోబిక్ లేదా కార్డియోవాస్కులర్ యాక్టివిటీలు చేయాలి. క్రమం తప్పకుండా గ్లూకోజ్ పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకంటే మధుమేహం ఉన్నవారు రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవడం మంచిది. ఈ పరీక్షలు అనేవి మీ ఇన్సులిన్ థెరపీ, భోజన ప్రణాళిక, మధుమేహాన్ని నిర్వహించడానికి వ్యాయామం ఎంతవరకు సమతుల్యం చేస్తున్నారో అంచనా వేయడానికి మీకు సహాయపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారు మధ్యాహ్న భోజన సమయంలో తప్పకుండా ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. పాలకూర, మెంతి కూర, బతువా, బ్రోకలీ, బచ్చలి కూర, ఇలాంటి ఎన్నో లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి కదండి, ఇవి మార్చి మార్చి రొటేషన్ లో తింటే మంచిది. ఆకుపచ్చ కూరల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. ఇది టైప్ 2 డయాబెటీస్ రోగులకు ఎంతగానో ఉపయోగకరం. మధుమేహం బారిన పడిన వారు రోజువారీ భోజనంలో ఎక్కువ పప్పులను చేర్చడం ఎంతో మంచిది. పప్పులు

0: శరీరానికి ప్రోటీన్స్ పుష్కలంగా అందిస్తాయి. ఇందులో పొటాషియం, ఫైబర్, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గోధుమ రొట్టె బదులుగా ధాన్యపు రొట్టె, మల్టీగ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, బ్రౌన్ రైస్, బార్లీ తీసుకోవడం కూడా మంచిది. అంతేగాక గోధుమ రొట్టెకు బదులుగా జొన్న రొట్టె, సజ్జ రొట్టె తినడం కూడా మంచిది. మిల్లెట్స్ ని స్లోగా డైట్ లో యాడ్ చేసుకోండి. ఏదో మిల్లెట్స్ మంచివి కదా అని మీరు ఎక్స్ట్రీమ్ డైట్స్ ఫాలో కాకండి. మీరు హెల్తీగా ఉండాలంటే ఎగ్, మిల్క్, డైరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ యూజ్ చేయండి. కానీ కొంతమందికి ఎలర్జీస్ ఉన్న వాళ్ళు మాత్రం వీటిని అవాయిడ్ చేయాలి. మధ్యాహ్న భోజన సమయంలో పెరుగుకు బదులుగా మజ్జిగ తీసుకోవడం ఇంకా మంచిది. అంతేకాకుండా ఈ పెరుగులో అంటే మజ్జిగలో బరువు తగ్గించడంలోనూ, రోగ నిరోధక శక్తిపై ప్రోబయాటిక్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. నాన్ వెజిటేరియన్స్ కి ఫ్యాటీ ఫిష్ చాలా మంచిది, అంటే ట్యూనా, సామన్ ఇలాంటివి యూజ్ చేయొచ్చు. మధుమేహంతో బాధపడుతున్న వారికి చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చేపలు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది, అందుకే చేపలు ఎక్కువగా తినడం మంచిది అంటారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ కూడా, చక్కెర స్థాయి తగ్గాలంటే ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినండి, వీలైతే నోట్ చేసుకోండి. ఆధునిక కాలంలో మధుమేహం క్రమంగా పెద్ద వ్యాధిగా మారుతుంది. ప్రతి 5గురిలో ఒకరికి మధుమేహం సమస్య వేధిస్తుంది. మధుమేహం ప్రధానంగా అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. ఈ పరిస్థితిలో రక్తంలో చక్కెర స్థాయిలను సకాలంలో నియంత్రించకపోతే భవిష్యత్తులో ఈ వ్యాధి మరింత ప్రమాదకరంగా మారుతుందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అయితే డయాబెటీస్ తో ఉన్నవారు కొన్ని టిప్స్ ఫాలో అయ్యి మీ డయాబెటీస్ ని కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. కాకరకాయ చాలా ఉపయోగకరమైన వెజిటబుల్. కాకరకాయలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ B1 ఇలా ఎన్నో చాలా పుష్కలంగా ఉంటాయి. అదనంగా ఇందులో థైమిన్, రైబోఫ్లేవిన్ వంటి పదార్థాలు ఉన్నాయి. ఇవి డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తాయి. దాదాపు మన తినే ఆహార పదార్థాల్లో టొమాటోస్ ఉంటాయి. టొమాటోస్ ఆహార రుచిని పెంచడమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. అయితే డయాబెటీస్ తగ్గించడంలో టొమాటోస్ చాలా సహాయపడతాయి. ఆహారంలో దోసకాయను చేర్చుకోవాలని వైద్యులు మనందరికీ సలహా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే దోసకాయ మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వాటిలో మామూలు దోస అయినా, కీరా దోస అయినా మంచిదే. దోసలో నీరు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు దోసకాయ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, పొటాషియం వంటి అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు రోజు దోసకాయ రసం తాగడం మంచిది. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఎన్నో మంచి టిప్స్ చెప్పాను కదా. డయాబెటీస్ ఈజ్ అ మేజర్ లైఫ్ స్టైల్ డిజార్డర్ దీస్ డేస్. ప్లీజ్ కీప్ ఇట్ అండర్ చెక్ అండ్ కంట్రోల్. విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ వెన్నెలా ప్రోగ్రామ్. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedback@gmail.com. I repeat, feedback@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. 101.7 మెగాహెడ్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం ఇందిరమ్మ కాలనీ నుండి కోరుతున్న శ్రోతలు వెంకటేష్, అన్నయ్య, శ్రీనివాసులు, చౌడమ్మ, రామాంజనమ్మ, లక్ష్మి, కుమారి. వీరందరి కోసం త్రినేత్రుడు చిత్రం నుండి ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని, వీరందరి కోసం గోపి, గోపిక, గోదావరి చిత్రం నుండి కౌసల్య చక్రి పాడిన పాట. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం చక్రి.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: శ్రోతలు 101.7 MHz పై లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి ఉత్తరం వైఎస్ఆర్ జిల్లా ఆర్ఎస్ కొండాపురం టీ కోడూరు నుండి రాస్తున్న శ్రోతలు రవీంద్ర శర్మ, లలితమ్మ, మురళీధర రెడ్డి, అపర్ణ, భాస్కర్ రెడ్డి, అనిత, శ్రీనివాస్, ఆచారి, సుబ్బారెడ్డి, నేత్రావతి, హిమబిందు, మేఘమౌక్తిక, లక్ష్మీప్రసన్న, సంయుక్త, మహతి, సుహాసిని, సుభద్ర, రాజమ్మ, వీరందరి కోసం తల్లిదండ్రులు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట, రచన ఆరుద్ర, సంగీతం ఘంటసాల.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యముంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
3: ఈ ఉత్తరం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి. అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, వీరందరి కోసం ఇప్పుడు విందాం అగ్నిపర్వతం చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకు అందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.

శ్రోతలు, ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 18వ సంచిక చివరి భాగం వింటారు. 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి గాయత్రి బాలసుబ్రహ్మణ్యన్ మరియు శ్రీమతి రజనీ బాలసుబ్రహ్మణ్యన్ గారి గురించిన వివరాలు వింటారు. కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక. అనంతరం సమాజంలో సామెతల విలువ శ్రీమతి బి నాగజ్యోతి గారి ప్రసంగం వింటారు. తర్వాత మరో మలుపు పి షెహనాజ్ బేగం గారి కథానిక వింటారు. ముందుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి గాయత్రి బాలసుబ్రహ్మణ్యన్ మరియు శ్రీమతి రజనీ బాలసుబ్రహ్మణ్యన్ గారి గురించిన వివరాలు వింటారు.

పద్మరాగాలు 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మణుల విజయ గాథలు. భారతదేశం అనేక కళలకు, ముఖ్యంగా శాస్త్రీయ సంగీతానికి పుట్టినిల్లు. మన దేశ సంగీత సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తూ తరతరాలుగా దాని వైభవాన్ని కాపాడుతున్న కళాకారులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి ప్రముఖ కళాకారులలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సోదరీమణులు రంజని మరియు గాయత్రి. కర్ణాటక సంగీత ప్రపంచంలో రంజని గాయత్రిగా ప్రసిద్ధి చెందిన ఈ ఇద్దరు సోదరీమణులకు భారత ప్రభుత్వం 2026 సంవత్సరానికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. కళారంగంలో, ముఖ్యంగా భారతీయ శాస్త్రీయ సంగీతంలో దాదాపు 4 దశాబ్దాలుగా వారు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. రంజని మరియు గాయత్రి సంగీత కుటుంబంలో జన్మించారు. వారి తండ్రి ఎస్ బాలసుబ్రహ్మణ్యన్, తల్లి మీనాక్షి బాలసుబ్రహ్మణ్యన్. తల్లి స్వయంగా కర్ణాటక సంగీత విదుషీమణి కావడంతో ఇంట్లోనే సంగీత వాతావరణం ఉండేది. చిన్న వయసులోనే ఈ ఇద్దరు సోదరీమణుల్లో సంగీత ప్రతిభ స్పష్టంగా కనిపించింది. సంగీతంలోని రాగాలు, లయలపై వారి బాల్యం నుంచే అసాధారణమైన ఆసక్తి ఉండేది. రంజని 9 ఏళ్ల వయసులో, గాయత్రి 6 ఏళ్ల వయసులో వయోలిన్ శిక్షణ ప్రారంభించారు. ప్రముఖ గురువు టిఎస్ కృష్ణస్వామి వద్ద వారు వయోలిన్ విద్యను అభ్యసించారు. చిన్న వయసులోనే వయోలిన్ ద్వయంగా ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. 1986లో ముంబైలోని ఇండియన్ మ్యూజిక్ గ్రూప్ కార్యక్రమంలో వారి తొలి ముఖ్యమైన బహిరంగ ప్రదర్శన జరిగింది. ఆ సమయంలో రంజని వయసు 13 సంవత్సరాలు, గాయత్రి వయసు 10 సంవత్సరాలు. చిన్న వయసులోనే వారు వయోలిన్ కళాకారులుగా మంచి గుర్తింపు పొందారు. దేశంలోని అనేక ప్రముఖ సంగీత వేదికలతో పాటు విదేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. రంజని గాయత్రి కేవలం వయోలిన్ ద్వయంగా మాత్రమే కాకుండా ప్రముఖ గాత్ర సంగీత విద్వాంసులకు సహకార కళాకారులుగా కూడా పనిచేశారు. డికే పట్టమ్మాల్, డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ, టి విశ్వనాథన్ వంటి దిగ్గజ కళాకారులతో కలిసి వయోలిన్ వాయించే అవకాశం వారికి లభించింది. ఈ అనుభవం వారి సంగీత పరిజ్ఞానాన్ని మరింతగా విస్తరించింది. తరువాత వారు ప్రముఖ సంగీత గురువు పిఎస్ నారాయణస్వామి వద్ద కర్ణాటక గాత్ర సంగీతాన్ని అభ్యసించారు. 1990లలో వారి గాత్ర సంగీత ప్రయాణం మరింత బలపడింది. 1997 నుంచి వారు గాత్ర కచేరీలను విస్తృతంగా నిర్వహించడం ప్రారంభించారు. వయోలిన్పై సాధించిన పట్టు, గాత్ర సంగీతంపై ఉన్న అవగాహన, ఈ రెండింటి సమ్మేళనం వారి గానానికి ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చింది. రంజని గాయత్రి కచేరీలలో ప్రధానంగా కనిపించే అంశం ఇద్దరి మధ్య ఉన్న అద్భుతమైన సమన్వయం. వారి స్వరాలు ఒకదానితో ఒకటి కలిసిపోతూ శ్రోతలకు మధురమైన అనుభూతిని కలిగిస్తాయి. రాగాల ఆలాపన, స్వరకల్పన, రాగం, తానం, పల్లవి వంటి క్లిష్టమైన అంశాలను వారు ఎంతో నైపుణ్యంతో ప్రదర్శిస్తారు. వారి సంగీతంలో సాంప్రదాయానికి గౌరవం ఉండటంతో పాటు కొత్త ఆలోచనలకు కూడా స్థానం ఉండేది. కర్ణాటక సంగీతం దశాబ్దాలుగా వస్తున్న గొప్ప సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని కాపాడుతూ నేటి తరానికి చేరువ చేయడం రంజని గాయత్రి ప్రత్యేకత. వారు కేవలం సంప్రదాయ కృతులను మాత్రమే పాడకుండా అభంగాలు, భజనలు, ఇతర భాషల సంగీత రచనలు కూడా తమ ప్రదర్శనల్లో తీసుకువచ్చారు. హిందుస్థానీ సంగీతంలోని కొన్ని అంశాలను కూడా కర్ణాటక సంగీతంతో సృజనాత్మకంగా కలిపే ప్రయత్నాలు చేశారు. ఇతర సంగీత సాంప్రదాయాల కళాకారులతో కలిసి జుగల్బందీ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. వారి సంగీత ప్రదర్శనల్లో సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ వంటి భాషల్లోని రచనలకు కూడా స్థానం ఉంది. అందువల్ల వారి సంగీతం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా అనేక మంది సంగీతాభిమానులను ఆకట్టుకుంది. రంజని గాయత్రి భారతదేశంలోని అనేక ప్రముఖ సంగీత సభల్లో
ప్రదర్శనలు ఇచ్చారు. అంతేకాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా కర్ణాటక సంగీతాన్ని పరిచయం చేశారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, ఇటలీ, పోలాండ్ తదితర దేశాల్లో వారు సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. లండన్లోని సౌత్ బ్యాంక్ సెంటర్, అమెరికాలోని కెన్నెడీ సెంటర్, సింగపూర్లోని ఎస్ప్లనేడ్ థియేటర్ వంటి ప్రముఖ వేదికలపై కూడా వారు ప్రదర్శనలు ఇచ్చారు. రంజనీ గాయత్రి కళాకారులు మాత్రమే కాదు, సంగీత ఉపాధ్యాయులు మరియు సంగీత విద్యను ప్రోత్సహించే వ్యక్తులు కూడా. వారు సంగీతంపై శిక్షణ కార్యక్రమాలు, లెక్చర్ డెమాన్స్ట్రేషన్ నిర్వహిస్తూ యువతకు భారతీయ శాస్త్రీయ సంగీతంపై అవగాహన కల్పిస్తున్నారు. వారి లక్ష్యం కేవలం కచేరీలు నిర్వహించడం కాదు, భారతీయ శాస్త్రీయ సంగీతంలోని గొప్ప సాంప్రదాయాన్ని తరువాతి తరాలకు అందించడం కూడా. రంజనీ గాయత్రి తమ సుదీర్ఘ సంగీత ప్రయాణంలో అనేక పురస్కారాలు, గౌరవాలు అందుకున్నారు. వారికి తమిళనాడు ప్రభుత్వం అందించే కలైమామణి పురస్కారం 2020లో లభించింది. 2023లో సామగాన మాతాంగా నేషనల్ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా సాహిత్య సంగీత సంస్థల నుంచి అనేక గౌరవాలు పొందారు. ఇప్పుడు వారి పురస్కారాల జాబితాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ కూడా చేరింది. వారి జీవిత ప్రయాణం మనకు ఎన్నో విషయాలను నేర్పుతుంది. వారి తల్లిదండ్రులు చిన్న వయసులోనే ప్రతిభను గుర్తించి సరైన గురువుల వద్ద శిక్షణ పొందేలా చేశారు. ఎంత ప్రతిభ ఉన్నా నిరంతరం సాధన అనేది అవసరం. ప్రతి ఒక్కరూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ కొత్త ఆలోచనలను స్వీకరించాలి. మన కళను మన దేశానికే పరిమితం చేయకుండా ప్రపంచానికి పరిచయం చేయాలి. ప్రతిభ కలిగిన వారు జ్ఞానాన్ని తరువాతి తరాలకు అందించాలి. రంజనీ గాయత్రి కథ ఒక సంగీత ప్రయాణం మాత్రమే కాదు, అది సాధన, క్రమశిక్షణ, గురుభక్తి, సాంప్రదాయ పరిరక్షణ, సృజనాత్మకతకు ప్రతీక. వయోలిన్తో చిన్న వయసులో ప్రారంభమైన వారి ప్రయాణం గాత్ర సంగీతంలో అద్భుతమైన విజయాన్ని సాధించి ప్రపంచవ్యాప్తంగా కర్ణాటక సంగీతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. భారతీయ శాస్త్రీయ సంగీతం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ భవిష్యత్ తరాలకు మన సంగీత సాంప్రదాయాన్ని అందిస్తున్న రంజనీ గాయత్రి సోదరిమణులకు హృదయపూర్వక అభినందనలు.

0: శ్రోతలారా, 2026వ సంవత్సరానికి గాను పద్మశ్రీ పురస్కారాలు పొందిన మహిళామణులను మీకు గత కొన్ని వారాలుగా పరిచయం చేశాము. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమర్పించిన ఈ పద్మరాగాలు కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఇక సెలవు మరి, ధన్యవాదములతో. నేను మీ అరుణకుమారి.
1: నేను మీ కల్పన. నమస్కారం.

0: మీరింతవరకు 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి గాయత్రి బాలసుబ్రహ్మణ్యన్ మరియు శ్రీమతి రంజనీ బాలసుబ్రహ్మణ్యన్ గారి గురించిన వివరాలు విన్నారు. కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, కార్యక్రమ నిర్వహణ హారిక. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సమాజంలో సామెతల విలువ, శ్రీమతి బి నాగజ్యోతి గారి ప్రసంగం.
1: సమాజంలో సామెతల విలువ. ఏదో సామెత చెప్పినట్లు అంటూ సామెతను గురించి మనం తెలుసుకోవాల్సింది ఏముంటుంది అనుకుంటాం. సామెత వెనుక అనుభవం, పరిపూర్ణమైన జీవిత సత్యమే దాగి ఉండవచ్చు. సంపూర్ణ జీవిత సారమంతా ఒక వాక్యంలోనే దాగి ఉండవచ్చు. సామెత అనే మాట సామ్యత నుండి వచ్చింది. దృష్టాంతమనే అర్థంలో హంగేరి భాషలోను, పెల్డ్ బెగెడ్ మతల్ అనే అరబ్బీలోను, ఆంగ్లంలో ప్రావెప్స్ అని, సంస్కృతంలో సూక్తి సుభాషితము అని, తమిళంలో పలమొలి అని, కన్నడంలో గాదే అని పేర్లు. సామెతను నిర్వచిస్తూ లార్డ్ జాన్ రసెల్ పలువురి జ్ఞానం ఒక్కని వివేకంగా వెలువడం అంటాడు. సమాజం అంటేనే

గ్రామీణ ప్రాంతాల్లో మొదట గుర్తొచ్చేవి సామెతలు. ఇవి చమత్కారాన్ని, హాస్యాన్ని కలిగి ఉంటాయి. ఒక్కొక్కసారి సామెత ఎంతో అర్థాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తిని కానీ ఒక కుటుంబాన్ని కానీ గూర్చి సూటిగా ఘాటుగా చెప్పటానికి సామెత పనికి వస్తుంది. సామెతను ఉపయోగించేవారు మనకు ఎక్కువగా గ్రామాల్లోనే కనిపిస్తారు. తలపండిన వారు ఎక్కువగా నీతిని, నిజాయితీని సామెతల రూపంలో చెప్తారు. ఇంకా ధర్మాన్ని చెప్పేవిగా చెలామణి అవుతున్నాయి. సామెతలు ఎక్కువగా ప్రజల నోళ్లలో పుట్టినవే. కవి గాని రచయిత గాని ఎప్పుడైనా ఒక అందమైన వాక్యం సృష్టిస్తే అది ఒక సామెతగా, లోకోక్తిగా ప్రచారంలోకి రావచ్చు. సామెత నాణెం వంటిది. నాణ్యాన్ని ముద్రించిన వెంటనే అది చెలామణిలోనికి రాదు. ప్రభుత్వం వారు ముద్రించి ప్రజల్లో చెలామణి అయిన తర్వాతనే నాణానికి విలువ వస్తుంది. అలాగే సాంప్రదాయం జనప్రియత్వము లేని ఉక్తులుగానే ఉండిపోతాయి, సూక్తులు కాలేవు. నేటి ఆధునిక యుగంలో పల్లెల నుండి చదువుల నిమిత్తం, రాబడుల కోసం, హుందాతనం కోసం, పేరు ప్రఖ్యాతల కోసం డబ్బు అనే ముసుగును తొడుక్కున్న పట్టణాల వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి రాను పల్లె ప్రాంతాల్లో మనకు సామెతలనేవి ఉండవేమో అన్న అనుమానం రాక తప్పదు. గాంధీగారు అన్నట్లు పల్లెలు పట్టణాలకు పట్టుకొమ్మలు, పల్లె ప్రజలు బాగుంటే పట్టణాలు బాగుంటాయని అనడం నిస్సంకోచం. ఏది ఏమైనా మనం సహజంగా చూసే పల్లె ప్రజలలో అమాయకత్వం, సూటితనం, నిష్పక్షపాత బుద్ధి, సాటి మనిషి పట్ల గౌరవంగా ఉంటారంటలో అతిశయోక్తి లేదు. మనకు సమాజంలో మొదటిగా కనపడేది కుటుంబం. ఇది లేనిదే సమాజం లేదు. ఈ సమాజంలో అత్తాకోడళ్ల మధ్య మనం ఎక్కువగా వాదోపవాదాలు జరగడం వింటుంటాం. వారు చెప్పుకునే చాటుమాటలు మనం ఎక్కువగా వింటుంటాం. వాటిని సామెతల రూపంలో ఎలా వాడతారో చూద్దాం. కోడలు ఏదో పని మీద పక్కింటికెళ్ళి ఎంత సమయానికి రాకపోతే పని మొత్తం అత్తగారే చేసిన తర్వాత కోడల్ని పిలుస్తూ, అమ్మ ఇలా వస్తావా అంటూ అగ్గికి పోయి ఆర్డేళ్ల కడుపుతో వచ్చినట్లుంది నీ బాలకం అంటుంది. ఆ దెబ్బతో కోడలు, ఇంట్లో లేనిది పక్కింట్లో తేవడానికి వెళ్ళాను, ఈ మాత్రానికి అగ్గిలం మీద గుగ్గిలం చల్లినట్లు ఎగరాలా అంటుంది. అత్తగారు మరీ రెచ్చిపోతూ, ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్మలు వాడి అన్నట్టుందని తన పెద్దరికాన్ని చూపిస్తుంది. కోడలు అగ్గిలో ఆజ్యం పోసినట్లుగా మరీ పెద్ద తప్పు చేసినట్లు అనాల్సిన పని లేదని ఎదురిస్తుంది. చిన్న పెద్ద లెక్క చేయని కోడలి ఎదురు బాణాలకు అత్తగారు రెచ్చిపోయి, సిగ్గు విడిచిన స్త్రీకి మానమర్యాదలుండవు అని తను పొరిగింటి సాయం కోరిన విషయాన్ని ఎత్తి చూపుతుంది. నువ్వు మాటమాటికి ఏదో అంటూ ఉంటావత్త, అటుకులు బక్కే నోరు, ఆడిపోసుకునే నోరు ఊరుకోవులే అని వారించును. ఏమన్నా అంటే అడిగితే చిరాకు, అడగకపోతే పరాక అని ఊళ్ళో వాళ్ళంతా కోడలు పక్కింటికెళ్తే మాట మాత్రం అడగలేదని నన్ను ఆడిపోసుకుంటారని సమర్థించుకుంటుంది. అడిగేవారికి చెప్పేవారు లోకువా అన్నట్టు చెప్పేవారుంటే ఎన్నైనా అడుగుతారని అంది కోడలు. దీనికి అత్తగారు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని అంటుంది. వెంటనే కోడలు, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం అంటుంది. ఇంకా అత్త కోడళ్ల మధ్య అనేక సామెతలు మనం చూస్తూ ఉంటాం. అత్త కాలం కొన్నాళ్ళు, కోడలి కాలం కొన్నాళ్ళు. అత్త చచ్చిన 6 నెలలకు కోడలు వలవలా ఏడ్చిందట. అత్త పెట్టే అరగోడలు కనబడతాయి కానీ కోడలు చేసే కొంట పనులు కనబడతాయా? అత్త మెచ్చిన కోడలు లేదు, కోడలు మెచ్చిన అత్త లేదు. అత్తవారిల్లంటే కత్తుల బోను. అత్త నీ కొంగు తొలగిందన్నా తప్పే, లేదన్నా తప్పే. అత్తవారి ఐశ్వర్యం కన్నా పుట్టింటి బీదరికం మేలు. అత్త చేస్తే కోడలు ఏడ్చినట్టు. స్త్రీకి సమాజంలో చాలా విలువ ఉంది. గ్రామీణ వాతావరణంలో సంస్కృతి సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు స్త్రీలదే ముఖ్య పాత్ర. అటువంటి స్త్రీ గురించి కొన్ని సామెతలు చూద్దాం. స్త్రీకి అలంకరణ ఆరో ప్రాణం. వారికి పసుపు కుంకుమలే మహాభాగ్యం. అందుకే స్త్రీకి నగలు ధరింపచేసి చూడు, కంటికి కాటుక దిద్ది ఆమె అందం చూడు, కుంటి మేకకు తగినట్లు నేలకంప అన్నట్లు. ఒక స్త్రీ పుట్టినప్పుడే ఆమెకు భర్త సృష్టించబడి ఉంటాడు. స్త్రీ లేని ఇల్లు పాడుబడిన కొంపతో సమానం. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. స్త్రీకి సంతానం పరిపూర్ణ జీవితాన్ని ఇస్తుంది. పిల్లలు అంగవైకల్యం కలిగిన వారైనా సరే వారిని చేరదీస్తుంది. పిశాచే కొడుకుగా పుట్టినా తల్లి కొడుకును దూరం చేయదు. పిల్లల్లేని ఇల్లు ఇల్లు కాదు, పిట్టల్లేని తోపు తోపు కాదు. ఇంకా సమాజంలో రకరకాల మనుషుల గురించి చెప్పడం కూడా సామెతల విశేషం. ఉన్నట్టుండి ఒకడు కోటీశ్వరుడైతే వాని గురించి, అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు. అదృష్టవంతుణ్ణి చెరిపేవారు లేరు, భ్రష్టుణ్ణి బాగుపరిచేవారు లేరు. అదృష్టముంటే

0: చేయి జారిపోయేది కూడా చేతికి వస్తుంది. అధికారం బంగారు గొలుసుల బందిఖానా. అధికారికి చెవులుంటాయి కానీ కళ్ళుండవు అని ప్రజలకు సాయపడని అధికారుల గూర్చి లంచాల ఇష్టారాజ్యాన్ని గురించి ఈ సామెతల్లో చక్కగా చెప్పారు. ఎవరో పనిచేస్తే ఫలితం మరెవరో అనుభవిస్తారు, దానికి ఈ సామెత చక్కగా సరిపోతుంది. సొమ్ ఒకరిది సోకొకరిది, దీన్నే అనుభవం ఒకరిది ఆర్భాటం ఇంకొకరిది. అయ్యో పాపమని పరిచయం ఉన్నవారికి అన్నం పెడితే అన్నం పెట్టిన వాళ్ళకే ద్రోహం చేసే వాళ్ళను మనం అడుగడుగునా చూస్తూ ఉంటాం. అన్నం పెట్టిన వారికే కన్నం పెట్టినట్లు. సంపదలున్నవారు వినయంగా మంచిగా మాట్లాడతారు, ఏమీ లేనివాడే మిడిసిపడతాడు. అలాంటి వారికి ఈ సామెత సరిపోతుంది. అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది. నిండుకుండ తొనకదు, మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె. పరుల సొమ్ము పాపిష్టి సొమ్ము, పరుల సొమ్మును ఆశించరాదు. అలా చేస్తే అది పాపాలను పెంచుతుంది. పగగూర్చి చెబుతూ పగగలిగి బ్రతకడం, పామున్న ఇంటిలో బ్రతకడం ఒకటే. దీనివల్ల పగ యొక్క అనర్థం తెలుస్తుంది. పుట్టింది మొదలు చచ్చేంత వరకు మంచితనం మాత్రమే నిలుస్తుంది. పందిగా 10 ఏండ్లు బ్రతికే కన్నా నందిగా 4 ఏండ్లు బ్రతికేది మేలు. ఏదైనా తప్పు చేసిన వారిని అంగీకారం అడిగితే వారు మౌనంగా ఉంటే మౌనం అంగీకార సూచకం, లేదా మౌనం అర్ధాంగీకారం అంటూ ఉంటారు. హద్దుల్లేని పిల్లల గూర్చి చెబుతూ మొక్కై వంగనిది మానై వంగుతుందా అని అంటుంటారు. సమాజ ధోరణి చూపిస్తూ ఎవరికి వారే ఏమన్నా తీరే అని అంటారు. సాటి బంధువులను పలకరించిన వారి గురించి చెబుతూ అయినోడ్ని అడిగేదానికంటే కానోడిని కాళ్ళు పట్టుకునేది మేలు. అహర్నిశలు తిండి తినేవారిని వర్ణిస్తూ అయ్యతో సద్దన్నం తిని, అక్కతో వేడన్నం తిని, అమ్మతో మారన్నం కూడా తింటాడు. సోమర్తనం గురించి ఒక మాట చెబుతూ సోమరి దేశానికి చీడపురుగు వంటివాడు, సోమర్తనం మనిషికి శత్రువు లాంటిది. అలాంటి సోమరికి పని మీద శ్రద్ధ ఉండదు, కానీ సోకులపై శ్రద్ధ ఉంటుంది. సోమరికి సోకులెక్కువ. ఇలాంటి వారు ఇద్దరు కలిస్తే అన్ని సుల్లు కబుర్లే. సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్లు. నేడు నిత్యావసర ధరలు ఆకాశనండుతున్నాయి. ఆ ధరల వేడి ప్రతాపాలు చూపించడం కోసం అంగట్లో అరువు, తలమీద బరువు. అప్పు తీర్చని వాడికి, అపహరించేవాడికి వ్రతం అవసరం లేదు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. వైద్యానికి సంబంధించిన కొన్ని సామెతలు చూద్దాం. శాస్త్రీయ ఆధారం లేకుండా గృహ వైద్యం కూడా ఒక్కోసారి చక్కగా పనిచేస్తుంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు. ఇది మనం చిన్ననాటి నుండి వింటూనే ఉన్నాం. దగ్గుతూ పోతే సొంటి ఫిరమాయే. పడిశం 10 రోగాల పెట్టు. అనంతమైన సంపదలున్నా ఆరోగ్యం సరిగా లేకపోతే అంతా వృధా. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము అంటారు. సామెతల్లో ఇవి కాక సమాజంలో చాలా సామెతలు వింటూ ఉంటాం. వాటిని ఉదహరిస్తాను. హంసనడకలు రాకపోయే, కాకినడకలు రాకపోయే, హాస్యగాన్ని తేలుకుట్టినట్లు. హనుమంతుని ముందు కుప్పిగంతులా, క్షణం తీరిక లేదు, రూపాయి ఆదాయము లేదు. సుఖం మరిగిన దాసరి పదం మర్చినాడట. సంసారం సముద్రం కన్నా పెద్దది. శతకోటి దారిద్ర్యాలకు అనంతకోటి ఉపాయాలు. శీలం లేని సౌందర్యం తావిలేని పువ్వు వంటిది. వండలేనమ్మకు ఒకటే కూర. వజ్రానికి సాన, బుద్ధికి చదువు. వనితగాని కవితగాని వలిచిరావాలి. వానరాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదు. విన్నదంతా నమ్మకు, నమ్మేదంతా చెప్పకు. అరఘడియ భోగం, 6 నెలల రోగం. ఆయుష్ తీరిన వాడు 6 నెలకు చస్తే, అనుమానపడినవాడు అప్పుడే చస్తాడు. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు. లేడి కడుపున పులిపుట్టున లోబి సొమ్ము లోకుల పాలు, రాజుల సొమ్ము రాళ్ల పాలు. మొగుడు మీద కోపం పొద్దుగుకే వరకే. మోసేవాడికి తెలుస్తుంది కావడి బరువు. పొదుగు కోసి పాలు తాగినట్లు. పాతొక రోత, కొత్తొక వింత. పాచి పండ్లవాడు తెచ్చిపెడితే బంగారు పండ్లవాడు దానం చేసినట్లు. నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ. టెంకాయ దొంగలించి గణపతికి కొట్టినట్టు. తలలు బోడులైన తలుపులు బోడులా. 10 నిమిషాలలోనే ఇన్ని విషయాలు చుట్టామంటే, ఇంకా సామెతల గురించి కూలంకషంగా తెలుసుకోవాలంటే ఎన్నో వందల సంవత్సరాలు వెనుకకు వెళ్ళక తప్పదు. గతకాలం మేలు, వచ్చుకాలం కంటెన్ అంటాడు నన్నయ్య. అంటే నన్నయ్య భారతం రాసి ఎన్ని సంవత్సరాలైందో అన్ని సంవత్సరాల కంటే సామెతలకు ఇంకా ఎక్కువ వయస్సు ఉంది అనుట అతిశయోక్తి కాదు. సామెతల్ని అందరూ గుర్తుంచుకోవాలంటే కనీసం 10వ తరగతి నుంచైనా వీటిని పాఠ్యాంశంగా పెట్టడం వల్ల మన సాంప్రదాయాలను, పెద్దలను గౌరవించిన వాళ్ళం అవుతాం.
1: మీరింతవరకు సమాజంలో సామెతల

0: విలువ. శ్రీమతి బి నాగజ్యోతి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి మరో మలుపు, పి షెహనాజ్ బేగం గారి కథానిక.
1: సమయం సాయంకాలం 4 గంటలు దాటాయి. అప్పటిదాకా మధ్యాహ్నపు నిద్రపోయిన భారతి లేచి కూర్చుంది. పొద్దున పని మీద వెళ్ళిన భర్త కొడుకు తిరిగి వచ్చే వేళ అయింది. వాళ్ళు వచ్చే సమయానికి ఏదైనా టిఫిన్ చేసి పెట్టాలి అనుకుంటూ మంచం దిగి కోడలు స్వప్న గదిలోకి తొంగి చూసింది. ఆ గదిలో కోడలు లేదు, ఇల్లంతా వెతికింది, ఎక్కడా కనిపించలేదు. ఈరోజు సెలవు రోజు కావటంతో ఇంట్లోనే ఉండిపోయింది కోడలి పిల్ల. పగలంతా తన గదిలోనే గడపడం ఆ అమ్మాయికి అలవాటు. పెళ్ళై 6 నెలలు గడిచాయి. ఆ అమ్మాయి మాత్రం వాళ్లతో కలిసిపోక దూరం దూరంగానే ఉంటుంది. కొడుకు శ్రీకాంత్ కూడా ఆమెతో సుఖపడినట్లు కనపడలేదు. బహుశా సిగ్గు బిడియం కాబోలుననుకొని తన మనస్సుకు సరిపుచ్చుకుంది. అలా కోడల్ని వెతుక్కుంటూ ఇంటి వెనక భాగంలో గల పెరట్లోకి చేరుకుంది. అక్కడ ఆమెకు ఎదురుపడిన దృశ్యం చూసి అదిరిపడింది. కోడలు స్వప్న పెరట్లోని ముళ్ళకంచె దగ్గర చేరి అవతల పక్క నిలబడ్డ ఓ యువకుడితో ఎంతో కలివిడిగా మాట్లాడుతోంది. అతను కూడా ఆమెతో ఎంతో ఇదిగా పలకరిస్తున్నాడు. అతనిని ఎప్పుడు చూసినట్టు గుర్తులేదు. స్వప్నకు అన్నదమ్ములు లేరు, ఆమె ఒక్కతే సంతానం ఆమె తల్లిదండ్రులకు. భారతి మనస్సు కలవలబడిపోయింది. వాళ్ళు మాట్లాడుకుంటున్న తీరు అసహజంగాను అనైతికంగాను కనిపించసాగింది. అత్తగారు వచ్చిన అలకిడికి ఇటు తిరిగి చూసిన స్వప్న బిత్తరపోయింది. తేలుకుట్టిన దొంగల అలా నిలబడిపోయింది. అతను ఎప్పుడో అక్కడి నుంచి జారుకున్నాడు. ఎవరమ్మా అతను అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు? ఇంట్లోకి పిలిచి మాట్లాడుకోవచ్చుగా అని చెప్పింది భారతి శాంతంగానే. దానికి స్వప్న జవాబు ఇవ్వకుండా ఏడుస్తూ ఇంట్లోకి, తర్వాత తన గదిలోకి పరుగు తీసింది. ఈ దాపిరకాలేమిటమ్మా, అమ్మలాంటి దాన్ని చెప్పడానికి సందేహిస్తున్నావెందుకు? మీ ఆఫీసులో పనిచేసేవాడా నీ కొలిగ్గా? ఆమె వెనుకనే వస్తూ అడిగింది భారతి ఆరాగా. ఆవిడ మనసులో ఎన్నో అనుమానాలు, సందేహాలు. పెళ్ళైన నాటి నుంచి ఆ అమ్మాయి తీరే అదోలా ఉంటోంది. ఎప్పుడు చూసినా స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకొని ఎవరెవరికో ఫోన్లు చేసుకుంటూ వాట్సాప్ల ద్వారా మెసేజ్లు పంపుతూ కాలం గడుపుతోంది. లేదా ఉద్యోగం నెపంతో పగలంతా బయట గడిపి సాయంకాలం ఇంటికి ఆలస్యంగా చేరుకుంటూ ఉంటుంది. భర్త శ్రీకాంత్ లెక్క చేయదు. అతను కూడా భార్యను నోరు విప్పి మందలించలేకపోతున్నాడు ఎందుకో. భార్య ఆగడాలను సహిస్తూ భరిస్తూ సహనం పాటిస్తున్నాడు. బరి తెగించిన భార్యతో ఘర్షణకు దిగి తన తల్లిదండ్రులకు మానసిక క్షోభకు గురి చేయడం అతని మనసు అంగీకరించడం లేదు. అన్నిటికీ మౌనమే వహిస్తున్నాడు. ఈవేళ సెలవు రోజు కావటంతో ఇంట్లోనే ఉండిపోయింది స్వప్న. ఇలా ఓ పరాయి మగాడితో రహస్యంగా మంతనాలాడుతూ అత్తగారి కళ్ళ పడింది. అలా తన గదిలోకి వెళ్ళిన స్వప్న పెద్ద పెట్టున శోకాలు తీయసాగింది. తర్వాత తన సెల్ ఫోన్ తీసి తన తల్లికి ఫోన్ చేసింది. అమ్మా, నేను వీరి ఆగడాలను భరించలేకుండా ఉన్నాను. నేను మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. నా భర్త అత్తమామలు కలిసి నన్ను నానాహింసలు గురి చేస్తున్నారు. నేను ఇక్కడ ఇమడలేకపోతున్నానమ్మా, నన్ను చాలా బాధలు పెట్టేస్తున్నారు అంటూ రాగాలు తీయసాగింది. అది విని భారతి అవాక్కైపోయింది. తాను వింటున్నదేమిటో ఆమెకు బోధపడలేదు. ఆ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఆమెకు కోడగా కాక కన్న కూతురి కంటే ఎక్కువగా గారాభంగా అపురూపంగా చూసుకుంటున్నారు. ఏ విషయంలోనూ ఆమెకు ఏమి తక్కువ చేయలేదు. పల్లెత్తు మాట అనలేదు. బారెడు పొద్దెక్కే వరకు పడుకున్నా, ఇంట్లో పనుల్లో చెయ్యి పెట్టకపోయినా ఎలాగో సర్దుకొని పోతోంది. పరంధామయ్య భారతిల ఒక్కగానొక్క కొడుకు శ్రీకాంత్ విద్యావంతుడు, అందగాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కొడుకుకు పెళ్లి చేయాలనే తలంపుతో సంబంధాలను వాకప్ చేస్తుండగా ఎవరో స్వప్న వాళ్ల సంబంధాన్ని తెచ్చారు. ఆ అమ్మాయి అందగత్తే, మంచి కుటుంబం, ఒక్కగానొక్క కూతురంటే వెళ్ళి పిల్లని చూసి సంబంధాన్ని ఖాయపరుచుకొని వచ్చేశారు. ఆ అమ్మాయి గుణగణాలను గురించి పట్టించుకో

0: తప్పుకుపోవటమే వాళ్లు చేసిన పెద్ద తప్పు. అట్టహాసంగా పెళ్లి జరిపించారు. కోడలు గృహప్రవేశం చేసింది, కానీ వచ్చిన నాటి నుంచి అందరితో ముభావంగా ఉంటోంది. పాపం ఆ అమ్మాయి కొత్త కదా, రోజులు గడిచే కొద్దీ సిగ్గు బిడియాలు పోయి ఆమెలో మార్పు రావచ్చు అనుకుని భారతి సమయనం పాటించింది. కానీ ఆమెకు కొడుకు గురించి దిగులు పట్టుకుంది. అతను రోజురోజుకి అదోలా తయారవుతున్నాడు. తనలోని బాధని ఇతరులకు చెప్పుకోలేకపోతున్నాడు. కనీసం తన కన్నవాళ్ల దగ్గర కూడా చెప్పుకోకపోవటం మరింత బాధించింది. శ్రీకాంత్కు పెళ్ళైన మొదటి రాత్రే చేదు అనుభవం ఎదురయ్యింది. ఎంతో ఆశాభంగాన్ని కలిగించింది స్వప్న. అతని కలలన్నీ చెదిరిపోయాయి. ఎన్నో మధురమైన ఊహలన్నీ చెల్లా చెదిరైపోయాయి. ఆ తొలిరేయి అతనిని ఏమాత్రం పట్టించుకోకుండా తన మొబైల్ ఫోన్లో ఎవరితోనో గంటల కొద్దీ ముచ్చటిస్తూ కూర్చుంది. అప్పటికీ అతను సహనం కోల్పోయి, ఎవరితో స్వప్న మాట్లాడుతున్నావు? ఇది మనకు తొలిరేయి, కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నాం. ఆ మాట అతనికి గుర్తు చేయి అన్నాడు. దానికి ఆమె చిరాకు పడిపోతూ, ఇతను నా ప్రాణమిత్రుడు, ప్రియమిత్రుడు. తొలిరాత్రి అంటూ నాకేం కోరికలు కానీ మధురమైన ఊహలు లేవు అని ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను బయటకు వెళ్ళి మాట్లాడుకుంటాను, లేదా మీరైనా బయటకు పొండి, చెప్పింది నిక్కచ్చిగా. ఆమె మాటలకు శ్రీకాంత్ భయపడిపోయాడు. అమ్మో, ఆమె బయటకు వెళ్తే ఏమైనా ఉందా? అమ్మా నాన్నలకి ఈ విషయం తెలిసిపోదు. వాళ్ళు గమనించారంటే తట్టుకోలేరు, గుండాగి చేస్తారు. తన కోసమే బ్రతుకుతున్నారు వాళ్ళు అనుకుని మారు మాట్లాడకుండా ముడుచుకొని పడుకుండిపోయాడు. తమ ఇద్దరి మధ్య జరుగుతున్న అంతర్యుద్ధాన్ని తన అమ్మా నాన్నలకు తెలియనివ్వకుండా లోలోనే కుమిలిపోసాగాడు. ఆమెలో మార్పు తీసుకురావాలని ఎంతో ప్రయత్నించాడు. ఆమె అతని రక్ష పెట్టకపోగా, మీ అందరిపై వరకట్న నిషేధం కేసులు పెట్టి శిక్షపడేటట్టు చేస్తానని, జైలుపాలు చేస్తానని బెదిరించేది. ఆనాటి నుంచి శ్రీకాంత్ రోజురోజుకి లోలోనే కునిగిపోసాగాడు. రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు సర్దుకుపోతాయని ఆశించాడు, కానీ అతని ఆశలు భగ్నమయ్యాయి. రోజులను పాటించని స్వప్న అలా ఆ విషయంలో తను అనుకున్నది సాధించింది. వారిద్దరి వివాహ బంధం అలా తెగిపోయింది. ఆనాటి నుంచి శ్రీకాంత్ ఓ విరాగిలా తిరగసాగాడు. ఉద్యోగం కూడా సరిగా చేయటం లేదు. మనిషి అదోలా మూడిగా తయారయ్యాడు. పులి మీద పుట్రలా పిడుగులాంటి వార్తను వినవలసి వచ్చింది. స్వప్న తాను కోరుకున్న అబ్బాయితోనే మళ్లీ వివాహం చేసుకుందని, ఆ అబ్బాయితో సుఖంగా కాపురం చేసుకుంటుందని, వివాహ బంధాన్ని ఏమాత్రం విలువ ఇవ్వకుండా పెళ్లి ప్రమాణాలను మర్చిపోయిన ఆధునిక భావాలు కలిగిన అమ్మాయి వల్ల ఓ మనిషి జీవితం చీకటమైపోయింది. మొత్తం ఓ కుటుంబమే విషాదభరితమైపోయింది. ఒక దశలో అయితే అతను ఆత్మహత్యానికి ప్రయత్నించాడు కూడా, కానీ తన తల్లిదండ్రులు గుర్తుకు రాగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. మనసు బాగోలేక అలా దేశమంతా చుట్టి వచ్చాడు. కొడుకుకు పట్టిన ఆ దుస్థితిని చూసి కడుపు తరుక్కుపోయింది ఆ కన్నవాళ్లకి. నిస్సారమైన అతని జీవితంలో తిరిగి వసంతాన్ని చిగిరింపచేయాలని చూశారు. అతనికి ద్వితీయ వివాహాన్ని ప్రయత్నించారు, కానీ తాను ససేమిరా మళ్లీ పెళ్లి చేసుకుని తిరిగి ఏ అమ్మాయిని నమ్మే పరిస్థితుల్లో లేనని తెగేసి చెప్పేశాడు. అమ్మాయిలందరూ అలా ఉండరని, నీతి నిజాయితీకి కట్టుబడి నైతిక విలువలకు కలిగి మంచి నడవడిక కలిగి మంచి ఉన్నతమైన ఆదర్శ భావాలు కలిగిన వాళ్ళు ఉంటారని నిచ్చజెప్పారు. మరికొంతకాలం గడిచిన పిమ్మట శాంతి అనే అమ్మాయి అతనికి తటస్థపడింది. పేరుకు తగ్గట్టు శాంత స్వభావాలు, ఓర్పుకు సహనానికి మారు పేరు. ఆమె కూడా శ్రీకాంత్ లాగే జీవితంలో దగాపడింది. ఆమె గురించి తెలుసుకున్న శ్రీకాంత్ తన జీవిత భాగస్వామినిగా చేసుకున్నాడు. ఆనాటి నుంచి అతని జీవితం మరో మలుపు తిరిగింది. ఆ తర్వాత అతని జీవిత యాత్రలో సుఖ సంతోషాలే కనిపించాయి. మంచి జీవిత భాగస్వామిని ఎన్నుకున్నాడు అతను చివరిగా.
1: సమాజం మీరింతవరకు సమాజం మరో మలుపు పి షెహనాజ్ బేగం గారి కథానిక విన్నారు. ఇంతటితో ఈనాటి పినాకిని స్త్రీల కార్యక్రమం సమాప్తం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాలలో రాబోయే 24 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ

0: రాష్ట్ర వ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాక్లు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 500 పడకలతో క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, తద్వారా పేద మధ్యతరగతి వర్గాలకు గణనీయంగా ఖర్చు తగ్గుతుందని చెప్పారు. సంజీవని ప్రాజెక్టు ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషించబోతోందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో చాలా మందికి ప్రయోజనం చేకూరుతోందని, అర్హులైన వారికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా వర్తిస్తోందని స్పష్టం చేశారు. 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ ప్రథమ స్థానంలో ఉండాలని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: రాష్ట్రంలో 24 సిసిబి, 26 ఐపీహెచ్ ల్యాబొరేటరీస్, 14 అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 1786 రూరల్ ఆరోగ్య మందిరాలకి 1272 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చారు. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. ఈ రోజు ఒక్క రోజు 600 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టినటువంటి 24 సిసిబిల్ని కేంద్రం మంజూరు చేయగా ఈరోజు 10 వరకు ప్రారంభం చేసుకున్నాం.
0: అమరావతి క్వాంటం బయో వ్యాలీ అభివృద్దికి ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా భరోసానిచ్చారు. విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట వ్యాప్తంగా క్రిటికల్ కేర్ బ్లాక్లు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ క్వాంటం బయో వ్యాలీ ఏర్పాటుపై చర్చించేందుకు కేంద్ర సాంకేతిక బృందాన్ని అమరావతికి పంపుతామన్నారు. ఆంధ్రప్రదేశ్లో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 33 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించబోతున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని కొనియాడారు. వచ్చే 5 ఏళ్లలో 64,000 కోట్ల రూపాయలతో ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయబోతున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేస్తూ,
2: This journey of strengthening the health system is not only creating a health infrastructure, it is the strengthening of the architecture of infrastructure of health systems. We have inaugurated the integrated health labs at 12 places and the critical care block at 10 places. And we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years.
0: శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 23,75,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించడం పట్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ బ్లాక్ అందుబాటులోకి రావడంతో అత్యవసర క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స అందించే ఆసుపత్రి సామర్థ్యం మరింత పెరుగుతుందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్లో మంత్రి సవిత ఆధ్వర్యంలో బీసీ రక్షణ చట్టంపై ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి మాట్లాడుతూ, బీసీల ఆత్మగౌరవం కాపాడటం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, బీసీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక గుర్తింపు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని తెలిపారు. బీసీ రక్షణ చట్టాన్ని కోర్టుల్లో నిలబడేలా సిద్దం చేస్తున్నామన్నారు. బీసీలను అన్ని రంగాల్లోనూ అగ్రభాగాన నిలబెడతామని మంత్రి వివరిస్తూ,
3: ఎన్నికల సమయంలో బీసీ రక్షణ చట్టం అమలు పరుస్తానని తెలియజేయడం, మరి దాని మీదుగా 34% రిజర్వేషన్ ని మనం అమలు పరుస్తున్నాం. మరి ఈ రోజు ఏదైతే మేము సూపర్ 6 పథకాలు చెప్పామో అందులో 90% ఈ 26 నెలల్లోనే మరి అమలు పరిచాము. దానితో పాటు మత్స్యకారులకు కావచ్చు, మరి గీత కార్మికులకు కావచ్చు, అంతేకాకుండా వడ్డీ సోదరులకు కావచ్చు, నావీ బ్రాహ్మణులకు కావచ్చు, ఇలా చేనేతలకు కావచ్చు, బీసీలందరికీ వారికి ఎన్నికల సమయంలో ఏమైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియదు.
0: అనంతపురం జిల్లాలో 9వ జాతీయ పోషణ మాసోత్సవ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం శివరాంపేట గ్రామంలో పోషణ మహోత్సవ కార్యక్రమాలు జరిగాయి. అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉరవకొండ స్త్రీ శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ శ్రీదేవి మాట్లాడుతూ, మాసోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పోషణ్ అభియాన్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట హోంమంత్రి వంగల్పూడి అనిత పోలీసులకు దిశానిర్దేశం చేశారు. పలు జిల్లాల ఎస్పీలతో హోంమంత్రి అనిత సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై అధికారులు

0: కు కీలక సూచనలు చేశారు. ఈ ఉత్సవాల అనుమతుల కోసం అమలు చేస్తున్న సింగిల్ విండో విధానంపై ఉత్సవ కమిటీలకు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 19వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను 22వ తేదీ ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు, అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23వ తేదీ ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే వయోవృద్దులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, తిరుమల తిరుపతులలో గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. వాతావరణం. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఈరోజు తెలిపారు. ఈ అల్పపీడనం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వివరించారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని రాష్టీయ బాల స్వాస్థ్య కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లాధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. పార్వతీపురం పట్టణం పన్నెండవ వార్డు పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. టీకా కార్డుల్లో గడువు తేదీలను పరిశీలించి తదుపరి టీకా వేయాల్సిన తేదీలను పిల్లల తల్లులకు తెలియజేసి నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయో వ్యాలీ అభివృద్దికి ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా భరోసానిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ సాయంత్రం ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో చిరుధాన్యాలలో కోత అనంతరం పరిజ్ఞానం, ఈ అంశం గురించి బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విష్ణువర్ధన్ గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 ఆకాశవాణి కళాకారులు పాడిన లలిత గీతాలు వింటారు. లలిత సంగీత కార్యక్రమంలో 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:45 ఎస్ జానకి గారు పాడిన జానపద గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ సినిమా పాటలు. ఈరోజు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు సాయంత్రం ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసార వివరాలు. రేపటి ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో నారాయణ తీర్థ తరంగాలు వింటారు, 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ ఎం రామశేషయ్య, 6:35 సేద్దెపు శుద్ధులు కార్యక్రమంలో వర్మీ కంపోస్ట్ తయారీ విధానం. ఈ అంశం గురించి శ్రీకృష్ణదేవరాయ వ్యవసాయ కళాశాల అనంతపురం అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఏ విద్యాశ్రీ గారు అందిస్తున్న వివరాలు వింటారు.

6:45 ప్రాంతీయ వార్తలు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు. ఆ తర్వాత అనుభవాలు, జ్ఞాపకాలు. శ్రీ పప్పూరు శేషాచారుల గారి ప్రసంగం వింటారు. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ, రచన కె నవీన్ కుమార్. 8:35 హలో అభిలాష, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం. 9:30 అస్తమించని సూర్యుడు రూపకం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి పి శ్రీదేవి, వ్యాఖ్యానం శ్రీ ఏ హరికృష్ణ మరియు శ్రీమతి పిబి శ్రీలక్ష్మి. 10:00 వార్తావాహిని. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో వార్తా ప్రసారం, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో ధర్మవరం మండలం ఇందిరమ్మ కాలనీలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల చిన్నారులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి ఘట్టం పద్యాలు వినిపిస్తారు శ్రీ బి బయన్న గారు. 7:30 మహిళల ఆసియా కప్ T20 భారత్ శ్రీలంక జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోయే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తలు. రేపు రాత్రి 9:30 భారత్ శ్రీలంక జట్ల మధ్య మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు. కార్యక్రమంలో ముందుగా రాజ్ కుమార్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన ఆత్రేయ సాహిత్యం, సంగీతం ఇళయరాజా.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: RBI అంటుంది,
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: చిత్రసీమ కార్యక్రమంలో తరువాతి పాట SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినది. వేటూరి సాహిత్యం, సంగీతం MM కీరవాణి, చిత్రం రాజేశ్వరి కళ్యాణం.

0: కొండగోన సందుల్లో పండినంత గోరింత.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది.

తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

0: పిల్ల జమీందార్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్పి శైలజ పాడిన పాట విన్నారు. రచన వడ్డేపల్లి కృష్ణ, సంగీతం చక్రవర్తి.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్

0: యోజన. ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: కల్లు కల్లు కల్లు మంటు మెరు పల్లె తుళ్ళు, చల్లు చల్లు చల్లున ఉప్పొంగుని.

స్వర్ణకమలం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి వాల్తేర్ వీరయ్య చిత్రం కోసం మైకా సింగ్, గీతామాధురి, వేలమురుగన్ పాడిన పాట. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

వినరో భాగ్యము విష్ణుకథ చిత్రం నుండి కపిల్ కపిలన్ పాడిన పాట విన్నారు. రచన భాస్కర భట్ల, సంగీతం చైతన్ భరద్వాజ్. ఇప్పుడు విందాం శ్రీరామరాజ్యం చిత్రం కోసం శ్వేత పాడిన పాట.

మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. వార్తల్లోని వివరాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు 2026 మొదటి రోజున న్యూఢిల్లీ డిక్లరేషన్ను సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. సుస్థిర అభివృద్ది, పేదరికం, ఆకలి నిర్మూలన, వాతావరణ మార్పులు వంటి అంశాలపై అన్ని దేశాల అభిప్రాయాలు గౌరవిస్తూ బహుళపక్ష విధానంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ముగింపు ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్య దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
1: బ్రిక్స్ న్యూ దిల్లీ డిక్లరేషన్ 2026 का ड्राफ्ट प्रस्तुत है. इसमें हमारी चर्चाओं का सार प्रमुख वैश्विक और क्षेत्रीय विषयों पर हमारे दृष्टिकोण शामिल है. साथ ही ब्रिक्स कोऑपरेशन को और सुदृढ़ करने की प्राथमिकताएं समाहित है. मैं डिक्लेरेशन को एडॉप्ट करने का प्रस्ताव रखता हूं. किसी सदस्य की ओर से आपत्ति व्यक्त नहीं की गई है. न्यू दिल्ली डिक्लेरेशन 2026 को सर्वसम्मति

0: సే హెడ్ అప్ కియా జాతా హై.
1: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతి స్థాపనకు దౌత్యపరమైన చర్చలు జరపాలంటూ పిలుపునిచ్చింది. గాజాలో తక్షణ కాల్పుల విరమణతో పాటు అడ్డంకులు లేని మానవతా సాయం అందించాలని, పాలస్తీనా హక్కులకు మద్దతు ఇస్తున్నట్లు పునరుద్ఘటించారు. రాబోయే 20 ఏళ్ల కోసం నూతన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, నావికుల అత్యవసర సహాయం కోసం ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని కోరారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలను ఎంతమాత్రమో ఆలస్యం చేయలేమని, గ్లోబల్ సౌత్ దేశాలకు నిర్ణయాధికారంలో సరైన ప్రాతినిధ్యం దక్కాలన్నారు.
0: ఏకతా ఔర్ సహమతి కో వైశ్విక్ మంచ్ పర్ ఠోస్ పరిణామో మే బదలే అగలే 20 వర్షో కే లియే హమే ఏక నయే ఔర్ అంబిషియస్ ఎజెండా పర్ కామ్ కర్నా హోగా. ఇస్కీ శురువాత్ హమే అప్నే ఖుద్ కే వర్కింగ్ సిస్టమ్ సే కర్నీ హోగీ. బ్రిక్స్ కీ అధ్యక్షతా హర్ వర్ష బదల్తీ హై, కింతు ఇస్కీ వజహ సే హమారా ఇన్స్టిట్యూషనల్ మొమెంటమ్ నహీ రుకనా చాహియే.
1: ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 10 క్రిటికల్ కేర్ బ్లాక్లు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఆయన ప్రారంభించారు. ఈ నూతన వసతులు అత్యవసర వైద్య సంరక్షణ అందించడంలోనూ, వ్యాధి సంకేతాలను ముందస్తుగా గుర్తించడంలో రాష్ట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా నడ్డా పేర్కొన్నారు. సాధారణ వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అత్యవసర ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొనే మౌలిక వసతుల అవసరాన్ని కోవిడ్-19 మహమ్మారి గుర్తు చేసిందన్నారు. ఈ లక్ష్యంతోనే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 631 క్రిటికల్ కేర్ బ్లాకులను మంజూరు చేసినట్లుగా వెల్లడించారు.
2: దిస్ పెండమిక్ వాస్ కన్వర్టెడ్ ఇన్ టు అన్ ఆపర్చునిటీ అండ్ కీపింగ్ దాట్ ఫ్యాక్టర్ ఇన్ మైండ్ ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ వాస్ అండర్టేకిన్ ఇన్ 2021 అండ్ వీ డిసైడెడ్ దట్ ఫైనాన్షియలీ అన్ అవుట్లే ఆఫ్ 64,180 క్రోర్స్ ఇస్ టు బి స్పెంట్ ఇన్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ ఓన్లీ టు స్ట్రెంగ్థెన్ ది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు గెట్ రెడీ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ పాండమిక్స్ విచ్ కెన్ కమ్ అట్ ఎనీ టైమ్.
1: యురేషియన్ ఎకనామిక్ యూనియన్ అధ్యకులు, కజకిస్తాన్ అధ్యకుడు కాసిం జోమార్ట్ తోకాయేవ్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర విద్యారంగ సహాయ మంత్రి సుకాంతా మజుందార్ స్వాగతం పలికారు. బలమైన సాంస్కృతిక ప్రజా సంబంధాల పునాదిగా భారత్ కజకిస్తాన్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం చాలా బలంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ముఖాముఖి కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ, ఈ నిధుల ప్రవాహం భారతదేశ స్థూల ఆర్థిక మౌలిక అంశాలపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని, తక్కువ వ్యవధిలోనే విదేశీ మూలధనాన్ని ఆకర్షించే సామర్థ్యాన్ని చాటి చెబుతోందని అన్నారు. పెరుగుతున్న వృద్ధి మధ్య కరెన్సీ చెలామణి, ఫోరెక్స్ జోక్యం, బ్యాంకుల రిజర్వ్ అవసరాల ద్వారా కొంత మిగులు ద్రవ్యతను కాలక్రమేణా ఉపసంహరించుకోవడం జరుగుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణ పరపతి విధాన కమిటీ వచ్చే నెలలో జరిగే సమావేశంలో ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ పరిస్థితులను పునఃపరిశీలిస్తుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. భారత కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, న్యూఢిల్లీలో మలేషియా పెట్టుబడులు వాణిజ్య శాఖ మంత్రి దాతోక్ సెరీ జోహారి అబ్దుల్ ఝానీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్ మలేషియా ఆర్థిక భాగస్వామ్యాన్ని సమీక్షించినట్లు, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం, మార్కెట్ సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో 1.85 కిలోమీటర్ల పొడవైన ప్రపంచంలోని అతిపెద్ద స్టీల్ స్లాగ్ రోడ్ నిర్మాణంతో భారత్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రధానోత్సవంలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఉక్కు ఉత్పత్తిలో ఉప ఉత్పత్తిగా వచ్చే స్లాగ్ను రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే స్వదేశీ సాంకేతికతకు ఇది నిదర్శనమని చెప్పారు. ఈ సాంకేతికత ద్వారా రోడ్డు నిర్మాణ వ్యయం దాదాపుగా 40% తగ్గుతుందని, సాంప్రదాయ రోడ్ల కంటే 4 రెట్లు మన్నికను కూడా ఇస్తుందన్నారు. సీఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో దీనిని అభివృద్ది చేసిందని తెలిపారు. పర్యావరణ వ్యర్థాల నుంచి సంపదను సృష్టించారు.

ప్రభుత్వ ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతోందని, దాదాపుగా 15 ఏళ్ల వరకు రిపేర్లు అవసరం ఉండవని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ రోజు

0: న్యాహుతో పాటు ఇజ్రాయిల్ ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో శాంతి, ఆయురారోగ్యాలు, ప్రగతిని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని పంచుకున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లోని సారాఘడీ పోరాట స్మారక చిహ్నం వద్ద అమరవీరులైన సైనికులకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. అమృత్సర్లోని సారాఘడీ గురుద్వారాలో అఖండ్ పాఠ్ సాహిబ్ భోగ్ నిర్వహించగా ఫిరోజ్పూర్లో జరిగిన రాష్టస్థాయి కార్యక్రమంలో పంజాబ్ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య టీ20 మ్యాచ్ల సిరీస్ రేపు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని మూడు మ్యాచ్లు ఇదే వేదికపై జరగనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన గత 9 టీ20 మ్యాచ్ల్లో భారత్ 8 విజయం సాధించగా ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలో ఓటముల తర్వాత ఈసారి జరిగే టీ20లో తిరిగి పుంజుకోవాలని భారత జట్టు భావిస్తోంది. బలూచిస్తాన్లో ప్రభుత్వం సైన్యం చేపడుతున్న అణచివేత చర్యలను పాకిస్తాన్లోని మానవ హక్కుల సంస్థ తీవ్రంగా నిరసించింది. మస్తుం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలలో పౌరుల మృతదేహాలు లభించడం, ఉపాధినిచ్చే పండ్ల తోటలను ధ్వంసం చేయడం వంటి చర్యలు అక్కడి ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయంటూ పేర్కొంది. హర్యానా రాష్టంలో సాంకేతిక విద్యా ప్రమాణాలు, విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేందుకు హర్యానా సాంకేతిక విద్యాశాఖ ఐఐటి రూపర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి
3: కిసాన్ వాణి

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో చిరుధాన్యాలలో కోతానంతర పరిజ్ఞానం ఈ అంశం గురించి బాపట్ల డాక్టర్ ఎన్టీఆర్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విష్ణువర్ధన్ గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, చిరుధాన్యాలలో కోతానంతర పరిజ్ఞానం. బాపట్ల డాక్టర్ ఎన్టీఆర్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విష్ణువర్ధన్ గారి ప్రసంగం.
3: కిసాన్ వాణి శ్రోతలకు నా నమస్కారాలు. ఈనాటి కార్యక్రమంలో మనం చిరుధాన్యాల పోషక విలువలు, ప్రాసెసింగ్ లో మెళకువలు, అలాగే కోత అనంతర పరిజ్ఞానం గురించి క్లుప్తంగా

చర్చించుకుందాం. ఇప్పుడు మారుతున్న మన వాతావరణ పరిస్థితులు మరియు ఆహార అలవాట్ల కారణంగా చిన్నతనం నుండే ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పడుతున్న సందర్భాలను మనం చాలా కాలంగా చూస్తున్నాం. ఈ సమయంలో మనకు ఈ చిరుధాన్యాలు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి. దీని అనుగుణంగా ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ, అవగాహన బాగా పెరగడంతో చిరుధాన్యాలని కనీసం వారంలో ఒక్కరోజైనా సరే ఆహారంగా వరి, గోధుమలకు బదులుగా తీసుకోవడం మనం ఈ మధ్య గమనిస్తున్నాం. ముఖ్యంగా రైతులు ఈ యొక్క చిరుధాన్యాలను సాగుపై మక్కువ పెంచుకోవడానికి కారణం చెప్పుకోవాలంటే, చిరుధాన్యాలు ఏ నేలలో అయినా పండించుకోవచ్చు. అది మెట్టభూములు కావచ్చు, క్షారభూములు కావచ్చు, ఆమ్ల భూములు కావచ్చు. అలాగే ఎటువంటి ప్రతికూల వాతావరణం అయినా తట్టుకొని ఎటువంటి చీడపీడలకు తక్కువ, అలాగే ఎరువులు, రసాయన మందులు వినియోగించవలసిన అవసరం లేకుండానే అతి తక్కువ పెట్టుబడితోటి మనం పండించుకోవచ్చు చిరుధాన్యాల్ని. అందుకని రైతులు కూడా ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడైతే ఈ బెట్ట పరిస్థితులు కానీ, వర్షాభావ పరిస్థితులు కానీ, చిరుధాన్యాలని మనం సాగు చేయడం వల్ల ఎంతో కొంత ఆదాయం మనకు వస్తుంది. ముఖ్యంగా చిరుధాన్యాలు ఎన్ని రకాలు అనుకుంటే, చిరుధాన్యాలని మనం తృణధాన్యాలని, సిరిధాన్యం అని, శ్రీధాన్యం అని అని కూడా ఎన్నో రకాలుగా పిలవచ్చు. చిరుధాన్యాలు ముఖ్యంగా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. పెద్ద తృణధాన్యాలు, వాటిలో ముఖ్యంగా జొన్న, సజ్జ, అలాగే రాగులు వస్తాయి. తర్వాత చిరుధాన్యాలు అంటే చిన్న తృణధాన్యాల కింద మనకు కొర్రలు, సామలు, అరికెలు, వరిగలు, అండుకొర్రలు లాంటి ధాన్యాలు వస్తాయి. ముఖ్యంగా ఈ తృణధాన్యాలు గడ్డి జాతికి చెందిన మొక్కలు. ముఖ్యంగా ఈ తృణధాన్యాల వల్ల మనకు లాభం చూసుకుంటే, వీటిలో ఎక్కువ శాతం పీచు పదార్థం ఉంటుంది. పీచు పదార్థం ఎక్కువ ఉండటం వల్ల మనకు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా క్రమబద్ధీకరిస్తుంది. ముఖ్యంగా వరి కానీ, గోధుమ కానీ మనం తీసుకున్న వెంటనే మనకు రక్తంలో చక్కెర స్థాయిలు తొందరగా పెరుగుతుంది. సో దీన్ని మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అని కూడా అంటాం. ఇటువంటి గ్లైసెమిక్ ఇండెక్స్ ను మనం ఈ యొక్క చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వలన తొందరగా అది రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచవు, నెమ్మదిగా చక్కెర స్థాయిల్ని పెంచేలాగా చేస్తుంది. అంతేకాకుండా వీటిలో పీచు పదార్థాలు, ఫాస్ఫరస్, ఇనుము, రాగి, కాల్షియం వంటి ఎన్నో శరీరానికి ఎదుగుదలకు ఉపయోగపడే మినరల్స్ కూడా ఇందులో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా మనం ఒక్కొక్క చిరుధాన్యాలని తీసుకుందాం. ఇప్పుడు రాగులు తీసుకున్నాం అనుకోండి. రాగుల్లో ముఖ్యంగా అందులో ప్రధాన పోషక గుణం ఏంటంటే కాల్షియం ఉంటుంది. మనం పాలలో ఎంతైతే కాల్షియం వస్తుందో దానికి 3 రెట్లు ఎక్కువగా మనం రాగి తీసుకోవడం వల్ల కాల్షియం అందులో అందుబాటులో ఉంటుంది. అలాగే సజ్జలు, సజ్జల్లో ఇనుము శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పప్పు ధాన్యాలతో పోలిస్తే 3 రెట్లు అధికంగా ఇనుము, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మనకు గర్భిణీ స్త్రీలు కానీ లేదా బాలింతలు కానీ వాళ్ళకి ఎంతైనా ఇనుము అవసరం అవుతుంది. సో వాళ్ళు ఈ సజ్జలు ఆహారంగా తీసుకుంటే వాళ్లకు ఎటువంటి రక్తహీనత లేకుండా ఉంటుంది. ఇప్పుడు కొర్రలు, వరిగలు ఇవి తీసుకుంటే ఈ కొర్రల్లో మనకు ప్రోటీన్స్ బాగా అందుబాటులో ఉంటాయి. ఇంచుమించు మనకు గోధుమలతో సరిసమానంగా ప్రోటీన్స్ అందుబాటులో ఉంటాయి. ఊదలు కానీ, అరికెలు ఇవి తీసుకుంటే వీటిలో మనకు పీచు పదార్థం, ఆహార పీచు పదార్థం చాలా అధిక శాతంలో ఉంటుంది. ఇప్పుడు మీరు వరి తీసుకున్నారనుకోండి, వరిలో ప్రతి 100 గ్రాములకి మనకు 1 గ్రాము పీచు పదార్థం ఉంటే, అదే మనకు అరికెలు, ఊదల్లో మనకు 13 నుంచి 14 గ్రాములు ఉంటుంది. అంటే ఇంచుమించు 15 రెట్లు మనకు అధికంగా పీచు పదార్థం మనకు అందుబాటులో ఉంటుంది. సో ఇవి మనకు జీర్ణక్రియని క్రమబద్ధీకరించడంలోనూ, సో మలబద్ధకం లాంటి సమస్యల నుంచి దూరం చేయడంలోనూ ఎంతగానో సహాయకారిగా ఉంటుంది. అలాగే జొన్నలు, జొన్నల్లో తీసుకుంటే మనకు ఫాస్ఫరస్ అధికంగా ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ మనకు పాలతో పోలిస్తే ఇంచుమించు 4 రెట్లు అధికంగా అందుబాటులో ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ మనలోని బ్లడ్ ప్రెషర్ని క్రమబద్ధీకరించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే వరిగలు తీసుకుంటే వరిగల్లో విటమిన్ B3 చాలా అధికంగా ఉంటుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో సాగు విషయానికి వస్తే, ఇంచుమించు 177,000 హెక్టార్లలో మేజర్ మిల్లెట్స్ అంటే జొన్నలు, సజ్జలు, రాగులు విరివిగా పండుతున్నాయి. అలాగే మైనర్ మిల్లెట్స్ కొర్రలు, సాములు, అరికలు, ఊదలు, అండుకొర్రలు లాంటివి అంటే 45,000 హెక్టార్లలో పండిస్తున్నారు. ఇందాక చెప్పినట్టు మనకు చిరుధాన్యాల్లో రక్తపోటు నియంత్రించే ఫాస్ఫరస్, అలాగే క్యాన్సర్ ని అడ్డుకునే ఫైటోన్యూట్రియంట్స్, కండరాలు
నరాల

సామర్థ్యాన్ని పెంచే రక్తంలో షుగర్ను నియంత్రించే మెగ్నీషియము, అలాగే శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను తొలగించడానికి మరియు రోగ నిరోధక శక్తిని పెంచుటకు కావాల్సిన అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఈ చిరుధాన్యాల్లో అధికంగా ఉంటాయి. ఈ చిరుధాన్యాలు గ్లూటెన్ ఫ్రీ, అంటే ఎలాగైతే గోధుమల్లో గ్లూటెన్ అనే పదార్థం ఉంటుందో ఇందులో గ్లూటెన్ ఉండదు. సో దీనివల్ల జీర్ణకోశ సంబంధిత వ్యాధులు కూడా నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు చిరుధాన్యాలు, పూర్వకాలంలో పెద్దవారు ఏం చేసేవారు, రోకల్లో దంచి దాని పొట్టు తీసేవారు అనమాట. ఇప్పుడు చిరుధాన్యాల్లో ముఖ్యంగా ప్రాసెసింగ్ చేయడానికి ఇబ్బందులు ఏమిటి అని ఆలోచిస్తే, ముఖ్యంగా ధాన్యపు యొక్క గింజ పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. సో దాంతో ఏంటంటే చాలా తేలిగ్గా ఉంటుంది, గింజ పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. అలాగే ఈ పండించే ధాన్యాల్లో వివిధ రకాలు కారణంగా ఈ పరిమాణంలో కూడా ఎంతగానో మార్పు ఉంటుంది. అది కాకుండా ఒక్కసారి పొట్టు తీసిన తర్వాత అందులో ఉండే క్రొవ్వు పదార్థాల కారణంగా ఈ ఆక్సీకరణం చెంది తొందరగా మనం ఏదైతే పొట్టు తీసాక ఏదైతే బియ్యం అంటామో, కొర్ర బియ్యం కానీ లేకపోతే మిల్లెట్ బియ్యం అంటారు, అవి వాటి యొక్క జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అది కాకుండా ఒక్కసారి బియ్యం నుంచి కూడా గ్రేడింగ్ చేసుకోవడానికి, మనకు నూకల నుంచి కూడా బియ్యం సపరేట్ చేసుకోవడానికి కూడా పరిమాణం చాలా చిన్నదిగా ఉండటం వంటి మనకెంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. సో ఈ యొక్క చిరుధాన్యాల ప్రాసెసింగ్ ముఖ్యంగా రెండు పద్ధతుల్లో చేస్తారు. ఈ పద్ధతులు తెలుసుకునే ముందుగా ఈ చిరుధాన్యాలు మనకి ఇందాక చెప్పుకున్నట్టు కొర్రలు, సామలు, తర్వాత వరిగలు, అండుకొర్రలు, వాటిలో ఏమిటంటే ముఖ్యంగా ఈ గింజ పైన పొట్టు మధ్యలో 3-4 లేయర్స్ కింద ఉంటుంది. అదే అరికలు తీసుకుంటే మనకు 7-9 లేయర్స్ ఉంటుంది. అంటే అరికల్లు మనకు పొట్టు తీయడానికి చాలా కష్టసాధ్యం అన్నమాట. దానిపైన పొట్టు లేయర్స్ ఎన్ని ఉంటాయి దాన్ని బట్టి మనకు ఏ రకంగా ప్రాసెస్ చేస్తే మనకు పొట్టు తీయవచ్చో వేరే వేరేగా పద్ధతులున్నాయి. ముఖ్యంగా మనకు ఈ ప్రాసెసింగ్ లో 2 రకాలు ఉన్నాయి, ప్రాథమిక ప్రాసెసింగ్, ద్వితీయ ప్రాసెసింగ్. ప్రాథమిక ప్రాసెసింగ్ అంటే ఏంటంటే ఇందులో కోత కోసిన తర్వాత ఈ చిరుధాన్యాల్లో వచ్చే వ్యర్థ పదార్థాలు, రాళ్లు, గడ్డి, తాలుగింజలు, సో వగైరాల్ని మనం వేరు చేస్తాం. సో వేరు చేయడం ఒక పద్ధతి, దాన్ని మనం డీస్టోనింగ్ అనే మెషిన్ పరికరం ఉపయోగించేసి ఇవి సపరేట్ చేస్తాం. అలాగే గింజల నుంచి కూడా పొట్టు తీయడం అనేది ఇంకొక ప్రక్రియ. ఆ తర్వాత పొట్టు తీసిన తర్వాత మనకి ఏదైతే బియ్యం వస్తుందో, సో బియ్యం నుంచి కూడా రవ్వని వేరు చేసేది ఇంకొక ప్రక్రియ. తర్వాత ప్యాకేజింగ్, ప్రైమరీ ప్రాసెసింగ్ అన్నది ఈ 4 ప్రక్రియలతో కూడి ఉంటుంది. చిరుధాన్యాల్ని శుభ్రపరచడానికి ముఖ్యంగా మనం డీస్టోనర్ని వాడతాం. సో ముఖ్యంగా మొట్టమొదటగా చేసే ప్రాసెసింగ్ ప్రక్రియ వచ్చేసి డీస్టోనర్. ఎలాగైతే పూర్వకాలంలో కానీ ఇప్పుడు కూడా ఇంట్లో మన ఆడవారు చాటను ఉపయోగించి ఏ రకంగా అయితే బియ్యాన్ని కానీ చెరుగుతారు మట్టి బిడ్డల నుంచి, అదే విధంగా అదే ప్రిన్సిపల్ తోటి ఇక్కడ మనకు మిషన్ ఉంటుంది. ఈ మిషన్ లో కింద మనం ఒక బ్లోయర్ అమరుస్తాం. ఈ బ్లోయర్ వల్ల మనకు గాలి వల్ల ఏదైతే డెక్ అంటాం దాన్ని, డైమండ్ షేప్ డెక్ అని, దందులో గుండా మనకు గాలి ప్రసరించి ఏ రకంగా అయితే మనం చాటను చెరుగుతామో అదే పద్ధతిలో ముందు వెనక్కి డైమండ్ డెక్ అనేది కదులుతూ ఉండడం వల్ల, సో గాలి వల్ల కూడా ఈ గింజలు డెక్ నుంచి కూడా కొంచెం పైకి ఎగురుతాయి. సో దీనివల్ల మనకు బరువుగా ఉండే మట్టి బిడ్డలు వచ్చేసి ఏ రకంగా అయితే చాటలో వెనక వస్తాయి, తేలిగ్గా ఉన్న ముందుకెళ్తాయో, అదేవిధంగా ఇక్కడ కూడా ఈ డీస్టోనర్ అనే మిషన్ లో కూడా మట్టి బిడ్డ లాంటివి వెనక కలెక్ట్ అవుతుంది, తర్వాత తేలిగ్గా ఉండే గింజలు ముందు వైపునకు సాగుతాయి. ఆ ముందుకు వచ్చిన తర్వాత మనకు వివిధ రకాల జల్లెళ్లు ఉపయోగించేసి వాటిని తాలుగింజలని, తర్వాత మంచి గ్రేడ్ ఉన్న గింజల్ని వేరు చేస్తాం. వేరు చేశాక తదుపరి ప్రక్రియకి తీసుకెళ్తాం. అలాగే చిరుధాన్యాల యొక్క పొట్టు తీసే ప్రక్రియ, ఇది రెండవ ప్రక్రియ. ఈ రెండవ ప్రక్రియలో మనకు రెండు సూత్రాలను ఉపయోగిస్తాం. ఒకటి వచ్చేసి ఏంటంటే మనకు ఈ కార్బోరండం రోలర్ ఉపయోగించేసి, సో గింజకు మధ్య రాపిడి కలిగించడం, అలాగే కార్బోరండం రోలర్ కి గింజకు, అలాగే గింజను కలిగి ఉండే ఈ మెష్ యొక్క మధ్య రాపిడి ఒరిపిడి బాగా గురి చేయడం వల్ల పొట్టు రాలుతుంది, పొట్టు రాల్చేలాగా ప్రక్రియ ఒకటి. అలాగే ఇంకొక మిషన్ ఉంది, దాన్ని మనం సెంట్రిఫ్యూగల్ డీహలర్ అంటాం. అది సింగిల్ స్టేజ్, డబుల్ స్టేజ్ లో ఉంటుంది. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏంటంటే ఎక్కువ స్పీడ్ తో తిరిగే బ్లోయర్ ని ఉపయోగించేసి పొట్టు తీయాలనుకుంటాము, లైక్ చిరుధాన్యాల్ని, ఆ చిరుధాన్యాల్ని ఎక్కువ ఫోర్స్ తోటి గాలితోటి మనకు ఆల్రెడీ నిలకడగా ఉన్న ఒక రబ్బర్ మెష్ మీద చాలా ఫోర్స్ తో కొట్టడంతో ఏంటంటే ఇంపాక్ట్ ఫోర్స్ వల్ల దానికి పొట్టు రాలుతుందనమాట. ఇది మనకు రెండు ప్రక్రియల్లో ఉంటుంది, ఒకటి సింగిల్ స్టేజ్ అని డబుల్ స్టేజ్ అని, అంటే ఒకే మిషన్ లో ఒక్కసారి చేయడం లేదా రెండు సార్లు చేయడం. దీనివల్ల మనకేంటంటే చాలా సులువుగా మనకు పొట్టు
రావడం జరుగుతుంది.

ఉంటుంది, అలాగే బియ్యం కూడా మనకు అలాగే ఉంటుంది అన్నమాట. ఇందులో ముఖ్యంగా మనకు ఈ సింగిల్ స్టేజ్ సెంట్రిఫ్యూగల్ డీహలర్ లో మనకు డీహల్లింగ్ ఎఫిషియన్సీ ఇంచుమించు 85 నుంచి 90-92% దాకా వస్తుంది. అలాగే డబుల్ స్టేజ్ సెంట్రిఫ్యూగల్ డీహలర్ వల్ల మనకు 95% దాకా డీహల్లింగ్ మనకు జరుగుతుంది. ఒకసారి డీహల్లింగ్ అయిన తర్వాత, ఇందాక మనం చెప్పుకున్నట్టు అరికెలు తర్వాత సామల్లో మనకు పొరలు ఎక్కువ ఉంటాయి. ఆ పొరల్ని ముందుగా తీయడానికి ఎక్కువ ఒక్కసారిగా సెంట్రిఫ్యూగల్ డీహల్లింగ్ చేస్తే మనకు పొరలు మొత్తం ఊడిపోదన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తామంటే, ఇంకొకటి ఈ కార్బోరండ్రన్ రోలర్ ద్వారా ముందు వాటి మీద చిన్నగా ఒక పొరలాంటిది గీకి ఒక పొరను మనం లూజ్ చేస్తాం. ఆ తర్వాత ఒక్కసారి పై పొట్టు ఏదైతే ఎప్పుడైతే లూజ్ అవుతుందో దాన్ని ఇంకొక మారు మనము సెంట్రిఫ్యూగల్ డీహల్లర్ లో వేయడం వల్ల పొట్టు పూర్తిగా పోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా మనం అరికల్లో మనకు రెండు తడవలుగా ఒకసారి రాపిడి ఉపయోగించి తర్వాత సెంట్రిఫ్యూగల్ డీహల్లర్ ఉపయోగించి కూడా మనం పొట్టును తీయాల్సి ఉంటుంది. అదే కొర్రలు కానీ సామలు ఓదలు అండుకొర్రల్లో మనం డైరెక్ట్ గా సెంట్రిఫ్యూగల్ డీహల్లర్ లో వేసుకుంటే మనకు పొట్టు తీయడం జరుగుతుంది. అలాగే ఒక్కసారిగా సో బియ్యపు గింజ నుంచి కూడా నూకలు కానీ లేకపోతే తాళు గింజల్ని సపరేట్ చేయడానికి మనకు ఒక గ్రేడర్ ఉపయోగిస్తాం. సో గ్రేడర్ కూడా ఇంచుమించు మనకు వివిధ రకాల జల్లెడ్ని ఉపయోగించేసి మనం బియ్యాన్ని అలాగే తాళు గింజల్ని రవ్వల్ని కూడా మనం సపరేట్ చేస్తాం. ఎప్పుడైతే సపరేట్ చేస్తామో ఏదైతే పొట్టు తీయని గింజలు తాళు గింజలు పొట్టు తీని గింజల్ని మళ్ళీ ఇంకొకసారి మనం సెంట్రిఫ్యూగల్ డీహల్లర్ లో తీసుకెళ్లి చేస్తాం అన్నమాట. సో ముఖ్యంగా ఇప్పుడు దీనికి పవర్ రిక్వైర్మెంట్ చూసుకుంటే డీ స్టోనర్ కి ఇంచుమించు మనకు కెపాసిటీ చూసుకుంటే మనకు 100 కేజీ నుంచి 500 కేజీలు గంట వరకు కూడా మనకు వివిధ కెపాసిటీ యొక్క మోడళ్లు లభ్యమవుతాయి. అలాగే ఈ సెంట్రిఫ్యూగల్ డీహల్లర్ తీసుకుంటే మనకు గంటకు 100 కేజీల నుంచి 250 కేజీల వరకు కూడా పొట్టు తీయడానికి వివిధ రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఈ ఒరిపిడి గురి చేసి దట్ అబ్రేషన్ రోలర్స్ అంటాం. ఈ అబ్రేషన్ రోలర్స్ పద్ధతిలో మనకు 40 కేజీల నుంచి 150 కేజీల వరకు కూడా వివిధ రకాలైన మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి మనకు ఈ సపరేట్ చేసిన తర్వాత మిల్లెట్ బియ్యాన్ని మనం ప్యాకేజింగ్ చేసుకుని, ఇందాక చెప్పుకున్నట్టు అందులో క్రూ పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కసారి మనం పొట్టు తీసిన తర్వాత అది ఆక్సీకరణం చెందుతుంది. ఆక్సీకరణం చెంది మనకు ర్యాన్సిడ్ అంటాం, ముక్కుపోయిన వాసన తొందరగా నెలన్నరలోగా వచ్చేస్తుంది. అందువల్ల మనకు ప్యాకింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం వాక్యూమ్ ప్యాకేజింగ్ చేసుకుంటే మనకు 6 నెలల దాకా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం నిల్వ చేసుకోవచ్చు. ఈ వాక్యూమ్ ప్యాకేజింగ్ కూడా చాలా ఉపయోగపడుతుంది మనకు. అంతేకాకుండా ఇందాక చెప్పిన ప్రక్రియలన్నీ మనం ప్రాథమిక ప్రాసెసింగ్ అంటాం. అదేవిధంగా ద్వితీయ ప్రాసెసింగ్ అంటే ఒక్కసారి మనం ప్రాథమిక ప్రాసెసింగ్ అయిన తర్వాత కూడా తదుపరి ప్రాసెసింగ్ చేసుకోవడం వల్ల వివిధ రకాలైన విలువ జోడింపు మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వచ్చిన బియ్యాన్ని మనం రవ్వ చేసుకోవడం కానీ, పిండి కొట్టుకోవడం కానీ, లేదా దాని నుంచి నూడిల్స్ చేసుకోవడం కానీ, సేమియా లాగా చేసుకోవడం కానీ, ఈ చిరుధాన్యాల యొక్క పిండిని ఉపయోగించి మనం వివిధ రకాల ఉత్పత్తుల్ని తయారు చేసుకోగలిగితే మనకు ఎంతో ఉపయోగకరంగాను అలాగే సేల్ చేసుకోవడానికి కూడా ఎంతో అవకాశం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ రైతు సంఘాలకు వాళ్ళకి కూడా ఇటువంటి మెషినరీను 30% సబ్సిడీ తోటి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు అందజేస్తున్నారు. సో ఎవరైతే ఈ నిరుద్యోగ రైతులు కానీ యువత కానీ గ్రామ ప్రాంతాల్లో మీరు మిల్లెట్ ప్రాసెసింగ్ చేసుకోవాలనుకుంటే మీకు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా సబ్సిడీ ద్వారా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా బ్యాంకులు కూడా విరివిగా రుణాలు ఇస్తున్నారు. సో మనం 10 నుంచి 15% మన సొంత డబ్బు పెట్టుకుని మిగిలిందంతా సబ్సిడీ తర్వాత రుణ రూపేణా మనం తీసుకుని మన ఉన్న ఊళ్ళలోనే ఈ యొక్క ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్ ని అంటే మిల్లెట్ ప్రాసెసింగ్ ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మనకి కాకుండా ఆ ఊళ్ళో కూడా ఇతరత్ర వారికి కూడా మన ఉద్యోగ అవకాశాలు కల్పించిన వాళ్ళం అవుతాం. మీకు ఈ చుట్టుపక్కల మెషినరీ గురించి ట్రైనింగ్ కానీ ఎలా నడుపుకోవాలి వాటికి ఇతరత్ర వివరాలు ఏదన్నా కావాల్సి వస్తే డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బాపట్ల వారు కానీ, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ బాపట్ల వారిని కానీ మీరు సంప్రదిస్తే మీకు ఈ యొక్క మెషినరీ యొక్క పనితీరు, వాటిని ఎలా ఆపరేట్ చేయాలి, వాటిలోని ఆపరేషన్ మెయింటెనెన్స్ తాలూకా తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. మనం ఏదైతే చిరుధాన్యాలను పండించుకుంటామో వాటిని కళ్లెం మీద ఎటువంటి విలువ జోడింపు లేకుండా మనం వాటిని దళారులకు అమ్ముకుంటే మనకు మిగిలేది ఏమీ ఉండదు. అది కాకుండా అతి తక్కువ మొత్తంలో
దాని

0: బాగు చేసి ప్రాసెస్ చేసి మీరు దాన్ని మార్కెట్లో అమ్ముకోగలిగితే, వ్యాపారవేత్తగా కూడా ఎదిగి ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేసుకోగలిగితే, మీరు రైతు నుంచి కూడా ఒక వ్యాపారవేత్తగా ఎదగడానికి ఈ మిల్లెట్ ప్రాసెసింగ్ యంత్రాలు ఎంతగానో దోహదపడతాయి.
1: చిరుధాన్యాలలో కోతానంతర పరిజ్ఞానం, ఈ అంశం గురించి బాపట్ల డాక్టర్ ఎన్టీఆర్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విష్ణువర్ధన్ గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

తయారు చేసే విధానాల్ని గురించి తెలుసుకుందాం. పంట నుండి ఫలసాయాన్ని తీసుకున్న తర్వాత మిగిలిపోయే వృక్ష సంబంధిత కట్టెలు, చెట్టు కొమ్మలు, ఆకులు, కంకులు, ఇంకా ఇతర ఆహార తయారీ పరిశ్రమల నుండి వచ్చిన కలప, అలాగే పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలని బయోమాస్ అంటాము. ఈ పంట వ్యర్థాలు, ప్రకృతి నుంచి సహజంగా వచ్చే వ్యర్థాలను బయోమాస్ బ్రికెట్లుగా తయారు చేసుకోవచ్చు. ఇవి సాధారణంగా బయట మనకు ఉచితంగా లభిస్తాయి లేదా తక్కువ ఖర్చులో మనకి దొరుకుతూ ఉంటాయి. భారతదేశం లాంటి సహజ వృక్షజాలాన్ని విస్తృత శ్రేణిలో కలిగి ఉన్న దేశంలో అపరిమితంగా సహజ వనరుల యొక్క సేంద్రీయ వ్యర్థాలను శక్తి వనరులుగా మనం పునరుత్పత్తి చేయొచ్చు. ఈ బ్రికెట్లు ప్రకృతిలోని వ్యర్థ పదార్థాలు, సెల్యులోజ్, లిగ్నస్, ఇంకా బూడిదతో తయారు చేయబడతాయి. పంట కోతల కాలంలో రైతులు వాడేసినా లేదా ఎండిపోయినా కాల్చటానికి మిగిలిన సహజ పదార్థాలను బ్రికెట్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. వృక్ష వ్యవసాయ వ్యర్థ పదార్థాలు తిరిగి ఇంధన ఉత్పత్తికి ఉపయోగించటానికి అనువైన కర్బన అలాగే జీవ సంబంధిత సేంద్రీయ పదార్థాలు. ఇవి రసాయన రూపంలో శక్తిని నిగూఢంగా కలిగిన పునరుత్పాదక సేంద్రీయ పదార్థాలను ఉపయోగించి ఈ బ్రికెట్స్ ని తయారు చేయొచ్చు. ఈ వ్యవసాయ వ్యర్థాల నుండి ఎక్కువ ఉష్ణశక్తి గల ఇంధనాన్ని తయారు చేసే ఒక ప్రక్రియనే బ్రికెటింగ్ అంటారు. బ్రికెట్ యొక్క ప్రయోజనాన్ని గనక మనం చూసినట్లయితే, బ్రికెట్లు బొగ్గు కంటే తక్కువ ధరతో పాటు అధిక ఉష్ణ విలువల్ని కలిగి ఉంటాయి, అలాగే తక్కువ తేమ, అధిక సాంద్రతని కలిగి ఉంటాయి. వంట చెరుగ్గా వ్యవసాయ వ్యర్థాలను వాడినప్పుడు వెలువడే పొగ వల్ల స్త్రీలకి ఊపిరితిత్తుల వ్యాధులు, అలాగే కంటికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. దీనికోసం ప్రత్యామ్నాయంగా బ్రికెట్స్ ని వాడుకోవచ్చు. బ్రికెట్లో సల్ఫర్, బూడిద లేకపోవడం వల్ల వీటిని పర్యావరణ హితమైనదిగా గుర్తించారు. బ్రికెట్లు తక్కువ వాసన, స్థిరమైన మంటతో తక్కువ పొగను కలిగి ఉంటాయి. అలాగే వీటిని నిల్వ చేయటం, రవాణా చేయటం కూడా చాలా సులభంగా ఉంటుంది. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా బయోమాస్ బ్రికెట్లను శక్తి వనరులుగా మనం ఉపయోగించుకోవచ్చు. బ్రికెటింగ్ టెక్నాలజీలో బయోమాస్ ని ఎక్కువ ఒత్తిడికి గురిచేసి బ్రికెట్లను తయారు చేస్తారు. మధ్యస్థ ఒత్తిడికి గురిచేసి తాపన పరికరంతో బ్రికెట్స్ ను తయారు చేయడం ద్వారా తక్కువ ఒత్తిడితో బైండర్ను ఉపయోగించాలి. ముఖ్యమైన బ్రికెటింగ్ టెక్నాలజీలను గనక మనం చూసినట్లయితే, పిస్టన్ ప్రెస్ లేదా రామ్ మరియు డై టెక్నాలజీ. రెండవది స్క్రూ ప్రెస్ టెక్నాలజీ. పిస్టన్ ప్రెస్ లేదా రామ్ మరియు డై టెక్నాలజీని ఉపయోగించి చేసే బ్రికెటింగ్ మిషన్లో బయోమాస్ ను ఒక డైలోకి పంచి చేసి ఎక్కువ ఒత్తిడితో రామ్ సహాయంతో అణచటం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల బయోమాస్ కాంపాక్ట్ కాబడి బ్రికెట్స్ గా తయారవుతాయి. ఈ ప్రక్రియ సమర్థవంతమైంది, ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిలో 22% వరకు తేమగల బయోమాస్ నుంచి బ్రికెట్స్ ని తయారు చేయొచ్చు. ఇక రెండవ పద్ధతి స్క్రూ ప్రెస్ టెక్నాలజీలో తిరుగుతూ ఉండే ఒక బ్యారల్ ద్వారా పంపిస్తూ ఒత్తిడికి లోన్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల బయోమాస్ లో ఉండే లిగ్నిన్ ద్రవ పదార్థంగా మారి బైండింగ్ గా ఉపయోగపడుతుంది. స్క్రూ ప్రెస్ బ్రికెటింగ్ యంత్రంలో తాపన పరికరం గనక అమర్చినట్లయితే బ్రికెట్ పై పొర కార్బనైజ్ చేయబడుతుంది. బ్రికెటింగ్ ప్రక్రియలో ముఖ్యమైనది ముడి పదార్థాల సేకరణ, అలాగే ముడి పదార్థాలను బ్రికెట్ల తయారీకి సిద్ధపరచడం, సాంద్రీకరణతో బ్రికెట్లను తయారు చేయడం, తయారు చేసిన బ్రికెట్లను చల్లపరిచి ప్యాకింగ్ చేసి విక్రయించడం. ముందుగా మనం బ్రికెటింగ్ కి వాడే ముడి పదార్థాలని సేకరించుకోవాలి. సేకరించిన ముడి పదార్థాలని బాగా ఎండపెట్టి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇలా చేసిన ముడి పదార్థంలో బైండింగ్ ను కలిపి బ్రికెటింగ్ మిషన్ ద్వారా బ్రికెట్లు తయారు చేసుకోవచ్చు. ఇక బయోమాస్ ని కార్బనైజ్ చేసి బ్రికెట్స్ గా తయారు చేయాలంటే మాత్రం బట్టి అవసరమవుతుంది. ఈ ప్రక్రియలో ముందుగా బయోమాస్ ని బాగా ఆరబెట్టాలి. ఆరిన బయోమాస్ ని బట్టిలో గాలి తగలకుండా మండించాలి. కార్బనైజ్ కాబడిన బయోమాస్ ని యంత్రాల సహాయంతో మెత్తని పొడిగా చేసి దానికి బైండర్ ని కలపాలి. ఇలా కలిపిన బయోమాస్ ను బ్రికెటింగ్ యంత్రం ద్వారా బ్రికెట్స్ గా తయారు చేసి ఎండబెట్టి ప్యాక్ చేసి విక్రయించవచ్చు. బయోమాస్ బ్రికెటింగ్ ని కుటీర పరిశ్రమగా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ పెట్టుబడి పెట్టలేని వారు ఈ విధానాన్ని అనుసరించి ఆదాయాన్ని కూడా పొందొచ్చు. వ్యవసాయ వ్యర్థాలతో బ్రికెట్స్ తయారు చేసే విధానాన్ని గురించి విన్నారు. మీరింతవరకు కిసాన్

0: కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: పక్షియో తో హమ్ ఖేత్ కో బచా లేతే హై, పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే?
2: మత్లబ్?
1: దేఖ్ బేటా, తూ జో యే అంధాధుం రసాయన్ మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై, ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ, తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ? హై? అరే పహలే ఐసా నహీ థా, పూచ్నా అప్నే బడే బుజుర్గో సే, కైసే ఫసల్ లహలహాతీ థీ, శుద్ధతా ఝలక్తీ థీ, మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ భీ. పహలీ వాలీ బాత్ కహాన్?
2: पर हम तो सभी डाले हैं.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వినండి లలిత సంగీత కార్యక్రమంలో ఆకాశవాణి కళాకారులు పాడిన లలిత గీతాలు.

మీరింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో ఆకాశవాణి కళాకారులు పాడిన లలిత గీతాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూర మండల్ చిద్దుల నాగారం నుండి రాస్తున్న శ్రోతలు దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజు, కోటి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, లావణ్య, ప్రవళ్ళిక, మల్లేష్, రామ్చందర్. వీరందరి కోసం ఒక రాధా ఇద్దరు కృష్ణలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

ఈ ఉత్తరం వైఎస్ఆర్ జిల్లా రైల్వే కొండాపురం టి కోడూర్ నుండి వ్రాస్తున్న శ్రోతలు సుభాష్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాసాచారి, అరుణకుమారి, అనిత, అపర్ణ, యమున, నేత్రావతి, రాజమ్మ, సుభద్రమ్మ. వీరందరి కోసం పసివాడి ప్రాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

గాలిమేడలు చిత్రం కోసం ఘంటసాల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి వీరందరి కోసం గాలిమేడలు చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట.

ఈ ఉత్తరం శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి నుండి వ్రాస్తున్న శ్రోతలు ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్త, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, బాబురావు, రజనీ రాజశేఖర్, రవికుమార్, కస్తూరి రాముడు, బ్రహ్మయ్య, చంద్రగిరి పాపారావు, కోటి రాము, పైడితల్లి ప్రసాద్, పువ్వుల ఈశ్వరరావు. వీరందరి కోసం డాక్టర్ బాబు చిత్రంలో ఘంటసాల పాడిన పాట, రచన దాసరథి, సంగీతం టి చలపతిరావు.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి ఉత్తరం బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లి నుండి వ్రాస్తున్న శ్రోతలు పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనుష్ కుమార్, కాంతమ్మ, సోని, ధరణ్, శ్రీరాములు, జయమ్మ, మునేంద్ర, ఓబిలేసు, రామాంజనమ్మ, సావిత్రి, శకుంతలమ్మ, మన్విత, వెంకటలక్ష్మి, జ్యోతి, వీరందరి కోసం రక్త సంబంధం చిత్రం నుండి ఈ పాట.

ఈ ఉత్తరం జగిత్యాల జిల్లా వెంకటాంపల్లి నుండి. అనుమల రాజేష్, లలిత, మోక్షిత్, రాజేశ్వరి, నాగరాజు, అనుమల్ల హంసిని, హరిణి, నయన, మణిదీప్, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిచంద్ర, వీరందరి కోసం శ్రీవారి ముచ్చట్లు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట. రచన దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సభ్య దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో స్పష్టం చేశారు. సముద్రయాన కార్మికులకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సభ్య దేశాలన్నీ న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న సదస్సులో తొలిరోజు సమావేశం ముగింపులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిక్లరేషన్ను ఆమోదించాలని ప్రతిపాదించారు. ఈ డిక్లరేషన్ బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని నరేంద్ర మోదీ మాట్లాడుతూ చెప్పారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను కార్యరూపంలోకి తీసుకురావడం సభ్య దేశాల ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచాన్ని పాతకాలపు సంస్థలతో నడిపించలేమని నేటి చర్చలు స్పష్టం చేశాయని నరేంద్ర మోదీ అన్నారు. ప్రాతినిధ్యం, స్పందన, నిబంధనల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: ఆజ్ కీ చర్చా సే స్పష్ట హై కి బదల్తే హుయే విశ్వ కా సంచాలన్ పురానే సంస్థానో సే నహీ కియా జా సక్తా. రిప్రజెంటేషన్, రిస్పాన్సివ్నెస్ ఆర్ రూల్ మేకింగ్ తీనో మే సుధార్ ఆవశ్యక హై. आज एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
0: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చలకు నిర్దిష్ట కాలపరిమితి, స్పష్టమైన ఫలితాలుండాలన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి ప్రధానంగా దోహదపడుతున్న దేశాలకు ప్రపంచ ఆర్థిక పాలనను రూపొందించడంలో తగిన పాత్ర ఉండాలని నరేంద్ర మోదీ స్పష్టం చేస్తూ,
1: अब और टाला नहीं जा सकता. पर टैक्स बेस्ड नेगोशिएशंस को निश्चित समय सीमा और स्पष्ट परिणाम से जोड़ना होगा. उसी तरह फाइनेंशियल इंस्टीट्यूशंस में वोटिंग पावर, लीडरशिप पोजीशंस और पॉलिसी प्रायोरिटीज आज की इकोनॉमिक रियलिटीज के अनुसार होनी चाहिए.
0: సముద్రయాన కార్మికులకు అవసరమైన సమయంలో సహాయం అందించేందుకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ సీఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. సదస్సు ప్రారంభ ప్రసంగంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సముద్రయాన కార్మికులు ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన సేవలు అందిస్తున్నప్పటికీ క్లిష్ట పరిస్థితుల్లో వారికి తగిన సహాయం అందడం లేదని ఆయన పేర్కొన్నారు. సంబంధిత దేశాల సముద్ర వ్యవహారాల అధికారులు దౌత్య కార్యాలయాలను అనుసంధానించడం ద్వారా ఈ నెట్వర్క్ సహాయపడుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,

0: सी फेयरर्स का वैश्विक व्यापार में बहुत बड़ा योगदान है, किंतु अक्सर मुश्किल समय में उन्हें सहारे की कमी महसूस होती है। मेरा प्रस्ताव है कि क्या हम सी फेयरर्स इमरजेंसी सपोर्ट नेटवर्क बना सकते हैं। इसके माध्यम से संबंधित देशों की मैरिटाइम अथॉरिटी और मिशंस को जोड़ा जाएगा। इससे डिस्ट्रेस अलर्ट्स, मेडिकल असिस्टेंस, परिवारों को सूचना तथा इवैक्यूएशन में सहयोग दिया जा सकता है।
1: భారత్ అధ్యక్షతన జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇథియోపియా దేశ ప్రధానమంత్రి డాక్టర్ అబీ అహ్మద్ అలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉమ్మడి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ది వంటి కీలక రంగాలలో సాధించిన పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ప్రజల మధ్య సంబంధాలతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సహకార పురోగతిని సమీక్షించారు. ఆసియాన్ భారత్ సంబంధాలను బలోపేతం చేయడంలో మలేషియా అందిస్తున్న నిరంతర మద్దతును నరేంద్ర మోదీ ప్రశంసించారు. సామాజిక అభివృద్దికి క్రీడలు ఒక ముఖ్యమైన సాధనమని పేర్కొన్న బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్ క్రీడారంగంలో సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు భారత్ చేసిన రెండు కీలక ప్రతిపాదనలకు మద్దతు తెలిపింది. క్రీడా సాంకేతికతపై వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు, అలాగే క్రీడా వస్తువుల తయారీదారుల కోసం క్రీడా సామగ్రి తయారీదారుల సదస్సు నిర్వహించాలని భారత్ ప్రతిపాదించింది. బ్రిక్స్ సదస్సు 2026లో నిర్వహిస్తున్న భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ ఉన్నత విద్యా పరిశోధన సంస్థల్లో రూపుదిద్దుకుంటున్న ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా రూపొందించామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ ఎక్స్పోకు విచ్చేస్తున్న ప్రముఖులకు స్వాగతం పలకడం దేశానికి గర్వకారణమని సామాజిక మాధ్యమ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో భారత్లో ఆవిష్కరణల వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. భారత్ ఆవిష్కరణల ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపుతోందని ప్రహ్లాద్ జోషి పేర్కొంటూ,
2: India's innovation ecosystem has grown rapidly. The journey of Bharat Innovates has already created global impact. At its maiden global showcase in Nice, as India leads the BRICS chairship, we remain committed to building a stronger partnership in research, innovation and entrepreneurship. From lab to market, from India to world.
1: ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో నిర్మించిన ప్రపంచంలోనే పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. మొత్తం 1.85 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి ఉక్కు తయారీలో ఉప ఉత్పత్తిగా లభించే ప్రాసెస్ చేసిన స్టీల్ స్లాగ్ను రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే కంకర్గా మార్చే స్వదేశీ సాంకేతికతకు నిదర్శనంగా నిలిచింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ధృవీకరణ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ మాట్లాడారు. స్టీల్ స్లాగ్ రోడ్ టెక్నాలజీతో రహదారి నిర్మాణ వ్యయాన్ని సుమారు 40% వరకు తగ్గించవచ్చని, సంప్రదాయ రోడ్లతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ బలం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డీఎంఆర్ఎల్ రేపు అన్ని మెట్రో మార్గాల్లో ఉదయం 6 గంటల నుంచే సర్వీసులను ప్రారంభించనుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు సకాలంలో సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంఆర్సీ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించింది. విద్యార్థులు, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని అందుకనుగుణంగా ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని డీఎంఆర్సీ సూచించింది. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. చైనాలోని మోకీలో ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణ కొరియాపై భారత్ 5-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో చైనా, జపాన్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో భారత్ ఫైనల్లో తలపడనుంది. 2023-24లో వరుసగా టైటిల్ సాధించిన భారత్ 3వ టైటిల్ కోసం మహిళల జూనియర్ ఆసియా కప్ బరిలో నిలిచింది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ రేపు జరగనుంది. సిరీస్లోని 3 మ్యాచ్లు ఇదే వేదికలో జరుగుతాయి. ఆఫ్ఘనిస్తాన్తో ఇప్పటివరకు ఆడిన 9 టీ20 మ్యాచ్ల్లో భారత్ 8 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. భారత్, చైనా మధ్య విమాన ప్రయాణ సంబంధాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి గ్వాంగ్జౌ నుంచి న్యూఢిల్లీకి సాధారణ ప్రయాణికుల విమాన సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు చైనా సదరన్ ఎయిర్లైన్స్ ఈరోజు ప్రకటించింది. దాదాపు 6 సంవత్సరాల విరామం తర్వాత ఈ సర్వీసులు తిరిగి ప్రారంభం

0: కానున్నాయి. 2020లో కోవిడ్ 19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత భారత్ చైనా మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్కు వస్తున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది మార్చిలో భారత విమానయాన సంస్థ ఇండిగో షాంఘై కోల్కతా మధ్య రోజువారీ విమాన సర్వీసులను ప్రారంభించింది. యూదుల నూతన సంవత్సరం రోష్ హసానా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి శాంతి, ఆరోగ్యం, నిరంతర పురోగతిని అందించాలని ఆయన ఆకాంక్షించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలి రోజు సభ్య దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో స్పష్టం చేశారు. సముద్రయాన కార్మికులకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీరామదాసు చిత్రం నుండి మధు బాలకృష్ణన్ చిత్ర రామాచారి పాడిన పాట.

శ్రీరామదాసు చిత్రం నుండి పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:45. ఇప్పుడు వినండి ఎస్ జానకి గారు పాడిన జానపద గీతాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తున్నది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

గజిని చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట విన్నారు. సాహిత్యం వేటూరి, సంగీతం హరీష్ జయరాజ్. ఇప్పుడు వినండి సాగర సంగమం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

తగిట తదిమి తగిట తదిమి తంతాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడపడు అడుగుల తప్పని

సత్యకాలపు సత్తయ్య చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన పాట అది. సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. ఇప్పుడు వినండి ఖుషి చిత్రం నుండి జీన్స్ శ్రీనివాస్ హరిణి పాడిన పాట, రచన ఏఎం రత్నం, సంగీతం మణిశర్మ.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తున్నది. మరి కాసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి.

0: अभी आपने सुना आनंद वैद्य का गाया राग जोग। इसके साथ ही आज का संगीत का अखिल भारतीय कार्यक्रम संपन्न होता है। ये कार्यक्रम आकाशवाणी जयपुर द्वारा प्रस्तुत किया गया।
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. రేపటి ఉదయం ప్రసారంలో 6:10 భక్తిరంజనీ కార్యక్రమంలో నారాయణ తీర్థ తరంగాలు వింటారు. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ ఎం రామశేషయ్య. 6:35 సేద్దెపు శుద్ధులు కార్యక్రమంలో వర్మీ కంపోస్టు తయారీ విధానం. శ్రీకృష్ణదేవరాయ వ్యవసాయ కళాశాల అనంతపురం అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఏ విద్యాశ్రీ గారు అందిస్తున్న వివరాలు. ఏడు 15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు, ఆ తర్వాత అనుభవాలు జ్ఞాపకాలు శ్రీ పప్పూరు శేషాచార్యులు గారి ప్రసంగం వింటారు. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ రచన కె నవీన్ కుమార్. 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం. 9:30 అస్తమించని సూర్యుడు రూపకం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి పి శ్రీదేవి, వ్యాఖ్యానం శ్రీ ఏ హరికృష్ణ మరియు శ్రీమతి పిబి శ్రీలక్ష్మి. రేపటి సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో ధర్మవరం మండలం ఇందిరమ్మ కాలనీలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల చిన్నారులు సమర్పించు కదంబ కార్యక్రమం. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి ఘట్టం పద్యాలు వినిపిస్తారు శ్రీ బి బయ్యన్న గారు. 7:30 మహిళల ఆసియా కప్ T20 భారత్ శ్రీలంక జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోయే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:40 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 9:30 భారత్ శ్రీలంక జట్ల మధ్య మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం 11:02. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి 101.7 MHz పై రేపటి ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటున్నది మీ పద్మలత. నమస్తే. జై హింద్.